ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 5వ తేదీ, శుక్రవారం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా. శ్రోతలందరికీ శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.
1: This is Akashwani. The news read by Ajay Kumar. Prime Minister Narendra Modi will visit Gujarat and Daman today. He will dedicate and lay the foundation stone.

0: Ma palasri eske başid.
1: చుట్టూ ఉన్న గాలి, నీరు, మనం నివసించే భూమి, వాతావరణాన్ని పర్యావరణము అంటారు. సృష్టి జీవరాశుల్లో అత్యుత్తమ జీవి మనిషి. మనిషి మనుగడ కోసమే ఈ సృష్టిలోని సకల చరాచర సృష్టితలు సృష్టించినట్లు ఖురాన్లో సృష్టికర్త అయిన అల్లాహ్ సెలవిచ్చాడు. అంతేకాదు, ఈ సృష్టిని ఒక క్రమబద్ధంలో, క్రమ పద్ధతిలో మానవ మనుగడ కోసం ఏది ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో సమతుల్యంగా సృష్టించబడింది. మానవాళి మార్గదర్శి, అంతిమ దైవగ్రంథమైన ఖురాన్లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, అల్లా తతగౌఫిల్ మీజాన్, అల్లా సృష్టిలోని అణువణును మీ మనుగడ కోసం సమతుల్యంగా నిర్మించాడు, కనుక వాహీముల్ వజన బిల్ ఖిస్తి వలా తుక్సిరుల్ మీజాన్, ఓ మానవుల్లారా ఆ సమతుల్యతను భంగపరచకండి. ఇంకా సైన్స్ అంటే ఏమిటో తెలియని 1450 సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం తన చుట్టూ ఉన్న పర్యావరణ పరిరక్షణ ఆరాధనలో భాగంగా చేసింది. సృష్టికర్త అయినటువంటి దైవం మన కోసం ఈ సృష్టిని ఎంత అద్భుతంగా, ఎంత పకడ్బందీగా సృష్టించాడో అర్థమవుతుంది. వర్షం కురిసే ప్రక్రియ ఒకసారి పరిశీలించండి. సముద్రపు ఉప్పు నీరు, బురద కుంటల్లోని కంపునీరు సూర్యరశ్మికి వేడెక్కి ఆవిరిగా మారి పైకి వెళ్ళి మబ్బులుగా మారి స్వచ్ఛమైన నీటిగా అంటే వర్షంగా కురుస్తుంది. ఆ నీటితోనే ప్రపంచంలోని సకల జీవరాశుల మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. ఆ నీరే మనుషులకు, జంతువులకు, పక్షులకు కావలసిన ఆహారం పండేలా చేస్తుంది. అడవిలో చెట్లు పెరుగుతాయి. తిరిగి ఆ చెట్లు తమ అవసరాలకు సరిపడ నీటిని వినియోగించుకొని మిగిలిన నీటిని బాష్పోచకం అనే ప్రక్రియ ద్వారా తిరిగి గాలిలో వదిలివేసి మళ్ళీ వర్షాలు కురిసేలా చేస్తాయి. అలాగే చెట్లు, పశుపక్షాదులు, మనుషులు మరణించి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోవడం, ఎరువుగా మారి తిరిగి చెట్లకు ఆహారంగా మారడం, జీవరాశులు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలితే ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని మనకు కావలసిన ప్రాణవాయువును, ఆక్సిజన్ను ఇస్తున్నాయి. ఇలా ఈ సృష్టి సమతుల్యంగా సృష్టించి మనిషిని దానికి అధిపతిగా నియమించాడు. ఆ ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా వాడుకో అని. జాగ్రత్త, స్వేచ్ఛ ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ఈ ప్రకృతి సమతుల్యత దెబ్బతీసావా, నీ మనగడకే ప్రమాదం అని హెచ్చరించాడు విశ్వప్రభు అల్లాహ్. నేడు మానవుడు అభివృద్ధి పేరుతో అందిన కాడికి దోచుకోవాలనే ఆశ పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. మనకు ప్రాణవాయునిచ్చే చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. షోపుటాపుల కోసం వాహనాల వినియోగం, విద్యుత్ వినియోగం, అవసరానికి మించిన బిల్డింగ్లు, చెరువుల పూడ్చివేత, ఇలా మన చుట్టూ ఉన్న పరిసరాలను కలుషితం చేస్తూ తాను కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కున్నట్లు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. వరదలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, మండే ఎండలు, ఇలా ప్రకృతి మనిషిని ఒక ఆట ఆడుకుంటుంటే లబోదివో అంటున్నాడు. శాస్త్రీయ జ్ఞానాన్ని మానవుల ఉపయోగం కంటే వినాశనానికే ఎక్కువగా వినియోగిస్తున్నారు. సంవత్సరాల ప్రగతి ఒక క్షణంలో కాలి బూడిదైపోయేలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మనిషి తన జీవిత మర్మాన్ని తెలుసుకోకపోవడం, సృష్టికర్త అయిన దైవాన్ని గుర్తించకపోవడం, ఈ చావు పుట్టుకల నడమ జీవితం ఒక పరీక్ష అని తెలుసుకోలేకపోవడం. ఇస్లాం ఈ జీవితం ఒక అమానత్ అంటే ట్రస్ట్. ఇక్కడ నీకు ఎంత ఏది అవసరమో అంతే వాడుకో. ఇక్కడ నువ్వు పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, ప్రతిదానికి రేపు మరణాంతరం సమాధానం చెప్పుకోవాలి అని హెచ్చరిస్తుంది. అవసరానికి మించి ఏది ఉపయోగించినా రేపు పరలోకంలో నరకాగ్నికి ఆహుతి కాక తప్పదు అంటుంది. పారే సెలయేరు పక్కనే ఉన్నా నీటిని వృధా చేయరాదు. మరో క్షణం మరణం తప్పదు అని తెలిసినా మీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటివేయండి. మీరు నాటే మొక్కల వల్ల పశువులు, పక్షులు, మనుషులు ఎవరైతే వాటి ద్వారా లబ్ధి పొందుతారో ఆ పొందుతున్నంత కాలం మీ ఖాతాలో పుణ్యాలు రాయబడుతూ ఉంటాయి. పరిశుభ్రత విశ్వాసంలో సభాగం అని 1450 సంవత్సరాల క్రితమే పర్యావరణ పరిరక్షణకు బీజం వేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా ఆరాధనే అని గ్రహించాలి. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం.
2: ప్రకృతి సహజమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో కూడిన విద్యను నర్సరీ నుండి 10వ తరగతి వరకు అందిస్తున్న ఏకైక పాఠశాల మోడ్రన్ ఇక్రా స్కూల్, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం.
0: మీ ఇంతవరకు సుభాషితం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం ఈనాటి కార్యక్రమంలో మెట్ట సేద్యంలో మెలకువల గురించి వింటారు.
1: దేశంలో దాదాపు 60% ప్రజలు వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. వర్షాధార పంటల సాగులో ఉన్న సమస్యలు ప్రధానంగా తగినంత వర్షపాతం, సరైన సమయంలో పడకపోవటం, పంట కీలక దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడటం, అనుకున్న సమయానికి పంటలు విత్తలేకపోవటం, నేలలు సాధారణంగా లేకపోవటం, అలాగే నేలలు లోతుపరంగా వాలు కలిగి ఉండటం, నేలల్లో సేంద్రియ కర్బణం అతి తక్కువగా ఉండటం, బెట్టను తట్టుకునే రకాల ఎంపిక చేసుకోకపోవటం, నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక చేసుకోవాలి, వర్షపాతం ఎక్కువగా పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకోవడం తెలియకపోవడం కూడా ప్రధానమైన అవరోధంగా కనిపిస్తుంది. వేసవిలో కురిసే వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని లోతుదుకులు దున్నుకోవాలి. దీనికి నాగలి లేదా డిస్క్ నాగలిని ఉపయోగిస్తే సరిపోతుంది.

వర్షాధార పంటల సాగులో ఉన్న సమస్యలు ప్రధానంగా తగినంత వర్షపాతం, సరైన సమయంలో పడకపోవటం, పంట కీలక దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడటం, అనుకున్న సమయానికి పంటలు విత్తలేకపోవటం, నేలలు సాధారణంగా లేకపోవటం, అలాగే నేలలు లోతుపరంగా వాలు కలిగి ఉండటం, నేలల్లో సేంద్రియ కర్బణం అతి తక్కువగా ఉండటం, బెట్టను తట్టుకునే రకాల ఎంపిక చేసుకోకపోవటం, నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక చేసుకోవాలి. వర్షపాతం ఎక్కువగా పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకోవడం తెలియకపోవడం కూడా ప్రధానమైన అవరోధంగా కనిపిస్తుంది. వేసవిలో కురిసే వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని లోతుదుకులు దున్నుకోవాలి. దీనికి నాగలి లేదా డిస్క్ నాగలిని ఉపయోగిస్తే సరిపోతుంది. దీని ద్వారా నేల లోపలి పొరలు బహిర్గతమై లోపలున్న పోషకాలు పై నేలలో అందుబాటులోకి వస్తాయి. అంతేకాక తర్వాత పడే ఋతుపవన వర్షాలకు మట్టిలోని వర్షపు నీరు బాగా ఇంకి ఎక్కువ తేమను అట్టిపెట్టుకునే వెసులుబాటు కలుగుతుంది. సాధారణ నీళ్లలో పంటలతో పోల్చినప్పుడు లోతుదుక్కు దున్నిన పొలాల్లో పంటలు అంత తొందరగా బిట్టకు గురికావు. లోతుదుక్కులు ప్రతి 3 సీజన్లకు ఒక్కసారైనా దున్నుకోవాలి. దీనివల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో చెరువుల పూడిక తీసిన మట్టిని రైతులు ట్రాక్టర్ సహాయంతో తమ పొలంలో ఎకరానికి 20-30 ట్రక్కులు తరలించుకోవాలి. చిన్న చిన్న కుప్పలుగా తోసి తర్వాత పడే వర్షాలకు ఈ మట్టి బాగా కరిగి నేలల్లో కలిసిపోతుంది. అంతేకాకుండా వీటిలో ఉన్న పోషకాలు నేలల్లో కలియటం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, బెట్టను తట్టుకుంటాయి. వేసవిలో పడే వర్షాన్ని ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లైన అలసంద, జనుము, జీలుగ, బీన్స్ లాంటివి ఎకరానికి 15-20 కిలోల విత్తనం చల్లుకోవాలి. చల్లిన తర్వాత పెరుగుదల తదుపరి పడే వర్షాలపై ఆధారపడి ఉంటుంది. అయితే వర్షాధారంగానే కాకుండా నీటి సదుపాయం కలిగిన రైతులు 1 లేదా 2 తడులు ఇస్తే పచ్చిరొట్ట బాగా పెరిగి పూతకు వస్తుంది. ఆ దశలో నీల లోపల కలిసేలా దున్నుకోవాలి. ఇది వీలు కాని రైతులు పచ్చిరొట్ట ఆకులైన గానుగ, వేప, జిల్లేడు ఇలాంటి చెట్ల నుంచి పచ్చిరొట్ట సేకరించి ఆకులను కత్తిరించి పొలంలో చల్లుకొని వర్షం పడినప్పుడు నీళ్లలోనికి దున్నుకోవాలి. దీనివల్ల సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది తర్వాత వేసిన పంటల్లో ఎలాంటి పోషక లోపాలు కనిపించవు. ప్రతి రైతు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులను వాడుకోవాలి. రైతులకు అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, జీవాల ఎరువు, కోళ్ల ఎరువు, చెరువు మట్టి ఇలాంటి సేంద్రియ ఎరువులు 4-5 టన్నులు ఎకరానికి వేసుకోవడం ద్వారా నేల భౌతిక, రసాయనిక స్వభావాలు మొక్కలకు అనువుగా మారుతాయి. అంతేకాక వీటిలో ఉండే పోషకాలు కూడా మొక్కలు తొందరగా బెట్టకు గురి కాకుండా చేస్తాయి. కోళ్ల ఎరువు పొలానికి నేరుగా వేసుకోకూడదు. కోళ్ల ఎరువు 1 లేదా 2 టన్నులు ఎకరానికి వాడితే సరిపోతుంది. దీన్ని 30 రోజుల పాటు 25-50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ లో కలిపి మగ్గనిచ్చి ఆ తర్వాత మాత్రమే వాడుకోవాలి. లేకపోతే కోళ్ల ఎరువు వేసిన ప్రాంతాల్లో మొక్కలు సరిగ్గా పెరగవు. మనం పొలంలో పిండి ఎరువులను కూడా వాడుకోవచ్చు. వేప పిండి, గానుగ పిండి, నువ్వుల పిండి వీటిని 500 కిలోల నుంచి 750 కిలోల వరకు ఒక ఎకరానికి వాడుకోవడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా పెరగటంతో పాటు వివిధ తెగుళ్లు, కీటకాల బారి నుంచి కూడా పంటను రక్షించుకోవచ్చు. వాటిలోని పోషకాల వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వేసవిలో పడే వర్షాన్ని వినియోగించుకుని దుక్కులు దున్నుకోవాలి. దీనివల్ల కీటకాలు, గుడ్లు, ప్యూపాలు ఎండకు మాడి చనిపోతాయి. నీళ్లలో నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయడం ద్వారా భూమిలో ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకుని తద్వారా లోపాలను సవరించుకుని దిగుబడులను అధికంగా పొందే వీలుంటుంది.

ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 విజయపదం కార్యక్రమంలో మొబైల్ యాప్ రంగంలో కెరీర్ అవకాశాలు వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. 7:45 చిత్రగీతాలు. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. 11:00 పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవన వైవిధ్యాన్ని కాపాడుకుందాం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు 100.1 మెగాహెర్ట్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7 గంటల 15 నిమిషాలకు పర్యావరణ పరిరక్షణ చట్టాలు

మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ప్రసంగం మానవత్వం ప్రసంగం వింటారు. 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుంచి 2:30 మీ మాటతో ఓ పాట శ్రోతలు తమకు ఇష్టమైన పాటలను ప్రత్యక్షంగా కోరుకొని వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0874259538 295039. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు, 5:30 జానపద గేయాలు వింటారు.

ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో సొర సాగులో మెలకువలు వివరాలు, పాల అభివృద్ధికి పశుగ్రాసాలు ఎంతో అవసరం, ఇంకా జానపద గేయాలు ఉంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పాలన ధారావాహిక 5వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ శీర్షికన హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు 100.1 MHz పై ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. కార్యక్రమ వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమాన

0: యాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీసిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయటానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సీ సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక

0: కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని యుఎన్ఈపి అని.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ది మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు, 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకో నరేంద్రదత్త సేమవాలః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య గుజరాతస్య దమనక్షేత్రస్య భ్రమణం కరిష్యతి. సహ సూరత్ నగరే రాజమార్గస్య విద్యుదుత్పాదన ప్రకల్పస్య ఔద్యమిక క్షేత్రస్య చ కృతి 8,18,000 కోటి రూప్యకాణాం బహువిధ వికాస పరియోజనానాం సమర్పణం శిలాన్యాసం చ కరిష్యతి. శ్రీమోదీ సూరత్ నగరే 200 శయ్యాయుక్తం ఈఎస్ఐసి

0: మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మత్స్యకారులకు అందిస్తున్న ప్రమాద బీమా పథకాలపై అవగాహన కల్పించారు. నిమ్స్ రాకతో సంగారెడ్డి జిల్లా భవిష్యత్తులో అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్ గా మారుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు. జిల్లాలోని తుగర్పల్లిలో టీజీఐఐసి ఆధ్వర్యంలో 650 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న కేజేఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2047 నాటికి జాతీయ ఉత్పత్తిలో తెలంగాణకు 10% భాగస్వామ్యం సాధించే దిశగా పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్ వెంట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, ఆహార శుద్దిలో తెలంగాణ అభివృద్ది చెందుతోందన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నర్సింగ్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏడిస్ ఈజిప్ట్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని సంగారెడ్డి జిల్లా మలేరియా అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని, కంపా నిధులతో నిర్మించిన అటవీ శాఖ బీట్ ఆఫీసర్స్ వసతి గృహాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఆధునిక ఎకో పార్కులను అభివృద్ది చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన భవిష్యత్తు అందించగలమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాష్ట్రంలో గత ఏడాది 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయగా, అందులో సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 130 పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గోద్రేజ్ అగ్రోవేట్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆయిల్ పామ్ స్టాల్ ను మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన వివరాలను జిల్లా ఉద్యానాధికారి పి సోమేశ్వరరావు మంత్రికి వివరించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అధికారులను, రైతాంగాన్ని మంత్రి కోరారు. మామిడి జన్యు సంరక్షణలోనూ, అధిక ఫలసాయం పొందే మామిడి మొక్కల పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా సంగారెడ్డి మామిడి పళ్ల పరిశోధన కేంద్రం కృషి అభినందనీయమన్నారు. 450కి పైగా మామిడి రకాలు, వాటి జన్యు సంరక్షణ, సపోటా, జామ, అల్లనేరేడు, సీతాఫలం పండ్ల మొక్కలపై సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష కృషి చేస్తోందన్నారు. ఏఐసీఆర్పీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాష్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలో మామిడి ఫల పరిశోధనలో, సంరక్షణలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష సేవలందిస్తోందన్నారు.
1: సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్ధమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు ఒక మైలురాయి అని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశానికి అంకితం చేస్తారు. గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేస్తుంది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా

0: మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 on all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపైన చట్టపరమైన ముసాయిదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఉదయ తరంగిణి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పర్యావరణ పరిరక్షణ చట్టాలు అవగాహన ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: పర్యావరణ సంతులనాన్ని పరిరక్షించి జీవరాశిని కాపాడటానికి పర్యావరణ యాజమాన్యానికి పటిష్టమైన శాసనాలు చట్టాలు అవసరం. మన దేశంలో కాలుష్య సంబంధిత సమస్యలు పెను సవాళ్లుగా మారాయి. వీటి నియంత్రణ పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందించింది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతి సహజ సిద్ధ లక్షణాలను కాపాడటం, అడవులు వన్యప్రాణుల శ్రేయస్సు దృష్ట్యా పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ యొక్క లక్ష్యాల గురించి చూసినట్లయితే, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం, కాలుష్య కారకాల వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి జీవరాశులన్నింటినీ కాపాడటం, సహజ వనరులను పరిరక్షించడం, హక్కులు స్వేచ్ఛ సమానత్వానికి భంగం వాటిల్లకుండా ప్రజలందరూ సగౌరవంగా హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించడం. పర్యావరణ రక్షణ యొక్క రాజ్యాంగ ప్రస్తావన గురించి చూసినట్లయితే, పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం ప్రజలు బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. మొదట రాజ్యాంగంలో ఈ ప్రస్తావన లేదు, కానీ 1972 జూన్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్టాక్హోమ్ స్వీడన్లో నిర్వహించిన పర్యావరణ సదస్సులో దీన్ని సవరించారు. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48A, 51A, G నిబంధనల కింద పర్యావరణ పరిరక్షణను పొందుపరిచారు. ఇలా జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వ హక్కులను ఇచ్చిన మొదటి దేశం భారత్. రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కును సుప్రీంకోర్టు ఒక సాధనంగా పేర్కొంది. రాజ్యాంగంలో 47వ నిబంధన కింద ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పౌష్టికాహార స్థాయిని పెంచడం లాంటి అంశాలను చేర్చింది. రాజ్యాంగంలో 48A నిబంధనలో అడవులు వన్యప్రాణులు సహజ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. రాజ్యాంగంలో 51A నిబంధన కింద ప్రాథమిక విధుల్లో భాగంగా చెరువులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు, వన సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడటం పౌరుల విధిగా పేర్కొంది. పర్యావరణ రక్షణకు ప్రభుత్వం అమలు చేసిన చట్టాల గురించి చూసినట్లయితే, 1857 పారిశ్రామిక వ్యర్థాల చట్టం, 1857 పారిశ్రామిక వ్యర్థాల చట్టం, 1879 ఏనుగు సంరక్షణ చట్టం, 1897 మత్స్య సంపద పరిరక్షణ చట్టం, 1905 బెంగాల్ పొగ ఇబ్బందుల నివారణ చట్టం, 1927 భారతీయ అడవుల చట్టం, 1938 మోటారు వాహనాల చట్టం, 1946 బీహార్ నిరుపయోగ భూముల చట్టం. స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వం అమలు చేసిన చట్టాల గురించి చూసినట్లయితే, కర్మాగారాల చట్టం 1948, 1887 చట్టాన్ని సవరించి కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం భద్రత సంక్షేమం కోసం 1948 కర్మాగారాల చట్టాన్ని రూపొందించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్యం భద్రత పర్యావరణం గురించి ఈ చట్టంలో నిబంధనలు రూపొందించారు. క్రిమి సంహారక మందుల చట్టం 1968, మందుల తయారీ, దిగుమతి, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలను క్రిమి సంహారక మందుల చట్టం 1968 ద్వారా నియంత్రించవచ్చు. వన్యప్రాణి సంరక్షక చట్టం 1972 స్టాక్హోమ్ స్వీడన్ లో నిర్వహించిన పర్యావరణ సదస్సు తర్వాత దేశంలో మొదటి వన్యప్రాణులు పక్షులు అంతరించిపోకుండా రక్షించే లక్ష్యంతో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూపొందించారు. వన్య మృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. దీన్ని 2002 సవరించారు. ఈ చట్టం కింద ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక జాతీయ మండలిని ఏర్పాటు చేయవచ్చు. తర్వాత ఈ చట్టాన్ని 2006 మరోసారి పార్లమెంట్ ద్వారా సవరించి పులుల రిజర్వ్ హాట్స్పాట్లలో టైగర్ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం జంతువులు ప్రధానంగా

పులుల చర్మం, గోర్లు లాంటి వాటితో వ్యాపారం చేయడం చట్ట వ్యతిరేకం. నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974. నీటిలో నివసించే, నీటిని వినియోగించే జీవరాశులకు హాని కలగకుండా పరిశ్రమల ద్వారా నదులు చెరువుల్లోకి పంపే విషపూరిత రసాయన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం పెరగడాన్ని నిషేధిస్తూ 1974 కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది కాలుష్య నివారణ మొదటి జాతీయ చట్టం. దీని ప్రకారం నీటి నాణ్యతను కాపాడుతూ నదులు సరస్సులు చెరువులు కాలువల్లోని నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేశారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని కింద 7 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981. పారిశ్రామిక విసర్జితాలు లేదా వాహనాల నుంచి వెలువడే వివిధ ఉద్గారాలను నియంత్రించడానికి 1981 కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులు సంస్థలు శిక్షార్హులు. 7.5 నుంచి గరిష్టంగా 6 సంవత్సరాలు జైలు శిక్ష, 10,000 జరిమానా విధిస్తారు. పర్యావరణ సంరక్షణ చట్టం 1986. 1974 నీటి కాలుష్య నియంత్రణ చట్టం, 1981 వాయు కాలుష్య నియంత్రణ చట్టం రెండు సమర్థంగా పర్యావరణ కాలుష్య నివారణకు ఉపయోగపడలేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అన్ని రకాల కాలుష్య నియంత్రణ పర్యావరణ నాణ్యత కాపాడటం కోసం కేంద్రం పార్లమెంట్ ద్వారా 1986 ఒక సమగ్ర సార్వత్రిక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారు. జీవ వైవిధ్య చట్టం 2002. వివిధ జాతులకు చెందిన జీవులు ఉండే సమూహ ప్రాంతాలు లేదా భౌమ సముద్ర ఇతర జలావరణ వ్యవస్థల్లోని విభిన్న జీవరాశులు వాటి మధ్య ఉండే వైవిధ్యాల స్వరూపాన్నే జీవ వైవిధ్యం అంటారు. మన దేశంలో దీన్ని మొదటిసారిగా 2002 పార్లమెంట్ చట్టం ద్వారా ఆమోదించగా 2003 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని జీవ వైవిధ్య దేశాల్లో 17వ పెద్ద దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006. 1988 కేంద్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయానికి పొడిగింపుగా 2006 డిసెంబర్ 18 పార్లమెంట్ ద్వారా అటవీ హక్కుల అమలు చట్టం ఆమోదం పొందింది. ఇది 2007 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అనాదిగా నివాసముంటున్న వివిధ జాతుల సాంప్రదాయ హక్కులను గుర్తించి 2005 డిసెంబర్ 13 ముందు ఆ తర్వాత కూడా అటవీ భూములు సేద్యం చేస్తున్న వారికి వాటి మీద హక్కు లభిస్తుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010. రాజ్యాంగంలోని 21 నిబంధనకు స్ఫూర్తిగా పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు భారత పార్లమెంటు 2010 మే 5 దీన్ని ఆమోదించింది. ఈ చట్టం న్యూఢిల్లీ కేంద్రంగా 2010 అక్టోబర్ 28 అమల్లోకి వచ్చింది. 2011 జూలై 4 నుంచి విధులను నిర్వర్తిస్తుంది. ఈ ట్రిబ్యునల్ జీవ వైవిధ్యం, వన్యప్రాణులు, అటవీ, పర్యావరణ సమస్యలను బెంచ్ ద్వారా పరిష్కరిస్తుంది. దీని కింద 4 ట్రిబ్యునల్ బెంచ్లు ఉన్నాయి. అవి సెంట్రల్ బెంచ్ భోపాల్, పశ్చిమ బెంచ్ పూణే, తూర్పు బెంచ్ కోల్కతా, దక్షిణ బెంచ్ చెన్నై. జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016. వాతావరణ మార్పులపై 2017 డిసెంబర్ COP21 సదస్సును నిర్వహించారు. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం 2016 డిసెంబర్ జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా 8 జాతీయ మిషన్లను ప్రారంభించారు. సోలార్ మిషన్, శక్తి సామర్థ్య మిషన్, సుస్థిరాభివృద్ధి ఆవాస మిషన్, వాటర్ మిషన్, హిమాలయ ఆవరణ మిషన్, గ్రీన్ ఇండియా మిషన్, సుస్థిరాభివృద్ధి వ్యవసాయ మిషన్, వాతావరణ మార్పు వ్యూహాత్మక మిషన్. మరికొన్ని చట్టాల గురించి చూసినట్లయితే హానికర వ్యర్థాల నియంత్రణ చట్టం 1989, బయోమెడికల్ వ్యర్థాల నివారణ నిబంధనల చట్టం 1998, ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం 2000, ప్లాస్టిక్ రీసైకిల్ ఉత్పత్తి వాడక చట్టం 2003. అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతి సహజసిద్ధ లక్షణాలను కాపాడటం

0: అడవులు, వన్యప్రాణుల శ్రేయస్సు దృష్ట్యా పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం చట్టాలను రూపొందించింది.
1: మీరింతవరకు పర్యావరణ పరిరక్షణ చట్టాలు అవగాహన ప్రసంగమైనారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
3: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా.
4: మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
4: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
2: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
4: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
3: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
6: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-29-5038.
6: మరొక నెంబర్ 2950-39.
7: ఒక మాట 10 మాటలు.
0: మీ మాటలు, మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
6: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

పరిచయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం.

0: స్మార్ట్ఫోన్ నేటి దైనందిన జీవనంలో కీలక భాగంగా మారింది. మొబైల్ యాప్లు బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య, వినోదం వంటి సేవలను సులభంగా అందుబాటులోకి తెస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ ఆధారిత సేవల వృద్ధితో యాప్ డెవలప్మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీనివల్ల యువతకు యాప్ డెవలపర్, యుఐ యుఎక్స్ డిజైనర్, క్రాస్ ప్లాట్ఫామ్ డెవలపర్ వంటి కొత్త కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయి. సరైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, ఫ్రేమ్వర్క్లపై అవగాహనతో ఈ రంగంలో చక్కటి కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొబైల్ యాప్ డెవలప్మెంట్, తాజా ట్రెండ్స్, అవసరమైన అర్హతలు, కెరీర్ అవకాశాలు, నైపుణ్యాలు పొందే మార్గాలు ఈనాటి విజయపథంలో.
1: ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఏ రంగంలో చూసినా యాప్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. స్టార్టప్స్ నుంచి ఎంఎన్సీల వరకు ఓ మోస్తారు సూపర్ మార్కెట్ మొదలు, ఈ కామర్స్ సంస్థల దాకా అన్ని సొంతంగా యాప్లను రూపొందించి వాటి ద్వారా వినియోగదారులకు నిరంతరం సేవలను అందిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం గూగుల్ ప్లేస్టోర్కి వెళ్తే వేల సంఖ్యలో యాప్లు కళ్ల ముందు కనిపిస్తాయి. ఇది యాప్స్కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్కు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ యాప్లను రూపొందించే నిపుణులకు సంస్థలు చక్కటి కెరియర్ అవకాశాలు కల్పిస్తున్నాయి.
0: మొబైల్ యాప్స్ రూపకల్పన, నిర్వహణలో కంప్యూటర్ బదులుగా స్మార్ట్ ఫోన్నే సిస్టమ్గా భావిస్తున్నారు. ప్రధానంగా ఈమెయిల్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, సోషల్ మీడియా అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్ వంటి సేవల కోసం సంబంధిత యాప్స్నే వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఎక్స్ వంటి సంస్థలు యాప్లను అందుబాటులోకి తెచ్చాయి. అదేవిధంగా హై ఎండ్ మొబైల్స్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్స్, PDF క్రియేషన్ తదితర సేవలు లభిస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఆయా సంస్థల యాప్ ఆధారిత కార్యకలాపాలే.
1: యాప్ డెవలప్మెంట్ విభాగంలో ఉద్యోగాలు సొంతం చేసుకున్న వారికి వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. సగటున 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వార్షిక వేతనం అందుతోంది. అంతేకాకుండా బీటెక్, CSEతో యాప్ రంగంలో జాబ్ ఆఫర్ పొందితే ప్రారంభంలోనే సగటున 4 లక్షల వార్షిక వేతనం ఖాయంగా లభిస్తోంది.
0: మొబైల్ యాప్ డెవలప్మెంట్ విభాగంలో ప్రస్తుతం మొబైల్ యాప్ డెవలపర్స్, డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, UX, UI డిజైనర్స్, క్వాలిటీ టెస్టింగ్ ఇంజనీర్స్, ప్రొడక్ట్ మేనేజర్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్, డెవలపర్, డిజైనర్, టెస్టర్, బ్యాక్ఎండ్ డెవలపర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ అందుకోవచ్చు. ఎంఎన్సీ కంపెనీలు సైతం శాశ్వత ప్రాతిపదికన మొబైల్ యాప్ విభాగంలో కొలువులు అందిస్తున్నాయి. వీరికి 5 లక్షల నుంచి 8 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.
1: AI, 5G టెక్నాలజీ ప్రవేశంతో మొబైల్ యాప్ డెవలప్మెంట్ కు మరింత డిమాండ్ పెరిగింది. యాప్స్ లో AI ఇంటర్ఫేస్, ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలు వినియోగిస్తూ డెవలప్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా ఈ నైపుణ్యాలున్న వారికి విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.
0: మొబైల్ అప్లికేషన్ను రూపొందించేందుకు ప్రోగ్రామింగ్ పై పట్టు ఉండాలి. అదేవిధంగా C++, జావా వంటి ప్రోగ్రామ్ లాంగ్వేజ్లు తెలిసుండాలి. తద్వారా సదరు యాప్ను మరిన్ని హంగులతో తీర్చిదిద్దే సామర్థ్యం లభిస్తుంది. వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విభాగాల్లో నైపుణ్యాలుంటే యాప్ డెవలప్మెంట్లో ప్రత్యేక ప్రాధాన్యత సొంతం చేసుకోవచ్చు. యాప్ డెవలపర్గా రాణించడానికి అత్యంత కీలక నైపుణ్యం డిజైన్ అండ్ డెవలప్మెంట్. సంస్థకు సంబంధించిన అన్ని సేవలను వినియోగదారులు యాప్లో యాక్సెస్ చేసే విధంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. యాప్ హోమ్ స్క్రీన్ మొదలు ఇతర ఫీచర్స్ అన్నీ ఆకర్షణీయంగా ఉంటేనే యాప్కు ఆదరణ లభిస్తుంది. దీంతో యాప్ డెవలప్మెంట్లో కెరీర్ కోరుకునేవారు వెబ్ డిజైన్ నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది.
1: యాప్ డెవలపర్గా కెరీర్ కోరుకునేవారు సదరు యాప్స్ను నిరంతరం అప్డేట్ చేయగలిగే నైపుణ్యం పెంచుకోవాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యాప్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడం, వినియోగదారులు సులువుగా నావిగేట్ చేసేలా వాటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పలు సంస్థల యాప్లను ఓపెన్ చేసినప్పుడు యాప్ అప్డేట్ వెర్షన్ అందుబాటులో ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోమని పాపప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. అంటే నిరంతరం యాప్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ యూజర్లకు దగ్గరవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం. మొబైల్ యాప్ డెవలపర్స్ కు అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా 5G టెక్నాలజీ రాకతో గేమింగ్, యానిమేషన్, 3D, ఆటోమేషన్ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్, ఈ కామర్స్, ఎడ్టెక్

0: హెల్త్ కేర్, మెడ్టెక్ ఇలా దాదాపు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు మొబైల్ యాప్స్ వినియోగం పెరిగింది. దీంతో యాప్ డెవలప్మెంట్ విభాగంలో వేల సంఖ్యలో నిపుణుల కొరత ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఐఏఎంఏఐ వంటి సంస్థల అంచనా ప్రకారం 2026 చివరి నాటికి యాప్ డెవలప్మెంట్ రంగంలో 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.
1: యాప్ డెవలప్మెంట్ నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. కోర్సెరా, ఉడిమి, ఎడెక్స్ వంటి పలు సంస్థలు ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. అదేవిధంగా అకాడమిక్గాను ఈ స్కిల్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. పలు ఇన్స్టిట్యూట్లు బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ స్థాయిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు మొబైల్ యాప్ డెవలప్మెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి.
0: యాప్ డెవలప్మెంట్ విభాగంలో ఉద్యోగాల విధుల కోరంలో బీటెక్ సిఎస్సి విద్యార్థులకు అనుకూలత కనిపిస్తోంది. యాప్ డెవలప్మెంట్ కు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కోడింగ్ స్కిల్స్ తో పాటు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వంటి వెబ్ డిజైనింగ్ స్కిల్స్ ఎంతో అవసరం ఉంటాయి. మొబైల్ యాప్ డెవలపర్స్ కు ఏఐ ఇంటిగ్రేషన్,

0: డెవలప్మెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి.
1: యాప్ డెవలప్మెంట్ విభాగంలో ఉద్యోగాల విధుల కోరంలో బీటెక్ సిఎస్ఈ విద్యార్థులకు అనుకూలత కనిపిస్తోంది. యాప్ డెవలప్మెంట్ కు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కోడింగ్ స్కిల్స్ తో పాటు HTML, CSS వంటి వెబ్ డిజైనింగ్ స్కిల్స్ ఎంతో అవసరం ఉంటాయి. మొబైల్ యాప్ డెవలపర్స్ కు AI ఇంటిగ్రేషన్, టెన్సర్ ఫ్లో, కోర్ ML, ఫ్లటర్, రియాక్ట్ నేటివ్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. ఈ నైపుణ్యాలు సిఎస్ఈ విద్యార్థులకు అకాడమిక్ గా లభిస్తాయి.
0: సరైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పెంచుకోండి, యాప్ డెవలప్మెంట్ రంగంలో ఉద్యోగాలను సాధించండి.

0: నేటి టెక్నాలజీ యుగంలో లిబరల్ ఆర్ట్స్ నుంచి ఏరోస్పేస్ వరకు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం పెరుగుతోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగార్థులు ఏఐ నైపుణ్యాల సాధనకు కృషి చేస్తూ ఉన్నారు. ఇది అవసరమే, కానీ అదే సమయంలో వారు తమ సహజ నైపుణ్యాలను కోల్పోకుండా వ్యవహరించాలి. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి కారకంగా భావించాలి. అయితే ఏఐ టూల్స్ నేర్చుకుంటే అన్ని సమస్యలకు ఆటోమేటిక్ గా పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం సరైంది కాదు. ఏఐ టూల్స్ లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన విభాగాలు ఉంటాయి. ఉదాహరణకు, హెల్త్ కేర్ రంగంలో పూర్తిగా ఏఐ పై ఆధారపడితే రోగుల సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం లభించదు. అదేవిధంగా ఏఐ విస్తృతంగా వినియోగిస్తున్న ఇంజనీరింగ్ లో సైతం సరైన ప్రాంప్ట్ ఇవ్వకుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. అంటే ఏఐ సమర్థంగా పనిచేయాలంటే నిర్దిష్టంగా ఒక అంశానికి సంబంధించి దానిని రూపొందించే ప్రోగ్రామింగ్ అప్లికేషన్లో మానవ మేధస్సు ఎంతో అవసరం. దీనిని గుర్తించి ఆ మేధస్సును పెంచుకునేలా విద్యార్థులు కృషి చేయాలి.
1: ఏఐతో ఇన్స్టెంట్ ఫలితాలు వస్తున్నాయి, కానీ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న యువత ఇలా ఆలోచిస్తే దీర్ఘకాలంలో వారి ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది. ఇది కెరీర్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి విద్యార్థులు కార్పొరేట్ రంగంలో రీసెర్చ్ విభాగాల్లో కీలకంగా నిలుస్తున్న కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, కొలాబరేషన్, క్రియేటివిటీ నైపుణ్యాలు తమలో సహజంగా పెంపొందేలా కృషి చేయాలి. అప్పుడే ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తూ సమ్మిళిత వృద్ధికి దోహదపడే నైపుణ్యం లభిస్తుంది. కానీ ఇటీవల కాలంలో విద్యార్థులు రెజ్యూమే రూపొందించడం నుంచే చాట్ జీపీటీ మీద ఆధారపడుతున్నారు. చాట్ జీపీటీ అందించే రెజ్యూమే ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ తదుపరి దశలో సమయస్ఫూర్తితో సమాధానాలు ఇవ్వాల్సిన సందర్భంలో ఇబ్బంది పడతారు.
0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలాంటి అనేక అంశాల బోధనలో ఇన్స్టిట్యూట్స్ వేగంగా చర్యలు చేపడుతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి కోర్సులను

0: విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే కరికులంకు సరితూగే స్థాయిలో అధ్యాపకులు ఇంకా అందుబాటులో లేరు. ముఖ్యంగా టైర్ 2-3 ఇన్స్టిట్యూట్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ముందుగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో AI నైపుణ్యాలపై బోధన సాధించేలా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు CSE IT అధ్యాపకులకు AI టూల్స్ పై ఓరియంటేషన్ తరగతులు కూడా నిర్వహించాలి.
1: సమ్మిళిత వృద్ధిలో భాగంగా ఆయా రంగంలో వేగవంతమైన పరిష్కారాలకు AI మార్గంగా నిలుస్తోందే తప్ప పూర్తిగా వాటిని నిర్మూలించదని గుర్తించాలి. కోర్ ఇంజనీరింగ్ కు ఎలాంటి ముప్పు లేదు. ఉదాహరణకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నే పరిగణనలోకి తీసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతోంది. వీటిని రూపొందించాలంటే ఆ విభాగంలో సాంకేతిక నైపుణ్యాలు ఉండాల్సిందే. కేవలం AI అప్లికేషన్తో వెహికల్స్ రూపకల్పన ఆపరేషన్ సాధ్యం కాదు. ఐఐటీల్లో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల పట్ల విద్యార్థులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇప్పటికీ కోర్ బ్రాంచ్ల పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. అయితే గత దశాబ్ద కాలంగా సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో అభివృద్ధి, ఉద్యోగావకాశాల కోణంలో JEE అడ్వాన్స్డ్ టాపర్లు CSEకి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే ధోరణి ఇతర ఇన్స్టిట్యూట్లలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు AIML బ్రాంచ్లు కూడా IIT అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నాళ్ల తర్వాత CEC బదులు ఈ బ్రాంచ్లకు ఆదరణ పెరిగే పరిస్థితులు ఎదురుకావచ్చు. అంటే విద్యార్థులు భవిష్యత్ కెరీర్ అవకాశాల కోణంలో తమ బ్రాంచ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే సహజ ఆసక్తితో కోర్ బ్రాంచ్ల్లో చేరుతున్న వారు సైతం చక్కటి అవకాశాలు అందుకుంటున్నారు. ఇందుకు తాజా క్యాంపస్ ప్లేస్మెంట్స్ గణాంకాలే నిదర్శనం.
0: అకడమిక్ ఇన్స్టిట్యూట్లలో పరిశోధనలు పెరగాలంటే ఇండస్ట్రీతో కొలాబరేషన్ దిశగా చర్యలు తీసుకోవాలి. ఆన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాలు చేపట్టాలి. దీనివల్ల సదరు ఇండస్ట్రీకి అవసరమైన ప్రోడక్ట్స్ ను తక్కువ ఖర్చుతో రూపొందించే అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా బీటెక్, ఎంటెక్ విద్యార్థులను వీటిలో భాగస్వామ్యులను చేసేలా రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కల్పించాలి. అప్పుడు వారికి రియల్ టైమ్ ఎక్స్పోజర్ లభిస్తుంది. పరిశోధనలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇంజనీరింగ్ అంటే IIT అని మాత్రమే ఉండే ఆలోచనకు పులిస్టాప్ పెట్టాలి. ఒకవేళ పోటీలో నెగ్గకపోయినా కుంగిపోకుండా మెరుగైన ప్రత్యామ్నాయాలను అందుపుచ్చుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఐఐటీలతో పాటు NIT కూడా చక్కటి సదుపాయాలతో బోధనను అందిస్తున్నాయి. వీటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఎలాంటి ఫలితం వచ్చినా సానుకూలంగా స్పందించాలి. ప్రత్యామ్నాయ మార్గాల దిశగా ముందు నుంచే దృష్టి పెట్టాలి. మరి విన్నారుగా, AIతో వచ్చిన సరికొత్త మార్పులతో AI నైపుణ్యాలను పెంచుకుని మంచి ఉద్యోగాన్ని సాధించండి. ఇదే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palwancha, Jillalone Ekeka Mahila Engineering Kalashala, Diploma BTech Course to Patu Hostel Saukaryam, Nanyamaina Vidya 100% Placement, Mee Ammayila Ujjwala Bhavishyattuki Surakshitamaina Best Choice. Call cheyandi 9246907407.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు అంటారు కార్యక్రమం మొదటి ఆదిత్య 360 చిత్రం నుంచి పాటని

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: ప్రజాపాలన.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి పాటని

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఉదయం అనగా 11 గంటలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్, కన్జర్వేటర్ ఎస్టిసి ఆరోగ్య అరణ్య భవన్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2 3 2 4 0 8 2 2 3 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేసి పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిన్న సమయం 8 గంటలు కావస్తున్న మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో పహారా కాసే కేంద్ర హోంశాఖ పరిధిలోని సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమాబల్ SSB క్రీడాకారులకు చక్కటి అవకాశం అందిస్తుంది. స్పోర్ట్స్ కోటా కింద 404 కానిస్టేబుల్ పోస్టులు గ్రూప్ సి లెవెల్లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 క్రీడా విభాగాలలో మహిళలు పురుషులకు దాదాపు సమానంగా పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా క్రీడా ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఆర్చరీలో 14, అథ్లెటిక్స్లో 42, అక్వాటిక్స్లో 14, బాక్సింగ్ 18, బాస్కెట్బాల్ 21, బ్యాడ్మింటన్ 6, సైక్లింగ్ 4, ఈక్వెస్ట్రియన్ 5, ఫెన్సింగ్ 10, ఫుట్బాల్ 22, జిమ్నాస్టిక్స్ 4, హాకీ 28, హ్యాండ్బాల్ 16, జూడో 12, కబడ్డీ 12, కరాటే 14, కయాకింగ్ అండ్ కెనోయింగ్ 27, ఫెనాక్స్ సిలాట్ 16, పవర్ లిఫ్టింగ్ 4.

0: రోయింగ్ 13, షూటింగ్ 4, టేబుల్ టెన్నిస్ 6, టైక్వాండో 16, వాలీబాల్ 14, రెజ్లింగ్ 27, ఉషు 16, వెయిట్ లిఫ్టింగ్ 13, యోగాసన 6 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 404 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 10 ఏళ్ళు, ఓబీసీలకు 8 ఏళ్ళు వయ పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయి పే స్కేల్ ఉంటుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు అందుతాయి. గత 2 ఏళ్లలో కటాఫ్ తేదీ నాటికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టోర్నీలలో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాల్సి ఉంటుంది. ఇందులో సాధించిన పతకాలు, బంగారు, వెండి, కాంస్యం ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. సీనియర్, జూనియర్, నేషనల్ ఛాంపియన్షిప్లతో పతకాలు సాధించి ఉండాలి. ఖేలో ఇండియా, యూత్ గేమ్స్, ఇండియా వింటర్ గేమ్స్, ఇండియా పారాగేమ్స్లో మెడల్స్ సాధించాలి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో పతకాలు సాధించి ఉండాలి. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ టోర్నీలో పతకాలు సాధించిన వారు అర్హులు. ఇంటర్ యూనివర్సిటీ బోర్డులు నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటులలో తమ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్స్ నిర్వహించే జాతీయ గేమ్స్లో పాఠశాల జట్ల ప్రాతినిధ్యం వహించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ముందుగా ఎస్ఎస్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంది. అభ్యర్థి జాతీయ, అంతర్జాతీయంగా పాల్గొన్న టోర్నీలు, ఈవెంట్లలో సాధించిన పతకాలను బట్టి మార్కులను కేటాయిస్తారు. అభ్యర్థులు నిర్దేశించిన విధంగా శారీరక బరువు, ఎత్తు వంటి కొలతలను కలిగి ఉండాలి. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంచుకున్న క్రీడలో వారి ప్రతిభను పరీక్షించేందుకు ఫీల్డ్ ట్రయల్స్ అనేవి నిర్వహిస్తారు. చివరిగా వైద్య పరీక్షలు నిర్వహించి పోస్టింగ్ అనేది ఖరారు చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.ssb.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. www.ssb.gov.in ఈ వెబ్సైట్లో దరఖాస్తు సమాచారం, ఇతర వివరాలు లభ్యమవుతాయి. మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ జూన్ 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

నాటి కార్యక్రమంలో మొదటి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మీ, వెంకటేశ్వరరావు, శర్వాణి, జయంత్, రాజశేఖర్, స్వర్ణ, దత్తాత్రేయ, కొప్పుర రాజేష్, కల్పన రుద్రం, సాయి పునీత, ఆవునూరి మల్లయ్య, ఎల్లక్క, రామలక్ష్మి, బాబురావు, చంద్రయ్య, భారతి, పోషమ్మ, బూధమ్మ, గంగ, ఆదర్శ్, హేమలత, ఆదిత్య, శంకర్, చంద్రకళ, కొండలు, శ్రీదేవి, రాయుడు, లోకేష్, మీనాక్షి, చోటు, బేబీ, రాజయ్య, సత్యవతి, రామలక్ష్మి, భద్రయ్య, మంగ, మనోజ్, వీరలక్ష్మి, కడారి కుమారయ్య, కనకలక్ష్మి, కుమార్, కృప, తేజస్విని, శంకర్, జయలక్ష్మి, దీక్షిత్ కుమార్, మల్లయ్య, లక్ష్మి, ఈశ్వరి, బాబురావు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సు రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరంతా కోరుతున్నారు. శివరామరాజు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, ఇల్లందు బాటంఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, జశ్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోహిణి, రోహితావల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, MD షాకీర్, షహజాది, మెహ్రాన్, ఇంకా వీరి స్నేహ బృందం, వీరంతా కోరుతున్నారు జనతా గ్యారేజ్ చిత్రం నుంచి.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ అరణ్య భవన్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085252, 2324085353, 2955059923. ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, అవకాశాల గురించి నేరుగా మాట్లాడవచ్చు. కార్యక్రమంలో తర్వాత శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నారు భారతీయుడు చిత్రం నుంచి పాటని.

కార్యక్రమం తర్వాత పాట సింహాద్రి చిత్రం నుంచి కళ్యాణి మాలిక్ పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి అందించారు. ఈ పాటని వినిపించమంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. ఇంకా ఇదే పాటను వినిపించమంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్సు నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్ లోద్, శివనారాయణ లోద్, శకుంతల, లక్ష్మీ ప్రహ్లాద్, భారతి, భరత్.

0: కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
3: ప్రకృతి సహజమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో కూడిన విద్యను నర్సరీ నుండి 10వ తరగతి వరకు అందిస్తున్న ఏకైక పాఠశాల మోడ్రన్ ఇక్రా స్కూల్, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
5: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
4: 9989-67906.
5: మరొక నెంబర్ 7989-70158.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
6: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా.
5: మాటలు మీవి, పాటలు మావి.
4: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
5: మరొక నెంబర్ 2950-39.
6: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
4: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
5: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ చైతన్య, లక్ష్మి, సంపత్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరంతా కోరుతున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి పాటని.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, గోపాలపురం గ్రామం అశ్వపురం మండలం నుంచి నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, లింగ్

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్.

0: మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: కార్యక్రమం తర్వాత శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ నుంచి సిరిపురం రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్ కుమార్, కార్తీక్, హర్షవర్ధన్ వీరంతా కోరుతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుంచి రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్ పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూపారాణి, రమాదేవి, వెంకటేశ్వరరావు, వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, సుధాకర్, లలిత, లింగయ్య, సావిత్రి వీరంతా కోరుతున్నారు అందరివాడు చిత్రం నుంచి పాటని.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ అరణ్య భవన్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేసి 23204085 2 3 2 4 0 8 5 3 2 3 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అందాల రాక్షసి చిత్రం నుంచి పాటలు వింటారు.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

పాటలకు ఏక చిత్రగానం శీర్షికన అందాల రాక్షసి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం ఆర్యా 2 చిత్రం నుంచి.

0: చిత్రగీతాలు విన్నారు.
1: ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారు జరపబోయే రేడియో ప్రయాణం మధుర జ్ఞాపకాలు సంభాషణ విందాం. ఆకాశవాణి శ్రోతులకు నమస్కారం. 90 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం

0: ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలని అంబరాన్ని అంటించడానికి ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. పరిచయం అవసరం లేని పేరు వారిది. వారి పేరు చెప్పగానే శ్రోతల హృదయాల్లో కోటి వేణులు మోగుతాయనే చెప్పొచ్చు. అంతటి అనుబంధం పెనవేసుకున్నారు ప్రోగ్రామ్స్తో కానీ శ్రోతలతో కానీ. ఆవిడ ప్రోగ్రాంలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ మరెవ్వరూ చేయలేదు అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ముఖ్యంగా మేడంతో నేను వివిధ భారతిలో వర్క్ చేసినప్పుడు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు మేడం తెరతీశారు. అందరికి గుర్తుండే ఉంటుంది, శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి సినీ దర్శక రత్నాలు గాని మాట పాట, సరిగమల సరాగాలు, బళారే చిత్రం, పాటల పల్లకి, బృందావనం, భావగీతం, ఇలా అనేక కార్యక్రమాలు. ఇంకా పోలిపూర్ణం అనే చక్కటి హిలేరియస్ డ్రామా గాని, నవ్వులు అమ్మబడును అని గాని, ఇలా అనేక ఇంకా ఇంటర్వ్యూస్ అయితే చెప్పవసరం లేదు. మేడం చేసిన ప్రోగ్రామ్స్ మేడం మాటల్లోనే విందాం. మనతో ఉన్నారు డాక్టర్ కే విజయ, విశ్రాంత సహాయ సంచాలకులు. వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఆకాశవాణి అంటే ఏంటి అని విందాం. మేడం నమస్కారం, ఆకాశవాణికి స్వాగతం.
1: స్వాగతం అమ్మా. 1936 నుంచి 2026 దాకా 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణం. ఆకాశవాణి సిబ్బందికి, మన ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకున్నాం. మనల్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుని మన కార్యక్రమానికి వెళ్దాం. అసలు ఆకాశవాణి అని అన్నావు కదా, మైక్రో సెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోని ప్రజానీకానికి సమాచారాన్ని ఒక గొంతుకతో వినిపించదగిన సాధనం రేడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన పనులు మనం చేసుకుంటూ విద్య, విజ్ఞానం, సమాచారం, వినోదం అన్నీ కూడా ఆకాశవాణి శ్రోతలకి అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటలీ శాస్త్రవేత్త గుగులియో మార్కోని ఆవిష్కరణ మూలంగా జరుగుతోంది. మనం తప్పకుండా ముందుగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం, మార్కోని గారిని. అలాగే మన ఆకాశవాణి నినాదం చూసినట్టయితే బహుజన హితాయ బహుజన సుఖాయ, ఈ నినాదంతో మనం వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రసారం చేయడం జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా రకరకాల కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నాం. విద్య అందించటంలో కానివ్వండి, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వటంలో కానివ్వండి, వినోదాన్ని పంచటంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించటంలో కానీ రేడియో పాత్ర ఎనలేని సేవగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్టయితే దాదాపు 23 ప్రధాన భాషల్లో మన రేడియో ప్రసారాలు శ్రోతలకు అందుతున్నాయి. 277 కేంద్రాల ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. 92% విస్తీర్ణంలో గల 99.19% ప్రజానీకానికి మనం అందుబాటులో ఉన్నాం రేడియో ద్వారా. ఎంత గ్రేట్ కదా. అలాగా వివిధ మాధ్యమాలలో మనకి ఆ మధ్య అంతా కూడా ఇన్ని మాధ్యమాలు వచ్చాయి, రేడియో పడిపోతుందండి, రేడియో ఎవరు వింటారు అనేది ఒక మాట వినపడింది. కానీ ఎఫ్ఎంతో మన స్థానం పదిలంగా ఉంది, ఉంటుంది కూడా.
0: మొదటిసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది మేడం?
1: ఆకాశవాణితో మొదటిగా నా అనుబంధం అంటే, నేను 6-7 ఏళ్ల వయసు చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేది, ఇంత పెద్ద నాబులు తిప్పడానికి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆన్ చేసి ఉంచేవారు మా నాన్నగారు. హాల్లో ఉండేది, ఒక బల్ల మీద సెట్ ఉండేది అనమాట. చిన్నపిల్ల కదా, తెలియదు ఎవరైనా ఇంటికి వస్తున్నా వెళ్తున్నా దాంతో సంబంధం లేదు. అందులో ఏదైనా పాటలు వస్తుంటే నేను ఇక్కడ డ్యాన్సులు గంతులు వేయడమే అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళి చూసేదాన్ని, ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి అన్నట్టుగా చూసేదాన్ని, అటు ఇటు చూసి. ఎవరు కనిపించేవాళ్ళు కాదు, కానీ మ్యూజిక్ అయితే వస్తుందని బాగా గెంతులు వేసేదాన్ని అనమాట. ఆ ఆసక్తిని కనిపెట్టి మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఓహో, దీనికి ఏదో బాగా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా. అట్లా ఆకాశవాణి నాకు ఏమి అని తెలియకముందే నన్ను ఒక నాట్యం నేర్పించడానికి ఒక అడుగు వేయించింది. అలాగ నేను చదివింది అగ్రికల్చర్ బీఎస్సీ, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయాలని నాన్న దాంట్లో జాయిన్ చేశారు. అయితే నా పోస్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో పోస్ట్ చేసినప్పుడు కడప స్టేషన్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది అనమాట. ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే టాపిక్ మీద ప్రసంగం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. టీఏడిఏ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేశారు అనమాట. అంతవరకు అసలు రేడియో తెలీదు. సరే వెళ్ళాను కడప స్టేషన్కి. మా చుట్టాలు ఉండేవారు కడపలో అప్పుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారనమాట. చూడలేదు అని అంటే పాపం వాళ్ళు నాతో పాటు వచ్చి తీసుకెళ్లారు. ఈఎల్ నారాయణ గారని ఫామ్ రేడియో ఆఫీసర్. అప్పట్లో అగ్రికల్చర్ చూసేవాళ్ళని ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్

ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి ప్రొడ్యూసర్, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ చేసే వాళ్ళందరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అని అనేవాళ్ళు. ట్రెక్స్ వేరే ఉండేవారు. ఆ ప్రోగ్రామ్ కటాచి డ్రామా కటాచిన అయిన ప్రొడక్షన్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి ప్రొడక్షన్ అసిస్టెంట్ అట్లా ఉండేవారు అనమాట. అప్పుడు ఆ కార్యక్రమం ప్రసంగం రాసుకెళ్లి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఎలా మాట్లాడాలో తెలీదు, సరే ఆయన పాపం బాగా ప్రోత్సహించారు నారాయణ గారు. అక్కడ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను, మళ్ళీ రేడియోలో నా గొంతు వింటే నాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అది నా ఫస్ట్ రేడియోలో అడుగు పెట్టడం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ రేడియోలోనే జాబ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదు. జాబ్ అయిపోయిన తర్వాత మా వారికి ఢిల్లీలో వేరే పోస్టింగ్ వస్తే ఇద్దరం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నా వదిలేసామన్నమాట, జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళాము. సరే అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని పిహెచ్డికి జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీఎస్సి వాళ్ళది పడింది అనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో. పడితే సరే పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అండ్ హోమ్ అని ఇచ్చాడనమాట. బీఎస్సీ ఏజీ చాలు క్వాలిఫికేషన్. సరే మా వారు ఇదేదో బానే ఉంది, అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారు కదా అప్లై చేస్తావానని ఊరికే క్యాజువల్ గా అప్లై చేసి ఒక అప్లికేషన్ పడేసామన్నమాట. దాదాపు 2 ఏళ్ళు అయిందేమో. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాం ఢిల్లీలోనే. మా పాప అప్పుడు 9 మంత్స్ 10 మంత్స్ బేబీ నా పెద్దమ్మాయి. ఇంకా దాన్ని తీసుకుని మా వారు నేను అది మొత్తం దానికి బిస్కెట్లు పాల సీసాలు అన్ని పట్టుకుని యూపీఎస్సీ లాన్ లో కూర్చుని మా వారు పిల్లని ఆడించుకుంటూ ఉంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు అప్పటికి నేను పిహెచ్డి కూడా ఇంకా జాయిన్ అయ్యాను కదా, వాళ్ళు ఇంకా నా ఎంఎస్సి థీసిస్ గురించి ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగారమ్మా. దాదాపు 1.5 అవర్స్ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు సరే నీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ లో ఇస్తారు, మరి మీ వారు ఢిల్లీలో ఉద్యోగం అంటున్నావు ఎలా చేస్తావు అని అడిగారనమాట లాస్ట్ లో. ఇంకోటి గమ్మత్తు అయిన ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు ఆయన ఉన్నాడు ఇంటర్వ్యూ దీంట్లో, ఆయన లాస్ట్ లో ఏమ్మా నువ్వు ఏదైనా ఒక పాట పాడతావా అని అడిగారు. అయ్యా బాబా ఈయన పాట పాడమంటున్నాడు, మనకేం పాట రాదు కదా అని అనుకుంటే, పర్వాలేదు పాడమ్మా చూద్దాం వాయిస్ అని అన్నారనమాట. అప్పుడేదో పేట్రియాటిక్ సాంగ్ స్కూల్లో నేర్చుకున్నది ఏదో 1-2 లైన్లు పాడితే ఓకే అన్నారు. ఇంకా అట్లా అయింది. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి లావణ్య, వచ్చాయి. పోస్టింగ్ హైదరాబాద్ లో వేశారు. సరే ఇంకా మళ్ళీ హైదరాబాద్ లో 1989 నుంచి 2019 30 సంవత్సరాలు నిరంతరంగా ఒక 4 ఆకాశవాణి కేంద్రాలలో సేవలు అందించే భాగ్యం నాకు ఆకాశవాణి ఇచ్చింది. కానీ ఎన్నో మరవలేని జ్ఞాపకాలు అనమాట. ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ కి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ నేను జాయిన్ అయినట్టు సార్ సేమ్ ఇదే ఈఎల్ నారాయణ గారు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి ఉన్నారు అప్పుడు. అందుకని నాకు 2 ఇయర్స్ ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ ఇవ్వలేదు. రేడియో స్టేషన్ లో వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు గణేషన్ గారు అని ఆయన ఉండేవారు స్టేషన్ డైరెక్టరు, ఆయన ఉండి అమ్మ ఫార్మ్ అండ్ హోమ్ కి నీకు ఆర్డర్స్ వచ్చాయి బట్ అదే సెక్షన్ ఇస్తారనేం లేదు, యూ హ్యావ్ టు డూ అదర్ సెక్షన్స్ ఆల్సో. ఆయన చెప్పాల్సిన రూల్స్ విధానంగా ఆయన చెప్పారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా శాస్త్రి గారు అని ఉన్నారు, ఆయన నేను అందరినీ పరిచయం చేస్తానని తీసుకెళ్లి మొత్తం స్టూడియోలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్ని మొత్తం అందరినీ పరిచయం చేశారు. షీఈస్ న్యూ పెక్స్ అని చెప్పి అందరికి పరిచయం చేశారు. కంట్రోల్ రూమ్ చూసి కొంచెం భయపడ్డాను, అమ్మ ఇవేవో ఫేడర్లు అవి ఉన్నాయి మనం మనకేమి ఇది సూట్ కాదు మనం ఈ ఉద్యోగం చేయలేము అని చాలా భయపడ్డాను. ఇప్పుడు అనుకుంటే బల సరదాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేయమని ఇచ్చారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అజయ్ కల్లాం గారితో, ఆయన అప్పుడు డైరెక్టర్ సివిల్ సప్లైస్, దాని మీద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసేవాళ్ళు ముందు రోజు ప్రోగ్రామ్స్ ఏమి వెళ్ళాయి, దానికి మార్కింగ్స్ ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది, ఏ గ్రేడ్ బి గ్రేడ్ బి ప్లస్ అట్లా. అప్పుడు శాస్త్రి గారు అమ్మాయి నువ్వు లాభం లేదు ఇవాళ కాఫీ ఇప్పించాల్సిందే అని చెప్పి మీటింగ్ లో అనడం చాలా సరదాగా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఎన్ని సిరీస్ స్టార్ట్ చేశానో తెలియదు నాకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక సిరీస్, పళ్ళు పోషక విలువలను ఒక సిరీస్, పోషకాహారం గురించి ఒక సిరీస్, రకరకాలుగా అన్ని, మళ్ళీ దానికి తగినట్టుగా పాటలు కూడా సెలెక్ట్ చేసుకుని లైబ్రరీలో ఎంతో కష్టపడి పాటలు కూడా సేకరించుకొని పెట్టి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. అప్పట్లో ఈ సిరీస్లే కాకుండా ఫ్యామిలీ సీరియల్ ఒకటి చేశాం, సుధామ గారు నేను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్యామలాదేవి గారు అని డ్రామాలో ఉండేవారు, మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా చేశామన్నమాట.

0: బాగా క్లిక్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్గా సుధామ గారు నాకు అసలు స్క్రిప్ట్ చదవటము అంత తెలిసేది కాదు. ఆయన ఒక గురువు గారు అని చెప్పచ్చు. బాగా నాకు స్క్రిప్ట్ చదవడం, ఇలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ చదవాలి, అట్లా అవన్నీ బాగా చెప్పించేవారు. అది ఎప్పుడూ మర్చిపోలేను అనమాట. ఆ ఫ్యామిలీ సీరియల్ కూడా బాగా క్లిక్ అయిందమ్మా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి. ఎవరెవరు ప్రొడ్యూసర్స్ రిటైర్ అవుతున్నారో ఆ సెక్షన్లన్నీ నాకు ఇచ్చేవాళ్ళు. భీమయ్య గారనే ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రోగ్రామ్ చూసేవారు. ఆయన రిటైర్ అయిపోతే కార్మికుల కార్యక్రమం ఆ సెక్షన్. దాంట్లో అప్పట్లో ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ చేయమని మనకి చాలా డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్. చక్కగా పాటలు రాయించి ఎన్నో పాటలు ప్రొడ్యూస్ చేశాం. మేయల్ కుమార్ గారు నాకు అసిస్టెంట్ గా ఉండేవారు అప్పుడు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కి సుధామ గారు, తర్వాత కళాకృష్ణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్ డ్రామాకి, ఆయన ఉదయ తరంగిణికి కూడా అసిస్టెంట్ గా ఉండేవారు. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందమ్మా. ఇంకా మళ్ళీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అరుణాచలం గారు ఉండేవారు. మన కామేశ్వరి గారు ఉన్నారు కదా ప్రోగ్రామింగ్స్, వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జానకి రాణి గారు రిటైర్ అయిపోతే అప్పుడు దాన్ని ఇచ్చారనమాట ఆ సెక్షన్. శారదాని ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉండేది. మన యాంకర్ ఝాన్సీ అని కదా వాళ్ళ మదర్ అనమాట. తను నేను కలిసి కూడా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు ఫామ్ రేడియో ఆఫీసర్లు రిటైర్ అయ్యి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ అయిన వ్యవసాయదారుల కార్యక్రమంలోకి వచ్చానన్నమాట.
1: అసలు మీరు అనుకున్న జాయిన్ అయిన పోస్ట్కి
0: అప్పుడు వచ్చాను.
1: ఓకే. ఆకాశవాణి కార్యక్రమాల ప్రసారాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎంతవరకు సఫలమైందంటారు?
0: సమాచారాన్ని చేరవేయడంలో సఫలం అంటే, నేను మనం ఇందాకే అనుకున్నాం కదా, అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి అనుగుణంగా మనం కార్యక్రమాలు రూపొందించేవాళ్ళమని. ముఖ్యంగా వ్యవసాయదారుల కార్యక్రమం తీసుకుంటే అప్పట్లో పర్ డే 1.5 అవర్ ప్రోగ్రామ్ ఉండేది వ్యవసాయదారులకి. పొద్దున్నే పొలం పనులు, మధ్యాహ్నం పాడీ పంట, తర్వాత వ్యవసాయ సూచనలు, మళ్ళీ ఇల్లు వాకిలి. ఇవి కాకుండా గ్రామీణ మహిళలకు సంబంధించి 1/2 అవర్ ఒక వారానికి, అలాగే గ్రామీణ బాలబాలికలకు సెపరేట్ ప్రోగ్రామ్ ఉండేది బాల విహార్ అని. ఇవన్నీ కన్సర్న్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమే చూసేవాళ్ళు అనమాట. అట్లా వ్యవసాయదారుల కార్యక్రమంలో దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా చేశానమాట అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్. అప్పట్లో నిర్మలా వసంత్ అని ఒక ఆవిడ అనౌన్సరు, ఈ పాడి పంట ప్రోగ్రామ్ లో చిన్నమ్మ పాత్ర చేసేది అనమాట. ఆవిడ రిటైర్ అయిన తర్వాత శాస్త్రి గారు పిలిచి అప్పుడు ఆయన స్టేషన్ డైరెక్టర్ అయ్యారు. ఏమై నువ్వు చేస్తావా, క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి ఇంకా, ఎందుకంటే ఆవిడ బాగా పాపులర్ అప్పట్లో. నేను న్యాయం చేయగలనో లేదో అని కొంచెం భయపడ్డాను. కొంచెం ఆవిడ మాట్లాడుతున్న విధంగానే యాస మాట్లాడడం అట్లా నేర్చుకుని మొత్తానికి ఆ ప్రోగ్రామ్ లో స్టాక్ క్యారెక్టర్ గా ఒక 15 సంవత్సరాలు పాడి పంటలో చిన్నమ్మగా చేసి కొంచెం ప్రజల్లోకి వెళ్ళగలిగాను. అది నాకెంతో ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమం నేను చెప్పుకుంటాను.
1: గుర్తు చేసుకుంటారు,
0: కనెక్ట్ అవుతారు. పెద్దయ్యలు మారారు మళ్ళీ. పెద్దయ్యలు విజయ్ కుమార్ తో చాలా ఏళ్లు చేశాను నేను. విజయ్ కుమారు, తర్వాత గోపిచందు, మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు పెద్దయ్యలు మారారు. కానీ చిన్నమ్మగా నేనే చాలా వీళ్ళ అందరితో కూడా కలిసి చేశాను. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో నేను జాయిన్ అయినప్పుడు ఫామ్ రేడియో రిపోర్టర్స్ అనే క్యాడర్ లో పనిచేసేవాళ్ళు గోపిచందు, విజయ్ కుమార్. తర్వాత పెక్సల్ అయ్యారు. వాళ్ళిద్దరు పాపం మంచి సహకారం అనమాట. ఒక టీమ్ గా ఎక్కువగా స్టూడియో కన్నా ఓబీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక్కసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ అవన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని, అప్పట్లో మెల్ట్రాన్ రికార్డర్లు ఇవి లేవు, మెల్ట్రాన్ రికార్డర్, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద సూట్ కేసులో, పెద్ద ఏదో ఊరి ప్రయాణం లాగా వెళ్లేవాళ్ళం అనమాట. ఓబీకి వెళ్ళడం అంటే అంత సరంజామ ఉండేది. ఇద్దరు ఇంజనీర్స్ అందరం కలిసి వెళ్ళాము. ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను రైతుల నుంచి చాలా నేర్చుకున్నానమ్మా. ఆ రైతు మహిళల్లోని ఆత్మస్థైర్యం నేను మర్చిపోలేను. వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడటం గానీ, అప్పట్లో డ్వాక్రా సంఘాలు చాలా పాపులర్. సిఎస్ రామలక్ష్మి గారు అని ఆవిడ కమిషనర్ డ్వాక్రా గ్రూప్స్. ఆవిడ కూడా మన స్టేడియోకి వచ్చి మనల్ని చాలా గ్రూప్స్ ని పరిచయం చేయడానికి తీసుకెళ్లేవాళ్ళు. ఆవిడతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పల్లెకు పోదాం ప్రగతిని చూద్దాం అని ఒకటి ప్రోగ్రాము, ఒక విలేజ్ కి వెళ్ళి ఇక్కడ ఆఫీషియల్స్ తో కనెక్ట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశామన్నమాట. చలపతిరావు గారు అని ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండేవారు, ఆయనతో కలిసి వెళ్ళి ఒక విలేజ్ నుంచి అది ఫస్ట్ ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ చేయగలిగామన్నమాట.
1: ఎక్స్పెరిమెంట్ మీరు పెట్టింది పేరు మేడం,
0: పల్లెకు పోదాం ప్రగతిని చూద్దామని. అట్లా అవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం లావణ్య, మంచి జ్ఞానం.

0: చెప్పగలన్నమాట. వ్యవసాయదారుల కార్యక్రమాల్లో మనకి ఇక్కడ హైదరాబాద్ లో చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందరు శాస్త్రవేత్తలతోనూ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, మనం అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ మన పరిధిలో అన్ని జిల్లాలు కవర్ చేయడం జరిగిందమ్మా. మహబూబ్ నగర్, కరీంనగర్ ఈ జిల్లాలన్నిటికీ వెళ్ళి అభ్యుదయ రైతుల అనుభవాలని, సేంద్రియ వ్యవసాయం రైతుల అనుభవాలని, గ్రామీణ మహిళల అనుభవాలని, పాడి పరిశ్రమ అని, అన్ని రకాలుగా రైతులు, నిజామాబాద్ రైతులని, రైతులతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మళ్ళీ మన స్టూడియో కూడా రైతులను ఆహ్వానించేవాళ్ళం అనమాట. రైతులు కూడా వచ్చేవాళ్ళు స్టూడియోకి. వాళ్ళకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ప్రసారం చేసి మిగతా కేంద్రాలు కూడా రిలే తీసుకునేటట్టుగా కూడా చేశాము. వ్యవసాయ పాఠశాల అని ఒకటి ఉండేది, ఒక టాపిక్ మీద ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళు హాఫ్ అన్ అవర్, తర్వాత మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా అనమాట. మళ్ళీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ మీద ఎవ్రీ 3 మంత్స్ కి ఒక మీటింగ్ జరిగేది, రూరల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్ లో ఏమైనా చేంజెస్ అవి ఇవి చేయాలనని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారు చేసేవాళ్ళము, దాన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమంలో చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఫార్మర్స్ తో గానీ, సైంటిస్ట్ తో గానీ ఉండేది వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయాణం చాలా దిగ్విజయంగా సాగిందమ్మా.
1: నిజంగానే ఏజీబీఎస్సీ చదువుకుని ఆ ప్యాషన్ తో వచ్చినందుకు చదువును పూర్తిగా వినియోగించి ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది.
0: చాలా మంది ఏమండి పిహెచ్డి చేశారు, మీరు ఎక్కడన్నా యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, అక్కడ మంచి స్కేల్స్, యూజీసీ స్కేల్స్ ఉంటాయి కదా, మీరు రేడియోలోకి ఎందుకు వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా అనని చాలా మంది మన వాళ్ళు అడిగేవారు. అంత చదువుకొని మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకండి అని. నా దృష్టిలో లావణ్య ఒక మంచి క్రియేటివ్ మీడియా అమ్మ రేడియో అయితే. నువ్వు ఎంత చెయ్యాలనుకుంటే అంత మనం చెయ్యొచ్చు. నా అదృష్టం ఏంటంటే ఉన్న డైరెక్టర్లు అందరూ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అదే విధంగా నేను దూసుకుపోయి ప్రతి సెక్షన్ లో గానీ సబ్జెక్ట్ పక్కన పెట్టైనా సరే, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా చెయ్యాలన్న ఒక క్యూరియాసిటీ ఉండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అలా ఉండేది. అట్లయి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయగలిగాం అనమాట.
1: ఇది చెప్పడానికి ఈజీగా ఉంది, చేయడానికి మాత్రం ఒక గొప్ప సంకల్పం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఆకాశవాణితో ఒక అనుబంధం ఉండాలి, దాన్ని మనం ఓన్ చేసుకోగలగాలి, అప్పుడు గానీ ఇంత వర్క్ చేయగలం.
0: ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ శ్రోతలు రిసీవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టేస్ట్ ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది.
1: చాలా సర్వీస్ అందించారు మేడం ఫామ్ అండ్ హోమ్ కి మీరైతే. మరి దాని ఒక్కదాంతోనే మీరు ఆగిపోలేదు, మీ క్రియేటివిటీ గానీ మీ డెడికేషన్ గానీ మిగతా సెక్షన్స్ కూడా వెళ్లారు. దాంట్లో చెప్పుకుంటే మనం ఉమెన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, చిల్డ్రన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, దాంతో మీ అనుబంధం పంచు.
0: ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడే. ఉమెన్స్ డే జరిగితే కమిషనర్ గారిని, వాళ్ళందరినీ పిలిచి మన స్టూడియోలోనే గ్రామీణ మహిళల్ని కూడా పిలిపించి ఇక్కడ స్టూడియోలో అందరి ముందు ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేయటము. అప్పట్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది. నవంబర్ 14 వస్తే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్, డాన్స్ కూడా నేర్పించి పిల్లలకి. శైలజారావు అని ఒక పెక్స్ ఉండేది, తను నేను ఇద్దరం కలిసి డాన్స్ నేర్పించి వాళ్ళతో మంచి ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే మళ్ళీ చిన్న నాటికలు అన్ని చేసి జవహర్లాల్ నెహ్రూ మీద మంచి ప్రోగ్రామ్ ఒకటి చేసి తెల్లటి పావురాన్ని ఒకటి తీసుకొచ్చి ఒకసారి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో అది పావురాన్ని వదిలిపెట్టినట్టు అనమాట. ఇంకా అది అలా గాలిలో ఆడిటోరియం అంతా ఎగురుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి పిల్లల గెంతులు కేకల ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో. ఫామ్ అండ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఈ చిన్నమ్మ స్టార్ క్యారెక్టర్ పెద్దయ్య చేసినట్టు ఒకసారి ఊళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని చూడటానికి. అలాగే ఒకసారి ఒక ఏపీ సీడ్స్ కంపెనీ వాళ్ళు నన్ను, విజయ్ కుమార్ ని తీసుకెళ్లి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా మా ఇద్దరిని కాంపేరింగ్, మేము పెద్దయ్య చిన్నయ్య మాట్లాడుకున్నట్టు అక్కడ చేయమని మాతో ప్రోగ్రామ్ చేయించారనమాట. అదొక పెద్ద అనుభవం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ బెనిఫిషియరీస్ తో ప్రోగ్రామ్స్ చేయమడానికి డప్పులు కొడుతూ మాకు హారాలేసి ఊళ్ళోకి ఆహ్వానించి తీసుకెళ్లటం అనమాట. ఒకసారి గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని ఒకటి ఉంది, గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి వెళ్తే ఆకాశవాణికి స్వాగతం అని పూలతో నేల మీద అంతా రాసి అసలు ఎంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయిలందరూ వచ్చి చుట్టుముట్టుకుని, ఇంకా అసలు ఆ అనుభవాలు మర్చిపోలేము, అంత మంచి జ్ఞాపకాలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మామూలుగా సభలకు వెళ్ళినప్పుడు సుధామ గారితో ఆ పాడి పంట చిన్నమ్మను ఒకసారి చూడాలనుందయ్యా అని చాలా సార్లు అనేవారట.

0: ఏమండి, నారాయణ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు చాలా సార్లు అని. సుధాం గారు అంటే ఊరుకుండండి సార్, జోక్ చేస్తారని అన్నాను నేను. లేదండి నిజంగా నేను అని అన్నారు సుధాం గారు. ఒకసారి ఆయన రికార్డింగ్కి వచ్చారు మన స్టూడియోకి. రికార్డింగ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళని పిలిపిస్తారానని నన్ను, గోపి చిన్నప్పుడు పెద్దయ్య, నేను చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళము, స్టూడియోకి పిలిపించి నేను ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడి, ఆ అబ్బాయి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి, ఇలానేనా నువ్వు మాట్లాడేది, రాయలసీమ యాస బాగా పండిస్తున్నావు, నేను నీ గొప్ప ఫ్యాన్, నీకు తెలుసా అని అన్నారు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం ఆనందం, ఏం మాట్లాడాలో తెలియలేదన్నమాట.
1: మేడం, మీ సర్వీస్లో చాలా మంది స్టాల్వర్డ్స్ మీరు ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, వాళ్ళు చాలా గొప్పగా ఆకాశవాణి గురించి చెప్పుంటారు, అందులో గుర్తున్న కొన్ని స్మృతులు మాతో కొంచెం.
0: శాంత సిన్హా అని ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట, ఆవిడకి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. వస్తే దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో, విజయ మనం వెళ్ళి మేడం రికార్డ్ చేసుకోద్దాం రాని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మేడం నాతో ఇంటర్వ్యూ చేయించారు. రామన్ మెగసెసే అవార్డు ఫస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. మన స్టూడియోకి కూడా మళ్ళీ ఆవిడ చాలా సార్లు రావడం జరిగింది. అదొకటి మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది అనమాట. తర్వాత 60 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చేయడానికి అప్పట్లో ఏం చేశారంటే, కొంత కొంతమంది పెక్స్లకి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి ఇచ్చారు, ఇవి మీరు చేయాలి, ఇవి మీరు చేయాలి అని. జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన మనకి చీఫ్ జస్టిస్గా ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో ఒక 3 బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేశాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంవీ రావు గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 అవర్స్ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. తర్వాత మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రమాదేవి గారు గవర్నర్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్కి. 60 వసంతాల ఆకాశవాణిలో ఆవిడని పిలిచి ఆవిడతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు మేడం అప్పుడు. తర్వాత శారదా శ్రీనివాసన్ గారి పేరు వినని వాళ్ళు ఉండరు నాటకాల్లో విభాగంలో, ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదంతా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. తర్వాత హైదరాబాద్ మెట్రో, ఈరోజు మెట్రో ఎంతో మందికి ఉపయోగపడుతోంది కదా, ఆ మెట్రో డైరెక్టర్తో ఇంటర్వ్యూ తీసుకుందామని ఆయన ఆఫీస్కి వెళ్ళి, అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇద్దరు ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో, చెప్పాలంటే మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారితోనూ పద్మశ్రీ అందుకున్నప్పుడు ఆయనతో ప్రోగ్రాము, రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం అని మ్యాగజైన్స్ నడుపుతున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రామ్ చేయడం, చాలా ఉన్నాయమ్మా. అసలు చెప్పాలంటే మన రేడియోనైతే ఎవ్వరూ మర్చిపోలేదు, ఎందుకంటే ముందు పాదాలు మోపిన సంస్థ ఇది, ఒక కళా నిలయం. 64 కళలు మనకుంటే, సంగీతం, సాహిత్యం, నాటకం ప్రధానంగా చెప్పుకుంటే, జానపదం కానివ్వండి, శాస్త్రీయ సంగీతం కానివ్వండి, జానపద కళారూపాలు, యక్షగానం, బుర్రకథ, హరికథ, ఇవన్నీ ఈ కళల పోషించటంలో, ఈ కళాకారులను ప్రోత్సహించటంలో రేడియో పాత్ర ఎప్పటికీ మర్చిపోదు. అట్లా ఉన్నవాళ్ళు కళాకారులు మనకి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి, అక్కడున్న కళాకారులు ఉన్నారు, ఎవరు కూడా రేడియోని ఎప్పటికీ మర్చిపోలేదు.
1: మేడం, మీకు గుర్తుందా కోట శ్రీనివాసరావు గారు వచ్చారు ఈ వారం అతిథి, ఆయన అంత మంచి మాట అన్నారంటే, అమ్మ 9 ఏళ్ళు నిండిన నిండు గర్భిణి, పుట్టింటికి వెళ్ళి అమ్మని కౌగిలించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆకాశవాణికి వస్తే నాకు అలా ఉందమ్మా. నాకు
0: ఎందుకంటే మన రేడియో నుంచి వెళ్ళిన వాళ్లే
1: మాకు అక్షరం నేర్పింది ఆకాశవాణి అని
0: నేర్పింది, అక్షరం నేర్పింది ఆకాశవాణి. నేపథ్య సినీ గాయకులైన వాళ్ళు ఉన్నారు, సినీ నటులైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు వాళ్ళు.
1: అంటే రేడియో అంటే అందరికి ఎంత ప్యాషన్ ఉంటుంది అంటే అన్నట్టు,
0: ఇప్పుడు ఆ తరం వాళ్ళనే కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకుంటే, వివిధ భారతిలో చేస్తున్నప్పుడు ఐఏఎస్ టాపర్ గా మన తెలుగు అబ్బాయి వచ్చాడు అనుదీప్ దురిశెట్టి, చాలా భయపడుతూ వచ్చాడనమాట పెద్ద వర్షం, నాకు ఇంకా గుర్తుంది, కిటికీలన్నీ పగిలిపోతున్నాయి, అబ్బాయి లేచి కిటికీలు కూడా వేశాడు రూమ్ లో కూర్చున్నప్పుడు. ఆ అబ్బాయి ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా అని అడగటం, తర్వాత ఈ ఎంబ్లెమ్ తో ఫోటో తీసుకోవచ్చా మేడం అని అడగటం, చిన్న కుర్రవాడు
1: చిన్నాడు, ఈ మోనోగ్రాఫ్ ఫోటో దిగాలన్న
0: కోరిక ఉంది, అది నాకు ఇప్పుడు ఇవాళ తీరింది అసలు అని. అది అబ్బాయి మెమరీస్ అవి చెప్తుంటే నిజంగా చాలా మంచి జ్ఞాపకాలు. అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు ఎవరికి కూడా రేడియోతో కొంచెం ఏదో చిన్నపాటి అనుభవం ఉన్నా కూడా మర్చిపోలేరు. అది మనం ఏ కళాకారులను కదిలిచ్చినా కూడా అది తప్పకుండా మనతో పంచుకుంటారు.
1: మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ మీడియాలో ఎటువంటి మర్చిపోలేని ముద్ర వేసిందంటారు మేడం రేడియో?
0: రేడియో నేను చెప్తున్నాను కదా మన మోటో, బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆ మోటోతో మనకి ఆది భాష అనుకోవచ్చు లేకపోతే తొలి భాష సంస్కృత పాఠాలు నేర్పింది, రాజభాష హిందీ పాఠాలు నేర్పింది.

0: ఇది తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఫాలో అయ్యి చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరెంట్ అఫైర్స్ స్పాట్ లైట్ ఈ ప్రోగ్రామ్స్ విని మేము ప్రిలిమ్స్ రాసామండి కంపల్సరీగా వింటామని చెప్పేవాళ్ళు. అట్లా విద్య అందించడంలో కానీ పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామ్స్, తర్వాత అందరికీ చదువు అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. దాంట్లో ఎన్ని చక్కని నాటకాలు చేశాము చదువు గురించి, చదువుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో తీసుకురావటానికి. తర్వాత టీనేజర్స్ కోసం గోపాలకృష్ణ గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అడగండి చెప్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది టీనేజర్స్వి, వాళ్ళకున్న డౌట్స్ కెరియర్ సెలెక్షన్ లో కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలా వెళ్లాలని కానివ్వండి, రకరకాల డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం ఒక ఓన్లీ టీనేజర్స్ కోసమని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ లో వాళ్ళేంటి, నేను ఎప్పుడో చిన్నతనంలో రేడియోలో పాట పాడానండి, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఉంటారు, ఆ చిన్న బాలానందం ఇప్పుడు ఉందా అండి, బాలా వినోదం ఉందా అండి, ఆ రారండో అనగానే ఇప్పటికీ రేడియో ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
1: మొన్న సురేఖమూర్తి గారు, విజయలక్ష్మి గారు వచ్చి బాలానందం గురించి ప్రోగ్రామ్ చేశారు, చిన్నప్పుడు చేశాము బాలానందం,
0: రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య అని అప్పుడు వాళ్ళ రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ గురించి మనం, మేము జాయిన్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, మనం చూడలేదు వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఆ చిన్నపిల్లలతనం నుంచి ఎన్నో కార్యక్రమాలు, బాబోయ్ బూచి అని ఒక సైన్స్ ఫిక్షన్ చేశాము, మంచి మంచి కార్యక్రమాలు, చిన్నపిల్లలకు కూడా మంచి నాటక రూపంలో వాళ్ళ పద్యాలు పాడేవాళ్ళు. కానీ తర్వాత పద్యాలంటే గుర్తొచ్చింది, మన రేడియోకే సొంతం పద్యం అంటే ఒక కళా రూపం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో కూడా రేడియో చాలా పాత్ర పోషించిందమ్మా. అట్లా ప్రతి కళని ఇంప్రూవ్ చేస్తూ ప్రతి వయసు వాళ్ళకి తగినట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ రేడియో ముందుకు వెళ్తూ ఉంది.
1: మేడం, మరి ఈ సందర్భంగా మనం చివరి పిచ్చుకి గురించి కూడా మాట్లాడుకోవాలి.
0: చివరి పిచ్చుకి ఏంటంటే, యాక్చువల్ ఫామ్ అండ్ హోమ్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీచర్స్ కూడా ఇచ్చారు నాకు ఫామ్ అండ్ హోమ్ తో పాటు. మేడం మీకు ఒక మంచి కథ ఇస్తాను, మీరు దాన్ని చదివారంటే ఫీచర్ చేసేస్తారండి అని మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న తీసుకొచ్చి ఇచ్చింది అనమాట బుక్. చదివితే నిజంగానే ప్రసన్న, దీన్ని చూస్తే నిజంగానే నాకు చదివితే ప్రోగ్రామ్ చేయాలనిపిస్తా ఉంది అని. సత్యనారాయణ అని అప్పుడు క్యాజువల్ ఉండేవాడు, ఆ పై నాకు అసిస్టెంట్ చేశాడు. డ్రామా ఆర్టిస్టులు కావాలండి, సరోజ నిర్మల మేడం డ్రామా ప్రొడ్యూసర్ గా ఉండేవారు. ఏమండి పిచ్చుకల వేషానికి ఎట్లా మగ గొంతులు పెడితే బాగుండదు, పిచ్చుకలు చిన్న మైల్యూట్ వయసులో మాట్లాడతాయి కదా అట్లానని, సరే ఆడపిల్లల గొంతులే తీసుకుందామండి అని. ఆవిడ శిల్ప అని టీవీలోను ఆర్టిస్ట్ గా ఉండేది, డబ్బింగ్ సినిమాల్లో కూడా. తర్వాత వసంత, తను బ్యాంక్ లో వర్క్ చేసేది, మనకు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, సరే వాళ్ళిద్దరు వాయిసులు బాగుంటాయనని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని మన వాళ్ళే, ఇక్కడ అక్కడక్కడ వాళ్ళని తీసుకుని అది నిజంగా ఒక చాలా మైల్ స్టోన్ లాగా చేశాము ప్రోగ్రాము. దానికి ఒక్క చిన్న ఇంటర్లూడ్కి కూడా ఒక వారం రోజులు, అంత టఫ్గా చేశాము అనమాట ప్రోగ్రాము. చాలా బాగా వచ్చింది ఆ ప్రోగ్రామ్, సరే అవార్డ్స్కి పంపిద్దామని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాం. ఫామ్ అండ్ హోమ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అవార్డు అది.
1: గ్రేట్,
0: అది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను,
1: ఇప్పటికీ మనసు కత్తుకునే
0: చాలా. ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినా, ఏ స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ చేసినా వాళ్ళందరూ ఏమండి అది విని చాలా, నేనైతే బాగా ఏడ్చేశాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకు అట్లా వాటి ఎక్స్టెన్షన్ కి ఇట్లా మనం దోహదపడిపోతున్నాము, మనలో ఎట్లా మార్పు రావాలి, ఒక మెసేజ్ అనమాట.
1: ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఒక సందేశం,
0: పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వామ్యం ఎంతుంది, అంతరించిపోతున్న వెచ్చుగల సంపదను ఎట్లా కాపాడుకోవాలి. త్రివేంద్రం లో జరిగింది అవార్డ్స్ ఫంక్షన్, అక్కడికి వెళ్లి అవార్డు తీసుకుని వచ్చాను, అది లైఫ్ లో చాలా గొప్ప మెమరీ. తర్వాత అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసుకొని వస్తే ఇప్పుడున్న ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి, అప్పుడు ట్రెక్స్ మేడం, నేను దానికి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇస్తాను మేడం, మీకు ఎప్పుడు లేకపోతే నలిగిపోతుంది మేడం అని పాప అబ్బాయి తీసుకెళ్లి దానికి ఒక ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు రమేష్, ఎప్పుడు మర్చిపోలేను నేను, అది మంచి జ్ఞాపకము. అట్లా అగ్రికల్చర్ లో కూడా ఒక సేంద్రీయ వ్యవసాయం గురించి కానీ సస్యరక్షణ గురించి చిన్న చిన్న ఫీచర్స్, అవి బాగా ప్రజల్లోకి వెళ్లేవన్నమాట, రైతులు అవి బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. తర్వాత పాటలు కూడా, పాటలు కూడా ఎన్నో స్క్రిప్ట్లు రాయించి పాటలు కూడా ప్రొడ్యూస్ చేసి సస్యరక్షణ గురించి పాటలు,
1: పాటలు అనేది
0: మామూలు పల్లెల్లో పాడుకునే పాటలు కాకుండా అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద పాటలు, అట్లా చాలా చేసాం, బాగా క్లిక్ అయినాయి మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా.
1: మేడం ఈ సందర్భంగా నాకు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు

0: చేసిన వర్క్ గురించి మనం మాట్లాడాలి, అలాగే కాప్ 11 గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
1: అవునవును, చిల్డ్రన్స్ వీలింగ్ ఫెస్టివల్ యాక్చువల్ గా చాలా మరువలేని జ్ఞాపకం చెప్పాలంటే, ఎందుకంటే స్టేట్ హుకప్ లో ఇవ్వాలి. ఆ రోజు వెళ్లి సినిమాలు చూసి కొంతమంది మనకి అసిస్టెంట్స్ ని ఇచ్చారు, వాళ్ళు కూడా వెళ్లి సినిమాలు రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం కంపేరింగ్ రాసుకుని ఒక్కొక్క సినిమాది గురించి. అయితే అద్భుతమైన పిల్లల మీద సినిమాలు, ఇరాన్ దేశస్థు వాళ్ళ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చిందంటే నిజంగా చెప్పొద్దు. అక్కడ పెద్ద మెసేజ్ లేకపోయినా మంచి హార్ట్ టచింగ్ అన్నమాట. అబ్బా ఇట్లా ఉంటుంది, పిల్లల్ని మనం ఇట్లా పెంచాలి, వాళ్ళని ఈ యాంగిల్లో వాళ్ళని తీసుకురావాలి, అగ్రెసివ్నెస్ ఉన్న పిల్లల్ని కూడా ఎట్లా మంచి దారిలోకి తీసుకురావాలి, అట్లా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూడడం, అది చేసి ఎంత టైం తీసుకునేదంటే, ముందేమో ఇద్దరు ముగ్గురు పెక్సెల్తో చేయమని ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఏమో నన్ను సరోజ నిర్మల్ గారు చేశారు, ఆవిడ పాపం సడన్ గా సిక్ అయ్యారు, ఇంకెవరు లేరండి మీరే చేయాలండి. నేను ఒక్కదాన్నే మొత్తం రాత్రి 9 వస్తే తెల్లవారుజామున 4 ఇంటికి వెళ్లేదాన్ని. పొద్దున 7 బ్రాడ్కాస్ట్, రాత్రంతా స్టూడియోలోనే రిపోర్టర్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ వాయిస్లో, మధ్యలో క్యాంపేరింగ్ చేయాలి, మధ్యలో ఆ సినిమా బిట్ వేయాలి, ఒక మ్యూజిక్ బిట్ లేకపోతే ఒక చిన్న డైలాగో పట్టుకెళ్లేవాళ్ళం. పట్టుకెళ్లి సినిమా హాల్లోనే రికార్డ్ చేసి అందరికి అవి ఇచ్చేవాళ్ళు అనమాట రికార్డర్స్. అవి తీసుకొస్తే దానికి అనుగుణంగా అవి పెట్టి స్టేట్ హుకప్ లో ప్రోగ్రామ్స్ అనమాట అన్ని. అట్లా 3 చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చేశాను, అది మాత్రం చాలా మెమొరబుల్ ప్రోగ్రామ్ అని అనిపించింది. తర్వాత ఈ కాప్ 11 అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది మనకి హైదరాబాద్ లో, ఎన్నో 22 దేశాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ గురించి, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సులు, మీటింగ్స్ రకరకాలుగా జరిగాయి అనమాట. డిఫరెంట్ వెన్యూస్ లో జరిగాయి. రాంబాబు నేను ఇద్దరం అనమాట, తను ఒక వెన్యూకి వెళ్తే నేను ఒక వెన్యూకి వెళ్ళటం. ఒక్కొక్కసారి మన లక్ష్మి న్యూస్ నుంచి కూడా వచ్చేది, అమ్మాయి న్యూస్ బెట్టి తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా అవి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్, దాన్ని మళ్ళీ మనం తెలుగులో రాసుకుని ట్రాన్స్లేషన్ వాళ్ళ వాయిస్ వేస్తూ, ఆ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ తెలుగులో వేస్తూ, మళ్ళీ అక్కడ జరిగినవన్నీ ఏ రోజు ఆ రోజు ఆ అబ్బాయి కొన్ని తీసుకొస్తే, నేను కొన్ని తీసుకొస్తే, ఆ అబ్బాయి ఒక స్టూడియోలో కూర్చొని గబగబగబ స్క్రిప్ట్ ఇది రాస్తే, ఒకరు బిట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ రాత్రి 11 అట్లా అయ్యేదన్నమాట. అమ్మా ఇక్కడ 89 10 సర్వీస్ ఇక్కడే హైదరాబాద్ లోనే అయింది. తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వరంగల్, పిల్లలు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు, మా వారికి ఏమో ఎక్కువ క్యాంప్స్ ఉన్న జాబ్ అనమాట. అమ్మాయిలను వదిలిపెట్టి వెళ్ళలేను, పొద్దున్న 4 వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని చేసి పెట్టేసి బాక్సెస్ అర్దిచ్చేసి ట్రైన్ పొద్దున్నే 6:30 నాంపల్లి స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే ఆ ట్రైన్ కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్ కో లేకపోతే కృష్ణా ఎక్స్ప్రెస్ కో ఎంత అర్ధరాత్రైనా వచ్చి ఇల్లు చేరిపోయాయి. ఎందుకంటే అమ్మాయిలకి మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి పిల్లలు కదా అని. అట్లా 2 టఫ్ గా వరంగల్ లో చేశాను. అక్కడ వన సంరక్షణ సమితి లేనని వాళ్ళతో ఒక రఘువీర్ గారు అని ఒక IAFS ఆఫీసర్ ఉండేవారు, ఆయన తీసుకెళ్లి ఫీల్డ్స్ లో బాగా ఓబీ రికార్డింగ్స్ కూడా చేయించారు. అక్కడ మాకు తెలియకుండానే ఇంటీరియర్ విలేజెస్ కి వెళ్లి దారిలో వెళ్తూ ఉంటేనే 2-3 మర్డర్స్ అయినాయి. అయినా కూడా అలా దూసుకెళ్లిపోయి లోపల ఇంటీరియర్ విలేజ్ కి వెళ్ళిపోయి వాళ్ళతో ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొస్తే మీకు ఎంత గుండె ధైర్యం అండి, వాళ్ళందరూ నక్సలైట్లు, మీరు అసలు ఉండాలని ఇంట్లో చెప్పొచ్చారా అని అడిగారు అనమాట. తర్వాత మాకు అసలు ఏం తెలియలేదు, చక్కగా వాళ్ళు కూర్చున్నారు, మాతో పాటు హాయిగా ఇంటర్వ్యూలు చేసాం, అన్ని చేసేసాం, వచ్చాం, బ్రహ్మాండంగా మాట్లాడారు, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుండని చెప్పడం అవన్నీ కూడా మనం
0: చేస్తాం.
1: తర్వాత పిల్లలతో ఒక మంచి ప్రోగ్రామ్ రైల్వే స్టేషన్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట వరంగల్ లో. అప్పుడు మనకిడు లైబ్రేరియన్ శ్రీహరి ఉన్నాడు అక్కడ వరంగల్ లో. తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని చెప్పాలి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయనతో ఒక ప్రోగ్రామ్, 3 ఇంటర్వ్యూ. బాగా ఏజ్ అయిపోయింది, అప్పటికే మంచం మీద పడుకునే ఉండేవారు. వారం రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వారం రోజులు నేను 10 తిరిగాను. ఒక్కోసారి పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇవాళ ఓపిక లేదు, నేనేం మాట్లాడలేనంటే మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ వెళ్ళటం, అట్లా వెళ్ళి ఆయనతో 3 ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది అనమాట ప్రోగ్రామ్. ఒక మంచి జ్ఞాపకం అది. ఎంవి రావు గారిది, కాళోజీ నారాయణరావు గారిది, ఈ జస్టిస్ సాంబశివరావు గారిది, వీళ్ళవన్నీ ఆర్కైవ్స్ లో పెట్టారు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. అది చాలా మరో లేని జ్ఞాపకం అమ్మా. తర్వాత యాదగిరిగుట్ట కళ్యాణోత్సవం కూడా ఫస్ట్ ఫస్ట్ కవరేజ్ నేనే వెళ్ళాను ఇక్కడ నుంచి.

తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ టైం లైవ్ మనమే అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న 2 సంవత్సరాలు కవర్ చేశాము అప్పుడు. అది కూడా మంచి జ్ఞాపకం అన్నమాట. ఇప్పుడు మనకి అది స్టేట్ ఫెస్టివల్ కూడా అయింది. అక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ మళ్ళీ 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ కర్నూలు. అది కర్నూలులో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గా ఉండేది అన్నమాట. అక్కడ మార్కెటింగ్ ఏమీ లేదండి. మార్కెటింగ్ బాగా చేయాలి అని అంటే వెళ్ళిన 1 మంత్ కి 1 లాక్ అమౌంట్ మార్కెటింగ్ చేసాం. మీ కోఆర్డినేషన్ మీటింగ్ కు వస్తే అసలు 1 లాక్ అమౌంట్ నువ్వు 1 నెల ఎలా తీసుకొచ్చావు అని డీడీజీ అడిగారు అనమాట మీటింగ్ లో. అన్ని ప్రోమోస్, ప్రతి ప్రోగ్రామ్ కి ఒక డ్వామా స్కీము ప్రోమో చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్ కి ఆ ప్రోమో పెట్టాడు. అద్భుతంగా చేశారమ్మా దానకిషోర్ అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం. మన రేడియో నైట్ వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి

0: ప్రతి ప్రోగ్రామ్ కి ఒక డ్వామా స్కీమ్ ప్రోమో చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్ కి ఆ ప్రోమో పెట్టాడు. అబ్బా అద్భుతంగా చేశారమ్మా దానకిషోర్, అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం మన రేడియో నైట్. వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి ఇంజనీర్స్ అందరం కలిసి, సుధాకర్ రెడ్డి అందరం, అప్పుడు ఆగస్ట్ 15 కి పిలిచి సన్మానం కూడా చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంత రేడియో సర్వీస్ చేసింది అని. తర్వాత శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు కవరేజ్ గర్భగుడిలో 3 సంవత్సరాలు భగవంతుడు ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా అసలు ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మర్చిపోలేను అనమాట అది శ్రీశైలం కవరేజ్. దాని తర్వాత తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడం అంటే నేను ఆలు నేర్చుకున్న ఊరు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రోగ్రామ్ హెడ్ గా ఆ ఊరికి వెళ్ళటం, మా అమ్మ నాన్న అక్కడ ఉండటం, అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. అక్కడ అద్భుతమైన ప్రోగ్రాములు చేయగలిగాను లావణ్య. ఎంత మంది పెద్ద డాక్టర్ మేడసాని అష్టావధానులు, తర్వాత సముద్రాల లక్ష్మణయ్య, ఆయన పెద్ద మంచి తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ కి ఆయన ఆఫీసర్ గా ఉండేవారు. ద్రావిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణాచలం గారు, రాస్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మొత్తం స్టేట్ అంతా ఉంది అది. ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్గనైజేషన్ లెవెల్ కి వెదిగింది అనమాట, రాయలసీమ సేవా సమితి అని. ఆయనతో ఆయన అనుభవాలు రికార్డ్ చేశాను అనమాట. అప్పట్లోనే ఆయన 80 ఆల్మోస్ట్ 90 ఇయర్స్ కి వచ్చి ఉంటారేమో. ఆయన స్టూడియోకి తీసుకొచ్చి ఆయనతో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కర్నూలు కేంద్రంలో పనిచేసేటప్పుడు 2 ప్రత్యేకమైన అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా. సుధాకర్ రెడ్డి గారు, నేను, ఆయన అగ్రికల్చరు నేను అగ్రికల్చరు, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు అని మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి సంవత్సరము అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. నవంబర్ 12 ఆయన ఒకానొక్కసారి మన బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఢిల్లీకి వచ్చారట శరణార్థుల గురించి ఉద్దేశించి మాట్లాడడానికి. ఆ రోజు జ్ఞాపకంగా మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన ప్రోగ్రామ్ ని గుర్తించి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. అది కొత్తగా స్టార్ట్ చేశారు. చింత తీర్చిన చింత, చింత పులుపు, ఆ చింతను ఎట్లా తీర్చింది అనే దాని మీద యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాము. ఫస్ట్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు, అది ఒక మంచి జ్ఞాపకం. అంతవరకు అసలు ఎప్పుడు కర్నూలు స్టేషన్ లో అవార్డు అనేది లేదు, అక్కడ ఇక్కడ ఫామ్ అండ్ హోమ్ లో అవార్డు అనేది లేదు. ఇక్కడ తీసుకోవడం ఎంత చిరు పిచ్చికైందో అక్కడ అవార్డు
1: అట్లయింది.
0: అక్కడ కర్నూలులో ఇంకోటి ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ మెడికల్ కాలేజ్, దానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నేనున్న టర్మ్ లో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ గారు అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతవరకు ఎప్పుడు అసలు లేదు కర్నూలు మెడికల్ కాలేజ్ మీద, ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్న వింగ్స్ మీద డాక్యుమెంటరీస్ చేశానమ్మా, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఆ డాక్టర్స్ నుంచి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పద్దు అసలు. ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం, మీరు మెడికల్ కాలేజ్ మీద చేశారు, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్ అని చెప్పి అందరూ డాక్టర్స్ అప్రిషియేట్ చేశారనమాట. అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత హైదరాబాద్ కి మళ్ళీ నేను మధ్యలో ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు జీవ వైవిధ్యం మీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఈ జీవ వైవిధ్య మొక్కలు వాటిని పాపులరైజ్ చేయాలి, ఎందుకంటే మనకి డీజిల్ అవసరం కోసం ఆ మొక్కల్ని పెంచాలి అనేది అప్పుడు మనకు గవర్నమెంట్ దాన్ని చాలా ఒక పెద్ద ఎత్తున దాన్ని ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అవ్వడానికి చీఫ్ గెస్ట్ గా డాక్టర్ కలాం గారిని పిలిచారనమాట. ఆ ప్రోగ్రామ్ కవరేజ్ కి నేను వెళ్ళాను, నేను ఒక ఇంజనీరింగ్ ఆయన వెళ్ళాము. ఆయన వచ్చి అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ ని మీరు ఎక్కడ ఎక్కడానని. అట్లా మేము రేడియో వాళ్ళు కూర్చున్నాము, యూఆర్ ఫ్రమ్ మేడం అని అన్నారు వచ్చి నా దగ్గరికి. నేను గబుక్కని లేదు సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో, ఐ కేమ్ టు కవర్ ది ప్రోగ్రామ్. ఓ యూఆర్ వెరీ గుడ్ పీపుల్ అని అన్నారు.
1: గ్రేట్
0: అని అంటే అప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ అండ్ బయోడీజల్ ప్లాంట్స్ సార్ అన్నాను. ఓ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అమ్మా అని అన్నారు. ఒక ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడే అవకాశం నాకు రేడియో
1: ఇచ్చింది.
0: అదే కాకుండా ఇంకొకసారి అగ్రికల్చర్ లోనే బోర్లాగ్ అవార్డు అనేది చాలా గ్రేటెస్ట్ అవార్డు, నార్మన్ బోర్లాగ్ అని ఆయన వచ్చారు. ఒకసారి ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ షాప్ జరిగింది, ఇంటర్నేషనల్ వర్క్ షాప్, ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి మన శాస్త్రి గారు స్టేషన్ డైరెక్టర్, వెళ్ళమ్మాయి నువ్వు ఇంక మర్చిపోలేవు ఎప్పుడు జీవితంలో ప్రోగ్రామ్ కవర్ చేసి అంటూ వెళ్తే వైస్ ఛాన్సలర్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరిది రికార్డ్ చేసుకొచ్చి మన

రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశాము, ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. రేడియో అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒక 2 డేస్ వర్క్షాప్ జైపూర్ రాజస్థాన్ లో జరిగింది. అక్కడ వర్క్షాప్ లో ఒక మంచి పేపర్ ప్రెజెంట్ చేశాను నేను, మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. మనం చేస్తున్న పర్యావరణం మీద ప్రోగ్రామ్స్ చేస్తే అవి అక్కడ వినిపిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వేరే స్టేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట, అది కూడా మంచి జ్ఞాపకము. అలాగే ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి రూరల్ డెవలప్మెంట్ మీద ఒక వర్క్షాప్కి వెళ్ళాను ట్రైనింగ్కి. అక్కడ కూడా దాని మీద ఒక పేపర్ ముకుంద శర్మ వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఓవరాల్గా పేపర్ ప్రెజెంటేషన్ చేస్తే వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదే. ఏదైనా కొత్త వార్త ఒకటి పేపర్లో చదివినా కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కార్యక్రమాలు చేయాలనేది కూడా ఉండేది. అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తిరిగేయటం, పేపర్లు తిరిగేయటం కూడా జరిగేది. ఒకసారి మనకి దేవుని ఎరవల్లి అనే ఒక విలేజ్ చేవెళ్ల దగ్గర, ఆ గ్రామంలో మొత్తం గ్రామం నేత్రదానం చేశారు. అది ఎంత గొప్ప వార్త! ఒక్కసారి ఆ వార్త చదవంగానే ఒళ్ళు పులకరించింది అనమాట. వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఆఫీస్కి రాగానే ఎస్జీ గారికి ఎవరికో చెప్పేసేసి క్యాజువల్ సత్యనారాయణ అన్న అబ్బాయి ఉన్నాడు, రికార్డర్ తీసుకుని వెళ్ళిపోయాం. సర్పంచ్ గారిని కలిసి, ఏమండి మేము ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకున్నామంటే పాపం ఆయన ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుని, ఎంటైర్ గ్రామం గర్భిణిగా ఉన్న స్త్రీ కూడా నా పుట్టబోయే బిడ్డ కూడా నేను కంటి దానం చేస్తాము అని చెప్పిన సందర్భం అనమాట. అది దాని మీద ఒక డాక్యుమెంటరీ చేశాం, అదిగో హరివిల్లు అని ఒక టైటిల్ పెట్టి దానికి కొంచెం క్యారెక్టర్స్ పెట్టి దాన్ని రూపకంలాగా తీర్చిదిద్దారనమాట. అవార్డ్స్కి పంపిద్దామని అంటే ఇక్కడ మనకి ముందు ఇక్కడ ఒక స్క్రీనింగ్ ఉంటుంది కదా, వాళ్ళు విని కూడా మంచి ఐడియాతో చేసావు ఈ ప్రోగ్రాము అని. దాని మీద చేసిన ప్రోగ్రాంకి మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత రావూరు భరద్వాజ్ గారు, ఆయన వచ్చి ఇక్కడ బక్క పలసగా ఒక ఆవిడ ఉంటుందండి చిన్నమ్మ అని, ఈవిడ ఎక్కడండి కూర్చునేది ఇక్కడేనా అని నన్నే వచ్చి అడిగేవారు అనమాట. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అప్పుడు నేనే ప్రోగ్రామ్ హెడ్ గా ఉన్నాను. నేను రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో వాయిస్ రికార్డ్ తీసుకొని వచ్చి వెంటనే న్యూస్ కి ఇచ్చాం. అది మాత్రం చాలా మెమరీ. దాని తర్వాత తిరుపతి కేంద్రంలో సుప్రభాతాన్ని లైవ్ తీసుకురావటం అనమాట. అది ఎలా అయింది, ఒకప్పట్లో ఉండేది మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది. నా అదృష్టం బాగుండి 25 వసంతాల ప్రోగ్రామ్ జరిగింది తిరుపతి స్టేషన్ కి. ఆ ఉన్న 2 ఏళ్ల సర్వీస్ లో అప్పుడే వచ్చింది అనమాట. అది రకరకాలుగా బ్లైండ్ వాళ్లతో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టించాను అమ్మా, ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు. అంత మంచి స్టేజ్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ చేసి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఈవోని కూడా ఒక చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. హోలీ సిటీలో తిరుపతిలో ఉన్నాము, సుప్రభాతాన్ని కూడా రేడియో ఆడియన్స్ కి చేరువు చేయాలనేది మా ఆకాంక్ష సార్ అని అక్కడే స్టేజ్ మీదనే అడగటము, ఆయన వెంటనే ఓకే అనడము, అది పబ్లిక్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ ప్రోగ్రామ్ అప్రూవ్ అయిపోవడం అనమాట. తర్వాత నిరాటంకంగా దాని మీద ప్రోగ్రామ్ సుప్రభాతం ఎట్లా చేయాలో ఒక్కొక్క సేవ గురించి ఆయన మీరు చేసి తీసుకురండి అంటే ఆయన చాలా బాగా చేశారమ్మా ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని. ఒక 2 ఇయర్స్ లైవ్ సుప్రభాతం వెళ్ళింది, పెద్దవాళ్ళందరూ వినేవాళ్ళు. నేను మా పేరెంట్స్కి ఎస్పెషలీగా ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నేను ఒక గిఫ్ట్గా ఇచ్చాను. అది మాత్రం చాలా మెమరీ. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో అది అయిపోయిందని విని చాలా బాధపడ్డాను. మీరు ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు మేడం అని మన వాళ్ళు కూడా చాలా మంది ఇంజనీర్స్ కూడా పాపం బాధపడ్డారు. అప్పుడు అట్లా అయింది. అది కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి మనకి సంస్కార్ గీత్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయమని వచ్చింది ఆర్డర్స్. అదేంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో పాడుకునే పాటలు, అవి రికార్డ్ చేసి మొత్తం ఆర్కైవ్స్ లో పెట్టాలి అని. అవి ఊళ్ళలోకి వెళ్ళి కడుపులో బిడ్డ పడినప్పుడు ఎట్లా పాడుకుంటారు, తర్వాత శ్రీమంతం ఊయల్లో వేయటం, మళ్ళీ అన్నప్రాసలు, ఇవి చనిపోయినప్పుడు కూడా పాడే పాటలు ఉంటాయా అని మనకు తెలీదు. బాడీని పెట్టుకుని పాటలు పాడతారా అనేది కూడా తెలీదు. అట్లాంటివి కూడా రికార్డ్ చేశామన్నమాట. అవన్నీ మళ్ళీ మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి ఆ కామెంటరీ పెట్టి పాటలు పెట్టి మనం ఢిల్లీకి వెంటనే పంపించాలి. అది చాలా టఫ్ జాబ్. దాని తర్వాత ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా పోస్టింగ్ సిబిఎస్ లో ఇచ్చారు. సిబిఎస్ లో మనం చేయలేము, మార్కెటింగ్ అవన్నీ మనకు తెలియదు, లెక్కలో జామాలు అవన్నీ అని చాలా భయపడ్డాను. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా చేయగలుగుతారు, ఏడీజీ గారు అందరూ ఎంకరేజ్ చేయడము, వెంకటేశ్వర్లు గారు

0: అందరూ. సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణం వేరేగా అయిపోయింది అనమాట. అగ్రికల్చర్ పక్కకి వెళ్ళిపోయింది, ఇంకో కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడ సినిమాలు, సినిమా పాటలు, యుగళ గీతాలు, తర్వాత డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, రకరకాలుగా.
1: అలా 2016లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. దట్టు వాణిజ్య ప్రసార విభాగాలకి వివిధ భారతితో కనెక్ట్ అయ్యారు. మేడం, అక్కడి నుంచి మేము మీతో వర్క్ చేసాం, మీతో మా కనెక్షన్ అక్కడి నుంచి. అసలు ఏమని చెప్పాలి, నాదస్వరం ఊదితే మేము ఊగినట్టుగా మీ వెనకాల మేము కూడా అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు మేము గోల్డెన్ ఎరా చూసాము అంటే అది మీతో వర్క్ చేసినప్పుడే అని చెప్పాలి మేడం. ఎన్ని వినూత్నమైన కార్యక్రమాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కాదు. మీరు ఇప్పుడు చెప్తుంటే మీ మాటల్లో వింటున్నాను. అసలు మీరు కంప్లీట్ గా మీ జానర్ వేరు, మీరు వర్క్ చేసింది వేరు. మీరు చెప్పినట్లుగా మీకు సినీ రంగం అనేది చాలా కొత్త.
0: సరే, రోజు సినిమా పాటలే బ్రాడ్కాస్ట్ చేస్తాం, రోజు సినిమా పాటలు వాళ్ళు లెటర్లు రాస్తారు, మనం ఆ పాటలు వేస్తాం. ఇంతవరకే కాకుండా దీన్ని ఏదన్నా ఒక ట్విస్ట్ తిప్పాలి ఎక్కడో చోట. ఈ పాటల ప్రోగ్రామ్ ని ఇంకా కొంచెం ఏదన్నా రకరకాలుగా మలిస్తే ఎట్లా ఉంటుంది.
1: ట్విస్ట్ కాదు, చాలా పెద్ద ట్విస్ట్ చెప్పారు మేడం. మీరు డైరెక్ట్ స్పెషల్ చేసేవారు సినీ దర్శక రత్నాలని, ఏ డైరెక్టర్ ఏమేమి మూవీస్ చేసేవారు అది చేసేవాళ్ళం. తర్వాత లిరిక్ రైటర్ గురించే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత బళారి చిత్రం అని, అది ఎంత గొప్పది.
0: డ్యూయట్స్ మీద ఒక ప్రోగ్రామ్,
1: డ్యూయట్స్ చేసేవాళ్ళు, ఒక మూవీనే చూపించేసేవారు ఒక అరగంటలో మొత్తం. దాని గురించి మంచిగా రాసేవాళ్ళు
0: బళారి చిత్రం అని. పాలకోడేటి సత్యనారాయణ గారని ఆయన ఈటీవీకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఇట్లా రాశానమ్మా అని ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చారు ఒకసారి. మన రేడియోలో కూడా చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అని. సరే దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించి, సరే చేద్దాం సార్ అని, మీరు ఒక ఒక స్క్రిప్ట్ రాసుకురండి అంటే, మీరు టీవీకి ప్రొడక్షన్కి రాసుకొచ్చారు అది వేరు, మాకు రేడియోకి తగినట్టుగా రాసుకురండి అని అంటే పాపం ఆయన రాసుకొచ్చారు అన్నమాట. దాంట్లో మనము ప్రొడక్షన్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ బిట్ తీసి వేయటం, ఆ పాట తీసి
1: మూవీ చూసేవాళ్ళం మేడం. ప్రొడక్షన్ నేనే చేసేదాన్ని. ఆ బిట్ చూసి ఆ డైలాగ్ దగ్గర ఆ బిట్
0: వేయడం, పాట
1: దాన్ని ఆడియో విజువల్ ఉండదు, దానికి శ్రోతకు వినసొంపుగా దృశ్య కావ్యంగా మనం మలచాలి.
0: మలచాలి, మన రేడియో గొప్పతనమే అదే లావణ్య. ఇప్పుడు మన గొంతుకులే వినిపిస్తాయి, మనుషులు చూడరు. కానీ ఒక నాటకం ప్రసారం అయిందంటే
1: స్క్రీన్ మీద మనకి అంత
0: స్క్రీన్ మీద మొత్తం వింటున్న లిజనరు మొత్తం ఊహాచిత్రం అన్నమాట. ఆవిడ ఇలా వస్తుంది పోతుంది అన్ని ఇంకా సినిమా రీల్ లాగా ఊహించుకోవడానికి ఒక మంచి
1: మాధ్యమం
0: అన్నమాట రేడియో. అట్లా మనం
1: సరిగమలు సరాగాలని. అసలు ఎంత మ్యూజికల్ ఫీచర్
0: చాలా సరిగా.
1: డివి మోహన్ కృష్ణ గారితో
0: హిందుస్థానీ మ్యూజిక్ లో ఎలా చేయొచ్చు, శాస్త్రీయ సంగీతంలో పాటలు ఏంటి, లలిత గీతాలుగా ఉన్న పాటలు ఏంటి, అట్లా రకరకాల
1: ఏ రాగంలో కంపోజ్ చేశారు,
0: ఏ రాగంలో ఏ పాటలు, అవి ఏ ఏ సినిమాల్లో ఉన్నాయి. అవి ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ కాదు, మళ్ళీ సరికొత్త పాటలు, పాత పాటలు, మధ్యలో వచ్చిన 80ల దశకంలో వచ్చిన పాటలు అన్ని మేళవింపుగా చేసావు కదా చక్కగా.
1: చాలా రీచ్ అయింది. అలాగే ప్రోమోస్ అంటే మేడం డాక్టర్ కే విజయ్ గారు
0: ప్రతి ప్రోగ్రామ్ కి ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనగానే అప్పుడే ప్రోమో తయారైపోవాలి, దాన్ని ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 సార్లు 10 సార్లు వేసేయాలి. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదండి అని మళ్ళీ మనకి లిజనర్స్ ఫోన్ చేయాలి.
1: మేడం మీరు ఉన్నప్పుడు ఏ ప్రొడక్షన్ వింగ్ ఖాళీ ఉండేది కాదు, ఏ స్టూడియో ఖాళీ ఉండేది కాదు, అన్ని మన రికార్డింగ్స్ జరుగుతుండేవి. ప్రొడక్షన్ అడిగేవాళ్ళు ఇంకా అంత వివిధ భారతిలో ఉంటారా, ప్రొడక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వరా, ఖాళీ లేదు సిస్టమ్
0: గొడవలు వచ్చేవి.
1: అంత డెడికేటెడ్ మేడం, చాలా ఇష్టంగా చాలా హార్ట్ఫుల్ గా చేసేవాళ్ళం మేడం.
0: చాలా పాపం మీరు కూడా చిన్నపిల్లల తల్లులు అందరూ, మేమంటే అప్పటికి ఇంకా ఏదో లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం. మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నా కూడా పాపం మీకు లేట్ అవుతుందేమంటే పర్వాలేదు మేడం, ఇది కంప్లీట్ చేసి వెళ్తామండి,
1: మీరు వినాలి, విని బాగుందని చెప్పాలి అని మేము ఎంత తపనపడి
0: రోమో రాసుకొచ్చేసి ఇలా చేద్దామా మేడం, అలా చేద్దామా మేడం, దాన్ని ఇలా మారుద్దాం, దానికి ఈ మ్యూజిక్ బిట్ వేస్తామా, ఇట్లా రకరకాలుగా మనకి. అప్పుడు క్యాజువల్ గా ఉన్న రాజ్యలక్ష్మి, తర్వాత లైబ్రేరియన్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు, అందరూ లక్ష్మీదేవులు అందరూ అంత సహకరించారు, అందరూ అంత సహకరించారు అన్నమాట ప్రతి ప్రోగ్రామ్ చేయడానికి.
1: శాంతి వెంకటేష్,
0: శాంతి ఇంకా అసలు అతుకుపోయి పాపం ఉండేది ఎప్పుడు.
1: మేము పంపించేవాళ్ళం మేడం బలవంతంగా, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి, ఈవినింగ్ వరకు కూడా ఉండి చేసేవాళ్ళం మేడం.
0: చేసేవాళ్ళు
1: ఆదిలక్ష్మి మేడం సాటర్డే హాలిడే అయినా సరే లైబ్రరీని వచ్చి వర్క్ చేసేవాళ్ళు.
0: నాటకాలు కూడా చేశాం కదా,
1: నాటకాలు అసలు మీ వాయిస్ పోలిపూర్ణం అసలు మర్చిపోగలము మేడం. ఎంత నవ్వుకునేవాళ్ళం ప్రొడక్షన్ అప్పుడు, నవ్వుకునేవాళ్ళం రేడియోలో విన్నప్పుడు, నవ్వుకునేవాళ్ళం. ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం మీరు. మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకోవాలంటే భావగీతం రోజు ఒక 5 నిమిషాలు.
0: ఎంతమంది

0: మంచి డైరెక్టర్లు వచ్చారు, సినిమా యాక్టర్లు.
1: అవును,
0: రోజారమణి గారు వచ్చారు,
1: పాత
0: గీతాంజలి గారు, కోటా శ్రీనివాసరావు గారు, శేఖర్ కమ్ముల గారు,
1: అవును,
0: శ్రీమణి లిరిక్ రైటర్,
1: మహానటి మూవీ డైరెక్టర్ నాగశ్విన్,
0: నాగశ్విన్ వచ్చారు. మా మదర్ కూడా రేడియోలో చేస్తారండి, ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను నేను. ఇమేజ్ హాస్పిటల్స్ తరపున ఆవిడ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి ఇట్లా నాగశ్విన్ అండి ఆవిడ చెప్పే వరకు తెలియదు మనకి.
1: ఘంటసాల సావిత్రి గారితో కూడా పెళ్లి చేశారు కదా మేడం.
0: సావిత్రమ్మ గారి ఇంటికి వెళ్లి పాపం ఆయన మన చౌదరి గారు అని మా సీనియర్ ప్రొడ్యూసర్ ఇక్కడ, ఆయన ఏమండి ఆవిడ ఊర్లోకి వచ్చారు, ఏమ్మా నువ్వు వివిధ భారతిలో ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా చొరవ ఉంది మాట్లాడడానికి అని వచ్చాను, అడుగుతాను వచ్చి చేస్తారా ప్రోగ్రాము అంటే, అయ్యో ఎందుకు రాము సార్, మేము అలాంటి వాటి కోసం అలా వేచి చూస్తూ ఉంటామండి అనంటే, పాపం ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే, అది కూడా పాపం రెండు ఎపిసోడ్స్ 2-1 అవర్ ప్రోగ్రామ్స్ చేసాము.
1: మన అనౌన్సర్స్ రాజుబాబు సార్, బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి, ఎన్ని చక్కటి చర్చా కార్యక్రమాలు కూడా
0: అన్ని ప్రోగ్రామ్స్ లో. రామారావు గారు రిటైర్ అయినా కూడా ఆయన వచ్చి మన దగ్గర ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఒక లైవ్, స్త్రీల కార్యక్రమానికి ఒక లైవ్, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు సుమా అని మళ్ళీ వాళ్ళకి ఇంట్లో ఇచ్చేవాళ్ళం.
1: ఎంత సంతోషపడిపోయేవారో మేడం
0: పెద్దవాళ్ళు, పాపం వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. రాజబాబు గారు వాళ్ళకి సముదాయిస్తూ ఆయన కంపేరింగ్ చేయడం ప్రోగ్రామ్, అంత కనెక్టివిటీ అయిపోయింది అనమాట ఆ ప్రోగ్రామ్ లో. వాళ్ళకి ఇష్టమైన పాటలు, ఆ పెద్దవాళ్ళు పాపం ఎక్కువ రేడియోనే వింటారు కదా, టీవీ ముందు అస్తమానం కూర్చోలేరు, వాళ్ళకి టీవీ ఛాన్స్ దొరకదు. పిల్లలుంటే వాళ్ళు క్రికెట్ కామెంటరీ అంటారు, ఇంకోటి అంటారు, వీళ్ళకి రేడియో అయితే అస్తమానం వీళ్ళతో ఉంటుంది, అవి మర్చిపోలేమండి అని పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు వయోవృద్ధులు, ఆ ప్రోగ్రామ్ మా కోసం పెట్టారు, చాలా బాగుంది, ప్రోగ్రామ్ మాత్రం ఆపకండి కంటిన్యూ చేయండి అనేవాళ్ళు. తర్వాత ఏమో యోగా డే కూడా, ప్రైమ్ మినిస్టర్ అంతా ఆయన వెళ్ళి అక్కడ యోగా చేసి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక యూనిట్ కి హెడ్ గా ఉన్నాం, మనం కూడా ఎందుకు యోగా డే చేయకూడదని యోగా మాస్టర్ ని ఎవరిని పిలిపించి, మన జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు వాళ్ళని పిలిపించి మ్యూజిక్ స్టూడియోలో మనతో పాటు అప్పుడు సివిల్ వింగ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, చక్కగా యోగా డే సెలబ్రేషన్.
1: స్పెషల్ డే ని వదిలిపెట్టలేదు మేడం, దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. అసలు
0: అదే ఏ ఇంపార్టెన్స్ ఉన్నది, ఇప్పటికి కూడా శ్రోతలు అడుగుతారు మేడం మీరు అప్పుడు చక్కగా ఈ రోజు యోగా డే అంటే దాని గురించి చెప్పేవాళ్ళు అండి, ఈ రోజు వెంగమాంబ జయంతి అంటే ఆవిడ గురించి చెప్పేవాళ్ళు అండి, అట్లా మాకు ఓహో ఈ రోజు ఇదాని మాకు అన్ని తెలిసేవి, తర్వాత ఎవరు చేయలేదు మేడం అలాగో అనేవాళ్ళు అనమాట. అవి ఏదో ఒక ప్యాషన్ అనమాట. వివిధ భారతి అంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ కి వచ్చాను, అప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు.
1: అప్పుడు కూడా మీరు కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయినట్టే వర్క్ చేసేవాళ్ళు మేడం, అందుకని మీ వెనక మేము కూడా అలా వర్క్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నాం మీతో పాటు.
0: అట్లా మంచి మంచి జ్ఞాపకాలతో ఈ 90 వసంతాల ప్రయాణం రేడియోలో ఇప్పుడు జరుపుకుంటున్న ఈ సందర్భాల్లో ఇవన్నీ ఒకసారి సినిమా రీల్ తిప్పినట్టుగా.
1: కానీ 2019 వచ్చేసింది, మీ రిటైర్మెంట్ కూడా వచ్చేసింది మేడం, కానీ అది ఇప్పటికే మాకు జ్ఞాపకమే, మధుర జ్ఞాపకం. 5 రోజులు మనం చేసుకున్నాం మీ రిటైర్మెంట్ సెలబ్రేషన్.
0: అవును, శ్రోతలు వచ్చారు,
1: శ్రోతలు వచ్చారు,
0: శ్రోతలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడటం ఎంత గొప్పగా అనిపించింది.
1: ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలో కలుపుకుని వెళ్ళిపోయేవారు మేడం, ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము.
0: అట్లా అంటే వాళ్ళ యాంగిల్ లో ఆలోచించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది ఇట్లా ఆలోచించుకుంటూ ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వచ్చేసాం. ఏమిటండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రోజు కోటి పెట్టేస్తున్నారు అని ఒక్కోసారి అనౌన్సర్లు నా మీద కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అవును,
0: మీరు ఇలా టక్కుమని మార్చేస్తే ఎలాగండి అని.
1: అండ్ ఇంకొకటి కూడా, మన రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు బాగా గుర్తు, మన కొలీగ్స్ అన్నారు ఎవరైనా రిటైర్ అయితే వివిధ భారతిలో రిటైర్ అవ్వాలి, ఇంత ప్రేమ అనురాగంతో ఆవిడ మీరు ఇంత ప్రేమగా పంపిస్తున్నారు అనే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేడం మీతో. మరి చివరిగా మన ఈ 90 వసంతాలు మనం జరుపుకోవడం సందర్భంగా చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలు, ఇప్పుడు ఈ 90 వసంతాల ఆకాశవాణి సంబరాల ఉత్తేజంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీరందరూ కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్, నూతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మరింత చేరువు కావాలి, వాళ్ళ నాడిని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవటం కాదు అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది, ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్ తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలు.

0: అయితే ఆ సంవత్సర ఆశీర్వాదం కోసం మనం అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల నిర్వాహకులందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీతో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే గాని హెల్తీ కాంపిటీషన్, అలాగని గొడవలతో కాకుండా పోటీ పడి చక్కచక్కటి ఆలోచనలు మంచి వినూత్నంగా సరికొత్తగా కార్యక్రమాలను రూపొందించే దిశగా మీరందరూ ముందుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి 90 వసంతాల ఆకాశవాణికి, ఆకాశవాణి సిబ్బందికి, సహకరించిన క్యాజువల్స్కి, ప్రియాతి ప్రియమైన శ్రోతలకి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య, సునీల్ దమ్ము గారు జరిపిన రేడియో ప్రయాణం, మధుర జ్ఞాపకాలు సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
3: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్దతను ఈ రోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్దరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘచాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానికి నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాది అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచగా, ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ శాఖ మంత్రి తుతుళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని కాపాడుదాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, ఇంకా శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి, ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్, ఎస్టిసి. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబర్ 2955 0923. మీ ఫోన్ కాల్స్ కు ఇదే మా స్వాగతం.
1: శ్రోతలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి మనుగడకు ఆధారం ప్రకృతి. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, నివసించే నేల, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ప్రసాదించే

0: ఇచ్చిన అమూల్యమైన వరాలు. అయితే నేటి ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం వంటి అనేక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రకృతి లేకపోతే జీవితం లేదు, చెట్లు లేకపోతే ప్రాణవాయువు లేదు, నీరు లేకపోతే జీవజాలం లేదు. అందుకే పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతిని కాపాడుకోవాలనే మన బాధ్యతను గుర్తుచేసే ఒక మహాత్తర ఉద్యమంగా భావిస్తూ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనందరం చూస్తున్నాం. అందుకే పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సంవత్సరం UNO నౌ ఫర్ క్లైమేట్ అనే థీమ్నిచ్చింది. వాతావరణ పరిరక్షణ కోసం ఇప్పుడే చర్య తీసుకుందాం అనే నినాదాన్నిచ్చింది. మరి ఈ సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశంతో ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్.
1: నమస్తే నిర్మల గారు.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085223240852 2924085229550923 ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా మీరు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ IFS గారితో నేరుగా మాట్లాడవచ్చు. సార్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఆవశ్యకత అలాగే ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు మనం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలంగాణ శ్రోతలకి అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడిగారు చాలా కరెక్ట్ క్వశ్చన్ మేడం. అది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే మన ప్రపంచంలో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ద్వారానే టెంపరేచర్ పెరుగుతుంది, అడవి చాలా నాశనం అవుతుంది, వైల్డ్ లైఫ్, మన వాటర్ సోర్సెస్ డ్రై అవుతున్నాయి. ఇది మొత్తం కాపాడాలంటే మేము ఒకరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు మన మొత్తం రీడెడికేట్ చేయాలా ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో తెలంగాణలో కూడా మేము అడవి శాఖ తరఫున రాష్ట్రగత వ్యాప్తంగా మొక్కలు నాటుదాం, నేచర్ అవేర్నెస్ క్యాంప్స్ కార్యక్రమాలు, కాలేజ్ స్కూల్ విద్యార్థులకు నేచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, అర్బన్ ఫారెస్ట్ పార్క్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక ప్లెజ్ లాగా తీసుకోవాలంటే ఒక మొక్క నాటి దాన్ని కాపాడి మేము మన పర్యావరణానికి కాపాడాలంటే, మేము ఫ్యూచర్ సెక్యూర్ చేయాలంటే అది మేము ఈరోజు ప్లెజ్ తీసుకోవాలా, దేని గురించి మేము ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తున్నాము.
0: సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాము. హలో
2: హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అక్క, బబ్లు నుంచి బబ్లు అంటే వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే.
2: సో అసలు మనకి పర్యావరణం అనగానే మనకి ఇవన్నీ, అసలు పర్యావరణంలో మనం మనం రిఫ్రిజ్ మన కొన్ని విద్యుత్ పరికరాలు వాడతాం కదా, దాంట్లో ఫ్లోరో ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, అవి వీటి వల్ల ఎలాంటి హాని జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను.
0: ఓకే.
2: వాళ్ళ ఫ్లోర్ అంటే రెఫ్రిజరేటర్స్, ఎయిర్ కూలర్స్, వీటి నుండి వచ్చే వేడి భూతాపాన్ని వల్ల కూడా.
0: ఓకే అండి, మీకు అడవులకి సంబంధించిన ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. సార్ వినయ్ కుమార్ గారు IFS గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ అండి. సో ఇవాళ
2: చెట్ల
0: గురించి, అడవుల గురించి వీటి గురించి

0: అన్న క్వశ్చన్ ఉంటే అడగండి.
1: సో నాకు డౌట్ ఏంటంటే, చెట్లు మనం పెంచుతున్నాం కదా, మరి చెట్లు చెట్ల వల్ల కొన్ని చెట్లు పెరిగించే మంచిదే, కానీ మరి కొన్నిసార్లు ఎందుకు కొన్ని సార్లు ఎందుకు డిఫారెస్టేషన్ జరుగుతుంది, ఎందుకు భవనాలు కట్టడానికి ఎందుకు చెట్లు నరికి వేస్తున్నారు, ఎందుకు అది గవర్నమెంట్ ఆ ప్రకారం మంచి పద్ధతి కాదు కదా, అది దీనికి ఎందుకు చేస్తున్నారు, మరి అది కట్టకు అట్లా మరి భవన కట్టాలంటే చెట్లు నరకడం వల్ల ఎంత హాని జరుగుతుంది కదా, మరి ఇట్లా హాని కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది నా డౌట్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారండి.
2: బబ్లు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఇది చాలా డెలికేట్ రిలేషన్లో ఉన్నాయి. డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మేము వి హ్యావ్ టు సాక్రిఫైస్ అట్ ది కాస్ట్ ఆఫ్ నేచర్, కానీ మేము పాలసీ లెవెల్లో కూడా చెట్లు తప్పనిసరిగా కట్టాలంటే, సపోజ్ ఫెల్లింగ్ కెనాట్ బి అవాయిడెడ్ దీనివల్ల మేము ఎన్ని చెట్లు నరికేస్తామో దీనికి పాలసీ ప్రకారం మేము దీనికంటే మోర్ దెన్ డబల్ చెట్లు మేము నాటాలి అంటే అది కంపల్సరీ పెట్టాము. సో నాటిన చెట్టుని కాపాడాలని కూడా మేము యూజర్ ఏజెన్సీ వాళ్ళని కూడా ఇది బాధ్యత పెడుతున్నాము. కొన్ని ప్రాజెక్ట్స్ లాగా సిమెంట్ ప్లాంట్స్ కానీ ఎనర్జీ ప్లాంట్స్ కానీ దీనిలో కొన్ని చెట్లు మధ్యలో ఫెల్లింగ్ కంపల్సరీ చేయాలంటే మేము వాళ్ళకి డబ్బులు కట్టి ఎంత ఏరియా రీప్లాంట్ చేయాలో కంపల్సరీగా పెట్టాము. సో ఇది బ్యాలెన్స్ జరుగుతుంది.
0: థ్యాంక్స్ అండి. సో సార్ ఏమంటున్నారంటే, చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టేటప్పుడు ఆ బిల్డింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, ఎన్ని చెట్లు అయితే కొట్టివేస్తున్నారో దానికి డబల్ చెట్లు వాళ్ళు ఎక్కడైనా రీప్లాంట్ చేయాలని ఒక కండిషన్ మీద అక్కడ చెట్లు నరకడానికి పర్మిషన్ ఇస్తున్నారు. సో అది నడుస్తుంది, ఇంకా నడవాలి, ఇంకా ఉధృతంగా అది చేస్తామని సార్ చెప్తున్నారండి. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
3: హలో సార్, గుడ్ మార్నింగ్. సార్
2: గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి
3: సార్. ఒకటి సార్, చెట్లు పడగొట్టి అడవులు కూడా తీసేసి ఊర్లు కడుతున్నారు, అది ఎంత ప్రమాదం సార్? దానికోసం వర్షాలు తగ్గిపోతాయి, జంతు జీవం తగ్గిపోతుంది, అది కాకుండా కంప్లీట్ గా చూసుకోవాలి సార్. ఇంకోటి సార్, ప్రతి ఇల్లు కట్టేటప్పుడు ఎంసీహెచ్ వాళ్ళు 2-3 చెట్లు పెడితేనే పర్మిషన్ ఇవ్వాలి, అపార్ట్మెంట్ కూడా అట్లనే ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను సార్. కంపల్సరీ అపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని చెట్లు పెడితేనే మీకు పర్మిషన్ ఇస్తామని అనుకుండాలి, ఇంపుడు కింద కూడా కంపల్సరీగా పెట్టాలని నేను చెప్తాను సార్.
2: ధన్యవాదాలు. ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతంలో మన ఒక ట్రీ ఫెల్లింగ్ కమిటీ కట్టాము. ట్రీ ఫెల్లింగ్ కమిటీలో మన గవర్నమెంట్ ఆఫీసర్తో పాటు ఎన్జిఓస్ తర్వాత ఎన్వైరన్మెంట్ లిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎనీ ట్రీ ఫెల్లింగ్ పర్మిషన్కి ఎవరు అడిగితే మేము ఆ కమిటీకి రెఫర్ చేస్తాము. ఆ కమిటీ మీరు చెప్పినట్లు ఎన్ని చెట్లు దీంట్లో నరకాలంటే ఎన్ని నాటాలి. కొన్ని చోట్ల మేము ట్రీ ఫెల్లింగ్కి పర్మిషన్ లేకుండా మేము ట్రాన్స్లొకేషన్ కంపల్సరీ పెట్టాము. సో దీని ద్వారా మేము చాలా వరకు ట్రీస్ని ప్రొటెక్ట్ చేయగలము.
0: హలో సార్, ఇప్పుడు చెట్లను నాటడం వల్ల, చెట్లను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి సార్? క్వశ్చన్ అడిగే ముందు హలో.
4: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కొత్తగూడెం మేడం, కట్ల సతీష్ నా పేరు.
0: చెప్పండి.
4: మంచి పర్యావరణ పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్స్ అండి, మీకు కూడా పర్యావరణ దినోత్సవ.
4: వ్యవసాయ కుటుంబం అయినా గానీ, కాకపోతే ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారంటే చాలా వరకు పంట వ్యర్థాలు, ఇప్పుడు గడ్డి గానీ మొక్కజొన్న సొప్ప ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ముందుకోకుండా కాల పెడుతున్నారు. మన ఈ మధ్యనే ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి ఈఓ గారు, ఎఫ్ఓ వీళ్ళందరూ వచ్చేసి అవేర్నెస్ తీసుకొచ్చారు. చాలా వరకు కూడా కొంతమంది మోటివేట్ అవుతున్నారు. కొంతమంది అంటే ఈ చెత్త అంతా అసలు కుళ్ళుతుందా, ఎందుకు కుళ్ళదు కదా, దీన్ని మనం కాల పెడితేనే మనకు తొందరగా క్లియర్ అవుతుంది, పంట నెక్స్ట్ పంట వేసుకోవడానికి సిద్ధంగా ఉంటదని కొంతమంది రైతులు ఇట్లా అపోహలతోటే చాలా వరకు పంట పండే పొలాన్ని కూడా సైతం ఏంటంటే కాల పెట్టడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోయి మంచి బ్యాక్టీరియా కూడా పోయి ఎంతో చాలా మంది

0: అవుతున్నారు. అట్లా చాలా ఎంతమంది అది దీని ఈ మధ్య కాలంలో కూడా ఒక చట్టం కూడా వచ్చేటట్టుంది, పంట వ్యర్థాలు ఎవరైతే కాలు పెడతారో వాళ్ళకి ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే కొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేస్తేనే అధికారులు బాగుంటారు, ఎందుకంటే మన చేతిలోనే ఉంది పర్యావరణాన్ని పరిరక్షించుకునేది. ఇప్పుడు చూడండి చెత్త కాలు పెట్టడం వల్ల ఎంత పొగ వస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా ఎంతో మంది ప్రజలు కూడా ఈ ఏది మన మన వాళ్ళు ఏమవుతారు ఉబ్బసం ఆయాసం ఇలాంటి జబ్బులకు మూల కారణం ఈ పొగ అని నేను అనుకుంటున్నాను. అదే సార్ కూడా ఏమైనా చెప్తారు ఏమని.
1: ఓకే,
2: ఇప్పుడు మీరు చాలా చక్కగా అది అడిగారు, ఫారెస్ట్ ఫైర్ మేము అంటాము దీన్ని. సో చట్ట ప్రకారంగా కూడా మన విలేజర్స్ ఉన్నారు మన అడవి పక్కన, వాళ్ళకి యాజ్ పర్ రూల్ కూడా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇది వెంటనే సమాచారం ఇవ్వాలి. మూమెంట్ దే సీ ఫారెస్ట్ ఫైర్ వెంటనే వాళ్ళు సమాచారం ఇవ్వాలి. అడవిలో మంటలు వెలికిచ్చేందుకు ఫైర్ లైన్స్ నిర్మాణంలో కూడా వాళ్ళు ఫైర్ కంట్రోల్ ఆపరేషన్లో కూడా వాళ్ళు అసిస్టెన్స్ ఇవ్వాలి. సో మేము కూడా క్యూక్ రెస్పాన్స్ టీమ్ అక్కడక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి ఇది మేము అక్కడ పెట్టాము. సో ఫారెస్ట్ ఫైర్ ఎందుకు అవుతున్నాయంటే 99% మేము మ్యాన్ మేడ్ ఫైర్స్ అంటాము, అంటే అడవిలో కొంత జనాలు గడ్డి తీయడం కానీ బీడి ఆకులు తీయడానికి పోతారు, క్యాంప్ ఫైర్స్ పెడతారు. సో దీనివల్ల 99% ఫైర్స్ అవుతున్నాయి. సో దీని గురించి మేము అవగాహన సదస్సు కూడా పెట్టాము. తర్వాత క్యూక్ రెస్పాన్స్ టీమ్ ద్వారా కూడా వెంటనే మేము ఇది లోకల్ లెవెల్లో అటెండ్ చేస్తున్నాము. ఇంకొకటి అగ్ని ప్రమాదంకి మేము టెక్నాలజీ లైక్ సాటిలైట్ బేస్డ్ ఫైర్ అలర్ట్స్, డ్రోన్స్, జిఐఎస్ మ్యాప్స్ ఇది అన్నీ మేము యూజ్ చేస్తున్నాము.
1: హలో, నమస్తే అండి.
3: నమస్తే అమ్మా.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను షాద్నగర్ నుంచి అండి, సాయంత్రం నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే, అడగండి మీ క్వశ్చన్.
3: సార్ నమస్తే. సార్
2: నమస్తే, చెప్పండి.
3: ఇప్పుడు గ్రామాలలో ఏముందంటే ఉపాధి హామీ పథకం ఉన్న కొన్ని చెట్లు మంచిగా నాటుతుంటాయి సార్, బాగానే ఉంది. కానీ ఇంతకుముందు కరెంటు లైన్ కింద పెట్టి కొన్ని చెట్లు నరుకుతున్నారు, కానీ ఇప్పుడు పెట్టబోయే చెట్లు కూడా ఆ పరిస్థితి గురి కాకుండా పెట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైన్ ఉంటుంది కదా సార్ రోడ్ల మీద, ఆ లైన్ కింద పెట్టి మళ్ళీ లైన్ తరుగుతుందని కొట్టేయడం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ముక్క పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
2: ఇప్పుడు హై టెన్షన్ వైర్ కింద పెట్టిన మొక్కలు ఒకవేళ విపరీతంగా పెరిగితే అది హై టెన్షన్ లైన్కి టచ్ అయితే టచ్ అయ్యి ఏమవుతుందంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎందుకు ఇన్స్ట్రక్షన్ పరంగా హై టెన్షన్ వైర్ కింద కొంత ప్రూనింగ్ చేయాలి, ప్రూనింగ్ మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాము. పూర్తిగా అది చెట్టు నరకాలంటే అది తప్పు. అది ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఉంటే మాకు రిపోర్ట్ చేయండి, మన వాళ్ళు ఇక్కడ వెళ్ళి ఇక్కడ కేసు బుక్ చేస్తారు.
1: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేయొచ్చా సార్?
2: అవును, లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్ కి చేయండి. డిఎఫ్ఓ గాని రేంజ్ ఆఫీసర్ ఉంటారు ఫీల్డ్ లో, సో వాళ్ళు పోయి అక్కడ కేస్ బుక్ చేస్తారు.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ మేడం నమస్తే, నేను నాగేశ్వరరావు. ఎందుకంటే అండి, అయితే నేను ఈ వాతావరణానికి ప్రకృతి వైపరీత్యాలకి కారణం ఏంటంటే పర్యావరణం అని నేను అనుకుంటున్నాను మేడం. ఈ పర్యావరణంలో వచ్చే మార్పులు తగ్గించాలి అంటే మానవ ప్రభుత్వంతో కూడా మన చేతిలో కూడా కొంత ఉందండి.
1: అవునండి.
4: ఇప్పుడు చెట్లు నాటాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ రోజుల్లో వేప చెట్లు ఉండేవి, నాటుకునేవాడు. పెరడు ఉండేది, పెరటి దొడ్డి ఉండేది, ఆ దొడ్లో చెట్లు
1: ఉండేవి.
4: ఇప్పుడు ఆ పెరడు లేదు, దొడ్లు లేవు, ఏమైనా ఇల్లు ఉంటే తాళంటారు. ఇల్లు పందిరనే వాళ్ళు ఇల్లు పందిర్లు పోయినాయండి. ఇప్పుడు ఓన్లీ ఒక అపార్ట్మెంట్ లో మన ఫ్లాట్ ఉంటే చాలు, అదే పరమ సంతోషంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ ఇప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో అరణ్యాలు ఎంత అందంగా ఉంటాయంటే అక్కడున్న వాతావరణం ఎక్కడ ఉండదండి, అక్కడ కాలుష్యం తక్కువ. వాతావరణం అలా ఉండాలి ఉన్నా కూడా ఆ మీరు హైదరాబాద్ ఆ రూట్లోకి వస్తే

0: అదే నీళ్ళండి, నీళ్ళు కూడా చాలా పైన ఉంటాయండి అంబర్పేట అటు సైడ్ లో. అందుకని ఉస్మానియా యూనివర్సిటీ కాంప్లెక్స్ ఎంత దూరం ఉందో అంతవరకు చెట్లు ఉంటాయి, అభయారణ్యం లాగా ఉంటది, చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటదండి. ఆ ప్రదేశంలో మట్టుకి ఎక్కడ హైదరాబాద్ ఏ ప్రదేశాలు లేని వాటర్ మట్టుకి బాగుంటది అక్కడ.
1: సార్ కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు ఇవాళ ప్రతి ఒక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క నాటాలని ఒక ప్లెడ్జ్ తీసుకుంటున్నారట ఇవాళ. సో ఆ ప్లెడ్జ్ ని మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలని మనం కోరుకుందాము. మీరు కూడా ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి మీ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారో అంతమంది కలిపి అన్ని మొక్కలు ఎక్కడన్నా నాటే ప్రయత్నం చేయండి. మీ ఇంటి పక్కల ప్లేస్ లేదంటే మీరు అన్నారు యూనివర్సిటీస్లో చాలా బాగుంటున్నాయని, అలాంటి యూనివర్సిటీ దగ్గరికే తీసుకెళ్ళి ఒక నాలుగు మొక్కలు, మీరు ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అన్ని మొక్కలు నాటండి, బాగుంటుంది. మీరు ఈ సంవత్సరం నుండి ఈ ప్లెడ్జ్ తీసుకొని ప్రతి సంవత్సరం మనం ఫాలో అవుదాం, ఇంక కొంతమందికి చెప్దామండి.
0: తప్పనిసరిగా మేడం. ఇవాళ నా మనోడు పుట్టినరోజు, వాడు లాస్ట్ ఇయర్ ఒక తమలపాకు చెట్టు నాటాడండి. ఆడ చెట్టు ఈ రోజు వరకు చూడండి ఎన్ని ఆకులు వేసిందో, పరిమితమైన తీగలాగా బాకీ ఆకులు. ఆ ఆకుని రోజు వాడు తీసుకెళ్లేసి దేవుడి దగ్గర పెడతారు. అంటే వాడి వయసు వచ్చి ఇప్పుడు మా 10వ సంవత్సరం.
1: ఓకే అండి. సార్ తో ఏమైనా మాట్లాడతారండి వినయ్ కుమార్ గారితో?
2: ఇంకా ఒక మాట నేను జస్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు రేజ్ చేసిన క్వశ్చన్ చాలా చాలా అది ఇంపార్టెంట్. ఒక మాట నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే, ప్రజల్లో ప్రజా భాగస్వామ్యం లేక మేము అడవి సంరక్షణ సాధ్యం కాదు. అంటే ప్రజలు మా పబ్లిక్ కార్పొరేషన్ మాకు ఖచ్చితంగా కావాలి. గ్రామస్థలలు అడవులు నిజం వాళ్ళు రక్షణ చేయాలి. నేను చెప్పినట్లు చట్ట ప్రకారం కూడా మన అందరి బాధ్యత ఫారెస్ట్ కన్సర్వ్ చేయాలి, వైల్డ్ లైఫ్. సో అందరు సహకారం చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. సో మీలాగా ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్ కానీ పిల్లలు వాళ్ళు అందరూ అది అవేర్నెస్ కంపెయిన్స్ రన్ చేసేసి అది సహాయం మాకు ఖచ్చితంగా కావాలి. అది ఈరోజు మేము అది ప్లెడ్జ్ తీసుకుంటే ఇది దేనికే ఇది ఎన్వైరన్మెంట్ డే మేము సెలబ్రేట్ చేస్తున్నాము.
0: థ్యాంక్ యూ.
2: చెప్పండి.
0: ఈ అడవులు అంతరించిపోవటానికి కారణం కూడా మనమే అనుకుంటున్నాం. నేనైతే ఒకప్పుడు వంట చురుగ్గా అడవులన్నీ నరికేవాళ్ళు, ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి, వంట గ్యాస్ ఇస్తున్నారు కాబట్టి అడవులు నరకటం తగ్గించారు. కానీ పొడు ఉడుపు ఉపయోగిస్తున్నారు అడవులన్నీ, అది ఒకటి. అడవుల్లో ఉండే జంతుజాలం కోతులైతే వెళ్ళి ఇక కొన్ని ఇది వాతావరణంకి అవి తట్టుకోలేని పరిస్థితిలో వాటికి ఆహారం కొరకు ఇసుకులాటకి ప్రతి ఊరు చూడండి, ప్రతి ఊర్లో కోతి లేని ఊరు అంటూ లేదు.
2: ఇప్పుడు మన ఏమైంది అంటే, మన ఒకటే ప్లానెట్, మనకి ల్యాండ్ రిసోర్సెస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి, కానీ పాపులేషన్ పెరిగింది, మన డిమాండ్స్ పెరిగినాయి. సో దీనికి మేము ఒక సస్టైనబుల్గా బతకాలంటే మేము మన డిమాండ్స్ని ఉన్న రిసోర్సెస్లోనే లిమిట్ చేసేసి మేము బతకవాలి. సో దీనికి ఇప్పుడు ఏమంటున్నారు అంటే 2026 ఉంది, ఇప్పుడు 2050 దాకా ఇదే రకాల మేము బిల్డింగ్స్ అది వరల్డ్ వైడ్ డిస్ట్రక్షన్ అయితే మన వేరే ప్లానెట్ మీద చూడాలి, ఈ ప్లానెట్ సరిపోదు మనకి. సో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. సో మీరు చెప్పినట్లు ఎస్, మన ఇది కాపాడాలి, మేమే దీని బాధ్యత తీసుకోవాలి.
1: హలో.
3: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నేను నరసింహారావు, నాంపల్లి, హైదరాబాద్ నుంచి అండి.
1: చెప్పండి సార్.
3: నమస్కారం. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
3: సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకు అంటే అడవులు ఒకటి, పరిసరాల్లో నాటే చెట్లు అండి, రెండు విభాగాల్లో. రెండో విభాగం అయిన పరిసరాల్లో మనం చెట్లు నాటే విషయం గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన ఇంటి చుట్టూ చెట్లు నాటేటప్పుడు డీప్ రూటెడ్ ట్రీస్ ఉంటున్నాయండి, దీనివల్ల ఏంటంటే పైప్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ డ్యామేజ్ అవుతున్నాయి. అలానే మెడీరియన్స్ మధ్యలో నాటే చెట్ల వల్ల రోడ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇంకోటి అంటే కొన్ని తెలుసుగా ఉండే చెట్లు నాటడం వల్ల చిన్న చిన్న గాలులకు కొమ్మలు ఇరిగిపడి ఆస్తులకి నష్టం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా ఏవైనా మార్గదర్శకాలు మున్సిపాలిటీలకు కానీ పౌరులకు కానీ చట్టపరిధిలో ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో పౌరులుగా ఏం చేయాలి? ఈ పంచాయతీలు కానీ నగరపాలిక

0: చెప్తాను కానీ ఏ విధంగా వీటిని ఎదుర్కోవాలనే దాంట్లో ఏమైనా గైడ్ లైన్స్ ఉంటే కొంచెం చెప్తారు సార్.
1: ఇప్పుడు మేము ఇది అవెన్యూ ప్లాంటేషన్ రోడ్ సైడ్ చేసే ప్లాంటేషన్కి అంటాము అవెన్యూ ప్లాంటేషన్. దీనికి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ కెనోపీ ప్రకారంగా స్పీషీస్ ఉన్నాయి. ఏ స్పీషీస్ కింద రావాలి, పైన రావాలి, ఇది పైన తర్వాత దీని మీద గైడ్ లైన్స్ ఉన్నాయి. మన వెబ్సైట్లో కూడా మీకు దొరుకుతాయి, లేకపోతే మీరు నియరెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి విజిట్ చేసేసి వాళ్ళు మీకు ఇస్తారు. సిమిలర్లీ మీడియం ప్లాంటేషన్కి తర్వాత ఫారెస్ట్ లోపల ప్లాంటేషన్స్కి రెవెన్యూ ల్యాండ్ ప్లాంటేషన్కి మేము ఐడెంటిఫై చేసిన స్పీషీస్ నాటితే ఇది మీకు చెప్పిన ఈ సమస్య ఇది రాదు. ఇప్పుడు సపోజ్ మీడియంలో అది ప్లాంటేషన్ నీరియం ఒక చెట్టు, నీరియం చాలా షాలో రూటెడ్ దీనికి ఏం అది ఉండదు. తర్వాత బోగన్విలియా చాలా కామన్ ట్రీ ఉంటుంది. ఎటువంటి చెట్టులు మేము మీడియంలో రికమెండ్ చేస్తున్నాము. ప్రతి సైట్కి ప్రతి అవసరమై మేము ఏ స్పీషీస్ నాటాలి మేము గైడ్ లైన్స్ ఇచ్చాము. కావాలంటే మీ వెబ్సైట్లో మళ్ళా పెడతాము, అది మీరు అక్కడ చూడవచ్చు.
0: సార్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు గైడ్ లైన్స్ ఇస్తున్నారండి, అవి ఫాలో అవుతున్నారా లేదా? అవి ఫాలో అవ్వకపోతే మున్సిపాలిటీలు కానీ చట్టపరంగా కానీ ఈ నగరపాలక సంస్థలు కానీ ఏమైనా చర్యలు తీసుకుంటాయా? పౌరులుగా ఏం చెయ్యాలి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే? మీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం అనేది అవ్వచ్చు ఒకపోవచ్చు కదా, ఎలాంటి విషయాల్లో పౌరులు ఎలా రియాక్ట్ అవ్వాలంటారు?
1: ఇప్పుడు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి దీంట్లో ఒక ఫారెస్ట్ వింగ్ ఉంటుంది. హెచ్ఎండిలో కూడా మన ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ డెప్యుటేషన్లో వెళ్ళి పని చేస్తున్నాము. సో మీరు అక్కడ వెళ్ళి వాళ్ళకి అది కంప్లైంట్ ఇచ్చి అక్కడక్కడ జరుగుతుంది, వాళ్ళు సమాధానం చెప్తారు.
2: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫోర్స్ ఫారెస్ట్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2424085329550923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మీరు వినయ్ కుమార్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. సార్, ఇప్పుడు చెట్లను నాటడం వల్ల, చెట్లను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎలా ఉపయోగపడతాయి సార్? చెట్లు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
1: ఇప్పుడు నిల్మ గారు, మన స్టేట్ లెవెల్, మన తెలంగాణ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ నడుపుతున్నాయి. చెట్లు ఎఫారెస్టేషన్ అంటాము, ఎఫారెస్టేషన్ గురించి ముఖ్యంగా ఇప్పుడు వన మహోత్సవ్ మేము ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మేము ఒక 3.5 crore సీడ్లింగ్స్ ఆల్రెడీ నాటాము. గ్రీన్ ఇండియా మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా ఇది ఎఫారెస్టేషన్ గురించి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. క్యాంపా స్కీమ్, మన ఎన్ఆర్ఈజిఎస్, దీనిలో కూడా ప్లాంటేషన్ యాక్టివిటీకి చాలా బడ్జెట్ ఏర్పాటు అయింది. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు నాటి ట్రీస్తో మేము ఆక్సిజన్, మనకి ఇప్పుడు డైలీ ఆక్సిజన్ కావాలంటే చెట్లు పోతే ఆక్సిజన్ రాదు. కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్కి మేము చెట్లు చాలా ముఖ్యం. బర్డ్స్ వైల్డ్ లైఫ్కి ఇది చెట్లు, ఇట్ ఈస్ దేర్ హోమ్, కాబట్టి చెట్లు చాలా, మన నేచర్ ఉండాలంటే చెట్లు ఉండాలి. సో ఈ స్కీమ్స్ని మేము చాలా బడ్జెట్ ఏర్పాటు చేసాము. ఇంకా కొన్ని ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్లో కూడా ఎఫారెస్టేషన్ ఫండ్స్ మాకు వస్తూనే ఉన్నాయి. సో జిల్లా లెవెల్లో మేము స్కీమ్ తయారు చేసి జిల్లా లెవెల్లో మేము డబ్బులు, టార్గెటెడ్ డబ్బులు మేము పంపిస్తాము. అక్కడ ప్లాంటేషన్ యాక్టివిటీస్ చాలా వరకు జరుగుతున్నాయి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నా పేరు ప్రశాంత్ కుమార్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు

0: శుభాకాంక్షలు దినోత్సవ శుభాకాంక్షలు మేడం. సార్
1: ధన్యవాదాలండి, మీకు కూడా అండి.
0: సార్ ఇప్పుడు ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ లో మనకు విశాలమైన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎవ్రీ 500 meters కానీ లేకుంటే 200 meters కానీ 100 meters కానీ వేప చెట్లు, రావి చెట్లు అదేమైనా అవకాశం ఉందా సార్ మిషన్ బేసిస్ మీద?
2: ఇప్పుడు మీరు ఐ థింక్ మీరు ఇది అగ్రోఫారెస్ట్రీ, అగ్రికల్చర్ ల్యాండ్ తో ఫారెస్ట్రీ స్పీషీస్ నాటాలని అగ్రోఫారెస్ట్రీ అంటాము. దీనిలో చాలా మోడల్స్ ఉన్నాయి. అగ్రోఫారెస్ట్రీకి నోడల్ ఏజెన్సీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వాళ్ళ దగ్గర ఏమేమి చెట్లు ఏ మీ అగ్రికల్చర్ ల్యాండ్ మీద మీరు పెట్టచ్చు, వాళ్ళ దగ్గర మోడల్స్ ప్రకారంగా వాళ్ళు వచ్చి మీకు సజెస్ట్ చేస్తారు.
0: అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్ అన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్, దాంట్లో ఆల్మోస్ట్ ప్లాంటేషన్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సువోమోటో వాలంటరీగా ఎవ్రీ 100 meters 200 meters మీరు ఏ ప్లాంట్స్ అయితే సూటబుల్ అంటే వాళ్ళ కల్టివేషన్ కు ఇంపాక్ట్ కాకుండా మిషన్ బేసిస్ మీద చేసే అవకాశం ఉందా?
2: ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ ముందుకు వస్తే మన లోకల్ ఫారెస్ట్ స్టాఫ్ కి ఒక అప్లికేషన్ పెట్టండి, మన వాళ్ళు అక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసేసి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
0: అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ నార్మల్ గా గవర్నమెంట్ ఒక మ్యాండేట్ కింద ఇన్సిస్ట్ చేసింది అనుకోండి, ల్యాండ్ ఓనర్స్ నో అనే అవకాశం లేకపోవచ్చు కదా సార్?
2: ల్యాండ్ ఓనర్ అంటే ప్రైవేట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అది కన్సెంట్ ఉండాలి, వాళ్ళది కన్సెంట్ ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్ అయితే, రెవెన్యూ ల్యాండ్ అయితే అక్కడ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు గవర్నమెంట్ మన లెవెల్లో మేము చేయడానికి వీలు ఉంటుంది. కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కి ఓనర్స్ కన్సెంట్ కావాలి.
0: అంటే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్ కానీ ఏదైనా
2: ఇదే లెజిస్లేషన్ అగ్రోఫారెస్ట్రీలో మేము కనీసం చాలా చోట్ల ఇది చెప్తున్నాము, 40% ల్యాండ్ ట్రీ క్రాప్స్ మీరు పెట్టండి. కానీ అది కొద్దిగా ఇంకా టైం పడుతుంది దీనికి.
0: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే నమస్తే మేడం గారు, ఖమ్మం నుంచి మేడం, దేవేందర్ నా పేరు.
1: ఓకే,
3: ఇంతకుముందు ఈ రోడ్ల పక్కన ప్రోనోకార్పస్ చెట్ చేస్తున్నారు మేడం, అవి మంచిదేనా మేడం అనేది సార్.
2: క్రోనోకార్పస్ మీద చాలా అది డిస్ప్యూట్స్ ఉన్నాయి, కానీ ఎటువంటి స్టడీస్ కానీ ఇంకా కన్ఫర్మ్డ్ స్టడీస్ లేవు. బట్ ఆపోజిషన్ ఇస్ దేర్ ఇన్ ది పబ్లిక్, చాలా చోట్ల నుంచి ఇది వస్తూనే ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వీ హ్యావ్ టోటలీ డిస్కంటిన్యూడ్ దిస్ స్పీషీస్ ఫ్రమ్ అవెన్యూ ప్లాంటేషన్స్. కానీ ఇంకా కన్ఫర్మ్ రిపోర్ట్స్ లేవు, కానీ కాంట్రోవర్షియల్ ఉంది. ఓకే
1: సార్, ఇప్పుడు తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది సార్? అంటే దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ స్టేట్లో ఈ అటవీ విస్తీర్ణం ఎలా ఉంది సార్?
2: ఇప్పుడు నిల్మ గారు, మన యాజ్ పర్ రూల్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ హిల్లీ ఏరియా అయితే 60% ఫారెస్ట్ ఉండాలి, ప్లేన్ ఏరియాస్ అయితే 33% ఉండాలి. మన తెలంగాణలో ఇప్పుడు ఉన్న అడవి 24%, సో 24-33% పెరగాలి, అది మన టార్గెట్.
1: అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు అన్నట్టు 60% ఇది ఈ పర్సెంట్ ఉండాలని చెప్తున్నారు కదా, సో ఆ అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం నుంచి అలాగే మీ అటవీ శాఖ నుంచి ఏ విధంగా పనిచేస్తున్నారు?
2: ఇదే నేను చెప్పినట్టు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, వాటర్షెడ్ యాక్టివిటీస్, సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్, ఇది అన్ని స్కీమ్తో ట్యాగ్ ఆన్ చేసేసి మేము వీఆర్ ట్రయింగ్ టు ది డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ని ప్లాంటేషన్ చేసేసి ఇంకా గ్రీనరీ మేము పెంచాలంటే మేము చూస్తున్నాము. ఇది ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్. నాట్ల చెట్టుని బతకాలంటే ఇది ఇంకా ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదర్వైజ్ మేము చెట్టు నాటితే మళ్ళీ అది చచ్చిపోతే మళ్ళా వీఆర్ ఆన్ స్క్వేర్ వన్ ఓన్లీ. సో ఈ ఫారెస్టేషన్ అన్ని స్కీమ్స్ మేము

0: ఇందాక చెప్పినట్టు ఒక ఆల్మోస్ట్ 10 స్కీమ్స్లో మేము చెట్లు నాటుతున్నాము. సో దీంట్లో మా గ్రీనరీ పెరగాలి అంటే మేము చూస్తున్నాం.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం, నా పేరు శ్రీ కళ్యాణ్ అండి, నేను భువనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మేడం, నాది సార్ ఒక ఇది క్వశ్చన్ అడగాలి మేడం.
1: వింటున్నారు సార్, అడగండి.
0: అడగండి, అడగండి.
2: ఇప్పుడు ఇది మన మియావాకి ఇది ఉంది కదా సార్, వ్యవసాయంలో దీని చెట్లకి, దాని గురించి మనకు ట్రైనింగ్ కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి సహాయం కానీ ఏమైనా దొరకగలుగుతుందా? ఒకళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పెట్టాలనుకుంటే.
0: మీరు ఏ జిల్లా అండి?
2: నాది హైదరాబాద్ అండి. నాకు ఇక్కడ మన దగ్గరలో భువనపల్లి దగ్గర, భువనపల్లి కాదు సారీ, మన కీసర దగ్గర అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది.
0: ఓకే.
2: సో ఇప్పుడు మనకు ఇట్లా మియావాకిది చాలా మంది ప్రైవేట్ వాటిలో చాలా అంటే వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నారు, కానీ బట్ ఈ మెథడాలజీ యూజ్ చేసి మనం గనక చెట్లు పెంచడం అట్లాంటివి చేస్తే ఫారెస్టేషన్ చిన్న ఏరియాలో ఎక్కువ చెట్లు పెంచడము, అట్ ద సేమ్ టైం ఫ్రూట్ఫుల్ ఉండేటివి పండ్ల చెట్లు, తర్వాత నీడనిచ్చే చెట్లు, ఇట్లాంటివన్నీ చేయొచ్చని కొంచెం చదవాను వాటి గురించి. అట్లాంటివి ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా మీరు?
0: ఇప్పుడు మియావాకి అంటే హై డెన్సిటీ ప్లాంటేషన్. మేము నార్మల్ ప్లాంటేషన్ కంటే మియావాకి యూనిట్ కాస్ట్ చాలా ఎక్కువ. సో దీనికి ఏమేమి ఆపరేషన్ చేయాలి, ఏమేమి చెట్లు నాటాలి, ఇది మన మీరు మన డిఎఫ్ఓ హైదరాబాద్కి ఒకసారి కలిస్తే ఆయన ఆఫీస్లో ఐల్ టెల్ హిమ్, వాళ్ళు మీకు మొత్తం ఎట్లా ఇది మియావాకి ప్లాంటేషన్ నాటాలి వాళ్ళు మీకు చెప్తారు.
1: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ వినయ్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ గారు, మన స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మీరు వినయ్ కుమార్ గారిని నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే మనకి గుర్తొచ్చేది మెయిన్ అడవి, అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలోనే బయోడైవర్సిటీకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో తెలంగాణ అడవుల్లో కనిపించే ముఖ్యమైన జీవజాతులు ఏంటి సార్?
0: ఇప్పుడు నిల్మ గారు, మన తెలంగాణ వైల్డ్ లైఫ్ ఆస్పత్రిలో చూస్తే చాలా ఇంపార్టెంట్ స్టేట్. మన దగ్గర 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్, 2 ప్రొజెక్ట్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్, తర్వాత అమరావత్ టైగర్ రిజర్వ్. సో టైగర్స్ ముఖ్యంగా మన దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ సెన్సస్ ప్రకారం చూస్తే అమరాబాద్లో దాదాపు 40-50 టైగర్స్ ఉన్నాయి. తర్వాత దీంతో పాటు లెపర్డ్స్, డియర్స్, బైసన్స్, అన్ని రకాలు యానిమల్స్ మన దగ్గర ఉన్నాయి. మన స్టేట్ యానిమల్ ఇస్ ఇప్పుడు డియర్, స్పాటెడ్ డియర్, పాలపిట్ట బర్డ్, అది ఇండియన్ రూరల్ అంటాము, అది మన స్టేట్ బర్డ్. సో మన దగ్గర దాదాపు 350 యానిమల్ స్పీషీస్, బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఒక 3000 ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి, దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో చాలా వరకు తెలంగాణలో చాలా మంచి బయోడైవర్సిటీ ఉంటుంది ఓవరాల్గా చూస్తే.
1: హలో
3: సార్, నమస్కార్.
1: నమస్తే అండి.
3: మేడం, కుంటా గంగారెడ్డి, ఆదిలాబాద్ నుండి.
1: ఓకే అండి.
3: ఆదిలాబాద్ లో వన్యప్రాణుల స్ట్రెంత్ చాలా తగ్గిపోతుంది మేడం. అయితే ఈ సంఖ్య పెంచడానికి నేను అన్ని విధాలుగా సహకరిస్తాను, గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇనిషియేషన్ తీసుకోవాలని నా కోరిక.
0: ఖచ్చితంగా అండి, మేము కూడా మీలాగా ఉన్న ఇండివిజువల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ మేము చాలా మనకి అవసరమే. సో మీరు లోకల్ ఫారెస్ట్ ఆఫీస్కి

0: అప్రోచ్ అయ్యి మీకు ఒకసారి డిస్కస్ చేయండి, అక్కడక్కడ ఏమి చేయగలుగుతారో మేము కలిసి ఏం చేయగలుగుతాము, అది చాలా మంచిది.
1: సహకరించండి సార్, నేను ఈరోజే కలుస్తాను వారి ఆఫీసర్ కు.
0: ఓకే,
1: స్ట్రెంత్ పెంచడానికి సహకరించండి సార్ మీరు.
0: సరే అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: వి శ్రీనివాస్ అండి నా పేరు.
2: సార్ వింటున్నారు, మాట్లాడండి.
0: చెప్పండి చెప్పండి. జిన్నాస్ గారు
3: సార్, నేను

0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శ్రీనివాస్ అండి నా పేరు.
0: సార్ వింటున్నారు, మాట్లాడండి.
2: చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు.
1: సార్ నేను రిటైర్డ్ ఎంప్లాయీని, సీనియర్ సిటిజన్.
2: ఓకే.
1: నా చిన్నప్పుడు మా కాలనీలో ప్లాంటేషన్, అదే రోడ్ సైడ్ ప్లాంట్ విలేజ్ ట్రీస్ లేవు. అయితే నేను ఒక గుల్మార్ చెట్టు మా ఇంటి ముందు నాటాను సార్, ఫుట్ పాత్ మీద.
2: ఓకే.
1: ఇప్పుడు అదే శాపం అయిపోయింది, అది షెడ్డింగ్ ఇయర్లీ 2 times అవుతుంది.
2: చెప్పండి.
1: మా ఇంటి టెరెస్ పైన అంతా పడి డ్రైన్ బ్లాక్ చేస్తున్నాయి సార్. దాన్ని ట్రీ కటింగ్ పర్మిషన్ ఇస్తారా సార్? నాకు
2: మీది డిస్ట్రిక్ డిఎఫ్ఓ హైదరాబాద్ కింద వస్తుంది మీ జ్యూరిడిక్షన్. మీరు అప్లికేషన్ పెట్టండి, అప్లికేషన్ పెట్టండి. అది మేము ఆన్లైన్ చేసాము, ఈవెన్ ట్రీ ఫెల్లింగ్ కూడా. మీరు అప్లికేషన్ పెడితే మన వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. అది వీలైతే
1: ట్రీ ఫెల్లింగ్ కాకుండా
2: ప్రూనింగ్ కూడా
1: చేస్తారు.
2: మా ప్రాముఖ్యంగా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రూనింగే.
1: అంటే ఎవ్రీ టైం వాళ్ళు వస్తున్నారు వినాయక చవితి అప్పుడు వస్తున్నారు, కానీ మేము చెప్పినా కూడా వినడం లేదు వాళ్ళు.
2: మీరు డిఎఫ్ఓకి అప్రోచ్ అయ్యండి.
0: హలో సార్, ఇందాక ఒక లిజనర్ అన్నారు ఇక్కడ కొన్ని జంతువులు జీవజాలాలు తగ్గిపోతున్నాయి, వాటి ప్రొటెక్షన్కి నేను కూడా పాలు పంచుకుంటానని. ప్రజెంట్ మన దగ్గర పులులు, చిరుతలు వంటి అరుదైన కాదు, ఇలాంటి అటవీ జంతువుల సంరక్షణలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్?
2: ఇప్పుడు నిల్మ గారు, నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, మన ప్రపంచంలో మనుషులు అండ్ హ్యూమన్ బీయింగ్స్ మేము ఎక్స్టింగ్విష్ అయ్యి జీరో అయిపోతే ఫారెస్ట్, ట్రీస్ అండ్ యానిమల్స్ మంచిగా పెరుగుతారు. కానీ ఆపోజిట్ అయితే ట్రీస్ అండ్ యానిమల్స్ జీరో అయిపోయి మేము బతకలేము. సో దీనివల్ల మా ఏమర్థం అవుతుందంటే, దిస్ ఎర్త్ ఇట్ బిలాంగ్స్ టు యానిమల్స్ అండ్ ప్లాంట్స్. మేమే బయట నుంచి వచ్చి వాళ్ళకి వాళ్ళ ఏరియాలో మేము వచ్చేసాం. సో ఎందుకే ఇప్పుడు యానిమల్స్ పాపులేషన్ గ్రోత్ వల్ల మన ఫారెస్ట్ తగ్గుతాయి. సో యానిమల్స్ అక్కడ వాళ్ళు ఉన్న స్థానంలో బిల్డింగ్స్ వచ్చాయి. సో ఎందుకే ఇది యానిమల్స్ బయటికి పోతున్నాము. ఫ్రమ్ అవర్ సైడ్ మేము, నేను చెప్పినట్టు ప్రొటెక్టెడ్ ఏరియాస్, శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, ఎటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ మేము కడుతున్నాము. అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ కూడా 70% వైల్డ్ లైఫ్ ఈజ్ అవుట్ సైడ్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో అందుకే మేము, మన లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు కన్జర్వ్ ది అవైలబుల్ వైల్డ్ లైఫ్ విత్ దిస్ ఫారెస్ట్ రిసోర్సెస్. అండ్ ఆల్సో మేము అవుట్ సైడ్ ఫారెస్ట్ మన రెస్క్యూ సెంటర్స్ ఉన్నాయి. రెస్క్యూ సెంటర్స్లో కూడా మేము ఈ యానిమల్స్ని, ఒక ఇంజర్డ్ అయ్యేది యానిమల్స్ అక్కడ పెట్టాలా కొంతసేపు, కొన్ని 2-3 months మళ్ళీ అడవిలో మేము రిలీజ్ చేస్తున్నాము.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు వెంకటేశ్వర శర్మ అండి, మంగళపరి మెదక్ జిల్లా మాది.
2: చెప్పండి.
3: సార్ నమస్కారం. సార్
2: నమస్కారం.
3: నేను టీచర్ గా పనిచేస్తాను, మా పిల్లలకు కూడా ఇలాంటి కార్యక్రమాల గురించి చెప్తూ ఉంటాం సార్ మేము.
2: ఓకే.
3: అయితే ఇక్కడ ఏంటంటే, మా ఊర్లో కూడా మొత్తం ఇటు నర్సాపూర్ నుండి మన గుమ్మడికల వరకు చాలా అరణ్య ప్రాంతం ఉంది, మీకు ఐడియా ఉంటది.
2: అవును.
3: అలాగే అక్కడ ఇప్పుడు ఈ మధ్యలో కోతులు బాగా వచ్చేస్తున్నాయి. అక్కడ వీళ్ళందరూ కూడా రోడ్ల పైన కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవన్నీ వచ్చి రోడ్లకు కూడా మన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాగే వారికి ఆహారం లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే మా ఊర్లో ప్రాంతంలో కూడా అడవి ఉంది, మా మంగళపర్తి ప్రాంతంలో. ఇది మన కౌడిపల్లి మండలం, మంగళపర్తి వెల్దుర్తి మండలం మధ్యలో అడవి ఉంటుంది. అక్కడ కూడా చెట్లు చాలా నాశనం అయిపోయినాయి ఇప్పటికే. అలా కాకుండా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ కోతులకు అటువంటి వాటికి ఆహారం కొరకు ప్రత్యేకంగా కొంత ఒక వనంలాగా ఏర్పాటు చేసి వాటికి చుట్టూ కూడా ప్రహరీ ఏర్పాటు చేసుకొని ఈ కోతులన్నీ కూడా దాంట్లోనే ఉండే విధంగా ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా ప్రభుత్వం నుండి? చేసేటప్పుడు ఈ కోతుల బాధపోతుంది, అట్లాగే రోడ్ల పైన కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నేను చాలా సార్లు కోతుల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నాను సార్. నేను కూడా ప్రయాణం

0: చేస్తుంటాను బైక్ పైన. అట్లాగే ఈ ప్లాస్టిక్ విషయంలో కూడా మనం ఈ గ్లాసులు అటువంటివి విస్తర్లు అటువంటివి కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్లో కూడా వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళు కాకుండా స్వయంగా అందరు కూడా టీ గ్లాస్ వాడుకోవడం, ప్లేట్స్ వాడుకోవడం, ఇలా అందరినీ మన లోపల మార్పు వస్తాయి. పర్యావరణ పరంగా మనం ఎంతో కాలుష్యం తగ్గించిన వాళ్ళం అయితేమేమో అని నా యొక్క అభిప్రాయం సార్ ఇది.
1: ఓకే, ఇప్పుడు కోతుల గురించి మీరు చెప్పారు. మంకీస్ అంటే యాక్చువల్లీ ఇది వైల్డ్ లైఫ్లో రాదు. వైల్డ్ లైఫ్ యాజ్ పర్ రూల్ మేము ఇది రెసెస్ మంకీ అంటాము అది స్పీషీస్ని. ఎందుకంటే మేము మంకీస్ ఎక్కడెక్కడ ఉందో లోకల్ మున్సిపాలిటీస్ అర్బన్ బాడీస్కి మేము చెప్పాము, వాళ్ళు కంట్రోల్ చేయాలి, క్యాచింగ్ చేయాలి. నిర్మల్లో మేము ఒకటి మంకీ రిహాబిలిటేషన్ సెంటర్ కట్టాము. అక్కడ మేము క్యాస్డ్ మంకీస్ని కాస్ట్రేషన్ చేసేసి మళ్ళా అడవిలో మేము రిలీజ్ చేస్తున్నాము. కానీ మంకీస్ వాళ్ళని ఫీడ్ చేయాలా ఒకటి ఇది మన చాలామంది చూసాము బయట వాళ్ళకి ఇది బనానాస్ అది వేయడం అది తప్పు, ఇది ఎట్లా చేయకూడదు. మేము చాలా అది అది మెసేజ్ కూడా పెట్టాము రోడ్ సైడ్, మేము అది బ్యానర్స్ కూడా పెట్టాము. దీనివల్ల ఏమవుతుందంటే మంకీస్ అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇది అలవాటు అయిపోతుంది. కానీ ఇన్సైడ్ ఫారెస్ట్ మేము ఫారెస్ట్ ట్రీ స్పీషీస్ నాచురల్ వైల్డ్ ఫ్రూట్ స్పీషీస్ మేము చాలా వరకు నాడుతున్నాము. కొన్ని చోట్ల చాలా ఎఫెక్టివ్ అయింది, కొన్ని చోట్ల ఇంకా అది ప్రాబ్లం నడుస్తుంది. సో ఇది రిగార్డింగ్ మంకీస్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మేము ఇది ఫస్ట్ టు ట్వెల్త్ మేము ఒకటి కంపెనీ లాగా ఇప్పుడు స్టేట్ వైడ్ ఎన్వైరన్మెంటల్ ఫార్ట్ నైట్ లాగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజు ఐదర్ ఆఫ్ దీస్ డేస్ స్టేట్ వైడ్ మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డిస్కార్డ్ చేయాలంటే ఇది కంపెయిన్ కూడా రన్ చేసాము. ప్రొటెక్టెడ్ ఏరియాస్లో టైగర్ రిజర్వ్ ఏరియాలో మేము ఖచ్చితంగా అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. బయట కూడా నా మనవి ఏమంటే బయట కూడా మన లోకల్ స్కూల్స్ ఎన్జిఓస్ కూడా ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దే షుడ్ బ్యాన్. ఇది ఇది చాలా చాలా ఇది యాంటీ ఎన్వైరన్మెంట్ ఎంటిటీ అది. సో యువర్ యువర్ కన్సర్న్ ఈజ్ వెల్ టేకర్ అండి.
2: సార్ ఇప్పుడు తెలంగాణలో ఏకో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో పర్యాటక కేంద్రాలు కానీ ప్రకృతి ఆధారిత పర్యాటక ప్రాంతాలు కానీ చాలా ఉన్నాయి. సో ఈ ఏకో టూరిజంని ఎలా డెవలప్ చేస్తున్నారు మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి?
1: ఇప్పుడు నిల్మ గారు మన తెలంగాణలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి టీ ఈకో టూరిజం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కానీ, కవాల్, బోగతా ఫాల్స్, మలిల్ల తీర్థం, ఎటువంటి పకాల్ సాంక్చురీ, పోచారం సాంక్చురీ ఏరియాస్లో అది ఒకటి. రెండోది ఏమంటే మేము అర్బన్ పార్క్స్ కట్టాము. హైదరాబాద్లో అర్బన్ పార్క్స్ ఉన్నాయి, స్టేట్ వైడ్ 130+ అర్బన్ పార్క్స్. కొన్ని పబ్లిక్కి ఓపెన్ చేసాము, కొన్ని ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి. దీనివల్ల మా ఈకో టూరిజం యాక్టివిటీ చాలా వరకు మేము అవకాశం ఇచ్చాము. ఈకో టూరిజం వల్ల ఇంకా ముఖ్యంగా ఏమవుతుందంటే ఉపాధి, లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ లైక్ గైడ్ సర్వీసెస్, హోమ్స్టేస్, హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు చేసేసి అమ్ముతున్నారు. కొంత ఫుడ్ సర్వీసెస్ ద్వారా కూడా వాళ్ళకి ఆదాయం దొరుకుతుంది. సో ఈకో టూరిజం పొటెన్షియల్ చాలా ఉంది, ఇంకా మేము పెంచడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము.
2: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవవైవిధ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వీటి గురించి మీరు నేరుగా వినయ్ కుమార్ గారితో సంభాషించవచ్చు. సార్ ముఖ్యంగా ఏకో టూరిజం ద్వారా ప్రజలకు అంటే చాలామంది ఇప్పుడు అర్బన్ ప్లేసెస్లో కానీ సిటీస్లో

0: ఉన్న వాళ్ళు వాళ్ళ కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఈ ఎకో టూరిజం ద్వారా అడవుల్లోకి వెళ్ళి కాస్త రిలీఫ్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్లకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంలో కానీ, మొక్కల యొక్క ప్రాధాన్యత తెలవడం కానీ, అడవుల యొక్క ప్రాధాన్యత తెలియజేయడంలో కానీ వాళ్ళకి మీరేమన్నా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా ఎకో టూరిజం ద్వారా?
1: అవును నిర్మల్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఎకో టూరిజం ద్వారా మేము అక్కడక్కడ మన ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ మన్నూర్, తర్వాత ఇది పోచారం, ఎటువంటి హైదరాబాద్ కేబీఆర్లో కూడా ఇంటర్ప్రిటేషన్ సెంటర్స్ కట్టాము, నేచర్ గైడ్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము విజిటర్స్కి, సైనేజెస్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ రన్ చేస్తున్నాము ఆన్ ఈకో టూరిజం. అక్కడక్కడ వాళ్ళు పోవచ్చు హౌ ఈకో టూరిజం ఇది బెనిఫిషియల్, మరియు నేచర్ ట్రైల్స్ ద్వారా కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము పబ్లిక్కి.
0: సార్, ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ డిజిటల్ యుగంలో ఉన్నాం, సో ప్రతిదానికి కూడా డిజిటల్ టెక్నాలజీ మీద మనం డిపెండ్ అవుతున్నాం. సో డిజిటల్ టెక్నాలజీ ద్వారా అటవీ శాఖ పనులు కానీ, అటవీ సంరక్షణ పర్యవేక్షణ కానీ, ఈ డిజిటల్ టెక్నాలజీని మీరు ఎలా వాడుతున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు సార్ డిజిటల్ టెక్నాలజీని?
1: ఇప్పుడు టెక్నికల్లీ మేము అన్ని డిపార్ట్మెంట్స్ లాగా జిఐఎస్ ద్వారా, డ్రోన్స్ ద్వారా, కెమెరా ట్రాప్స్ ద్వారా, ఇది వైల్డ్ లైఫ్ సెన్సెస్ కానీ, హ్యాబిటేట్ మానిటరింగ్ కానీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఎన్క్రోచ్మెంట్ డిటెక్షన్, ఫారెస్ట్ ఫైర్స్ సర్విలెన్స్, ఇది అన్నీ మేము హైటెక్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నాము. రియల్ టైమ్ అలర్ట్స్ మనకి వస్తే మేము ఇమీడియట్గా ఫీల్డ్ స్టాఫ్కి పంపించి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. డ్రోన్ ద్వారా మేము మానిటరింగ్ తర్వాత ప్లాంటేషన్ సర్వైవల్ అసెస్మెంట్, ఫైర్ డిటెక్షన్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అడవిలో హంటింగ్ అని, పోచింగ్ అని, అది అన్నీ మేము మానిటర్ చేస్తున్నామండి.
0: అంటే సార్, ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి ఇప్పుడు ఫారెస్ట్లో అగ్ని ప్రమాదాలు, ఫారెస్ట్ ఫైర్స్ వీటిని ఏదన్నా గుర్తించడానికి డిజిటల్ టెక్నాలజీని మీరు యూజ్ చేస్తున్నారా సార్?
1: అవునండి, అగ్ని ప్రమాదం ముందుగా తెలియాలంటే మేము సాటిలైట్ అలర్ట్స్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మా ఒక సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ దేహ్రాదూన్లో, అక్కడ నుంచి మాకు రియల్ టైమ్ అలర్ట్స్ ఆల్ ఓవర్ ది ఇండియా, వీ గెట్ ది అలర్ట్స్, ఇమీడియట్ అలర్ట్ మన కింద స్థాయి అధికారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి పోతుంది. వాళ్ళు డ్రోన్, జిఐఎస్ మానిటరింగ్ మరియు ఫీల్డ్ స్టాఫ్ సర్విలెన్స్ ద్వారా అగ్ని ప్రమాదం అనేది వెంటనే మాకు తెలిస్తే మేము అటెండ్ చేస్తున్నామండి.
0: సో ఇప్పుడు డిజిటల్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అని మీరు అటవీ శాఖలో ప్రవేశపెట్టారు, సో ఇది ఎలా అమలు అవుతుంది సార్ అటవీ శాఖలో డిజిటల్ గవర్నెన్స్ కానీ ఈ గవర్నెన్స్ కానీ?
1: ఇప్పుడు మేము చాలా పబ్లిక్ ఇంటర్ఫేస్లో ఉన్న కార్యక్రమాలు లైక్ ట్రీ ఫెల్లింగ్ పర్మిషన్స్, పర్మిట్స్, టింబర్ పర్మిట్స్, ఇది మేము ఆన్లైన్ చేసాము. తర్వాత హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, కొంత వైల్డ్ లైఫ్తో హ్యూమన్ కిల్ అయితే, లేకపోతే లైఫ్ స్టాక్ కిల్ అయితే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవాళ కూడా మేము ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. మన వెబ్సైట్లో అన్ని అవి లింక్స్ ఉన్నాయి, వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఇంకా ఎవరికి ఎంత క్లారిఫికేషన్ కావాలా అంటే, లేకపోతే నియరెస్ట్ ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన రేంజ్ ఆఫీసర్లు, డిఎఫ్ఓ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా సర్వీసెస్ మేము ఆల్రెడీ ఆన్లైన్ చేస్తామండి.
0: ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో,
2: నమస్తే మేడం, శ్రీనివాస్ మాట్లాడుతున్నా హైదరాబాద్.
0: చెప్పండి సార్.
2: నేను ఒక చిన్న సజెషన్ చెప్దాం అనుకుంటున్నాను.
0: ఓకే
2: సార్, అది అవెన్యూ ప్లాంటేషన్ చెట్లు పెడుతున్నారు.
1: అవునండి
2: సార్, అవి కాకుండా కొంచెం వేప చెట్లు ఎక్కువ పెట్టేలాగా చూడండి సార్, ఎందుకంటే అవి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లస్ కొంచెం యూరియాలో కూడా వాడతారు కదా, నిమ్ కోటెడ్ యూరియా అని, కొంచెం అది ఎక్కువ పర్సంటేజ్ అవి ఎక్కువ ఉంటే బాగుంటుందని నా సజెషన్
1: సార్. మీ సజెషన్ ఇస్ గుడ్. ఇంకా ఏమైందంటే కొన్ని మన చెట్టులు మేము ఏం చెట్టు నాటాలంటే డిపెండ్స్ ఆన్ ది సైట్, సైట్ కండిషన్. సో కొన్ని చోట్ల ఇది సైట్ కండిషన్ బట్టి

0: నీమ్ చెట్టు అయితే మేము ఖచ్చితంగా నాటుతాము, నాటుతున్నాము కూడా ఉన్నాము. కానీ కొన్ని చోట్ల సైట్
1: లేదు సార్, నాకు ఎక్కువ ఇవి గుల్మహారను ఇంకా వేరే కనబడుతున్నాయి.
0: ఎక్కడ మీ ఏ జిల్లా అండి? హైదరాబాదా?
1: హైదరాబాద్.
0: హైదరాబాద్ మీ లోకల్ అక్కడ హెచ్ఎండి కానీ జిహెచ్ఎంసీలో మన ఫారెస్ట్ ఆఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఒకసారి రిప్రజెంట్ చేయండి, నేను చెప్తాను అక్కడ. ఓకే, థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు మన స్టూడియోలో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085223240853 2955 0925 0923 ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారి నుంచి సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్కి అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి నేచర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసం అటవీ శాఖ నుంచి మీరు ఎలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ వాళ్ళకి కల్పిస్తున్నారు సార్, పెడుతున్నారు?
0: ఇప్పుడు నిల్మ గారు, మేము ఎన్వైరన్మెంట్ డే కాకుండా వేరే రోజుల్లో కూడా విద్యార్థులకు నేచర్ ఎడ్యుకేషన్ కోసం మేము నేచర్ క్యాంప్స్, బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్స్, ఈకో క్లబ్స్, ఫారెస్ట్ విజిట్స్ మరియు ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్ అయితే నేచర్ ఫారెస్ట్ వాక్స్, ఫారెస్ట్ విజిట్స్ 100% మేము ఫ్రీ చేశాము. ప్రైవేట్ స్కూల్తో కొంత మినిమం ఫీజ్ మేము కలెక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ప్రిన్సిపల్స్, టీచర్స్ కానీ లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏర్పాటు చేస్తారు
2: సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అర్బనైజేషన్ పెరిగిపోతుంది, పట్టణీకరణలు పెరుగుతున్నాయి, నగరాలు పెరుగుతున్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కొన్ని చెట్లను కూడా కొట్టేయాల్సి వస్తుంది, తీసేస్తున్నారు. సో మీరు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఈ తెలంగాణలో ఎన్ని నగరాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు సార్, అందులో ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు?
0: ఇప్పుడు తెలంగాణలో 130 పైన అర్బన్ పార్క్స్ ఉన్నాయి. ఈ అర్బన్ పార్క్స్లో నగర ప్రజల వనం మేము అది అంటున్నాము. దీంట్లో బర్డ్స్ కానీ, చిన్న జంతువులు మరియు రకరకాలు అది బటర్ఫ్లైస్, ఎటువంటి పార్క్స్ కూడా మేము పెట్టాము. సో అర్బన్ ఏరియాలో వేరే వేరే మన ఫారెస్ట్ ఏరియా ఉంటే అక్కడ అర్బన్ పార్క్స్తో పాటు ఇంకా మేము కన్జర్వేషన్ రిజర్వ్స్ కూడా పెట్టాము. సో దట్ బయోటిక్ ఇంటర్ఫరెన్స్ తగ్గించి ఇది వైల్డ్ లైఫ్ కానీ ఉన్న బర్డ్స్ స్పీషీస్ని మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాము.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, నేను జీరాబాద్ నుంచి మల్లేష్ మాట్లాడుతున్నా, రిటైర్ టీచర్. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, పర్యావరణం కాపాడడం అనేది అసలు గ్రామీణ స్థాయి నుంచే మొదలు కావాలి. అంతా రైతులు ఏం చేస్తారంటే పంట వ్యర్థాలన్నీ తగిలేస్తున్నారు. తగలబడి మొన్న కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, వాళ్ళు కూడా కాలిపోయి చనిపోతున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి దీని గురించి మరి రైతులకు అవగాహన కల్పించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నా అనేది ఒకటి. రెండోది, పట్టణాలలో కూడా చెత్తనికి చెత్త వేయకుండా కాలుస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమని చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు. అట్లాంటి వాళ్ళ విషయం సిటీలో కూడా ఏ రకమైన అవగాహన చేస్తున్నారో కొంచెం తెలపాలని నేను రేడియోలో వింటున్నాను.
0: ఇప్పుడు గ్రామ స్థాయిలో మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. మీకు స్పెసిఫిక్గా అక్కడ ఇది వాళ్ళు కాలుస్తున్నారు అది చెట్టులో, ఆ ఏరియా గురించి మాకు నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో మీరు ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి, మన వాళ్ళు పోయి అక్కడ చూస్తారు అక్కడ ఇట్లా జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మేము అది ఆల్రెడీ మేము కేసు బుక్ చేసాము, చాలామంది ఇది ఆల్రెడీ అవగాహన వచ్చింది. అది చెట్లు నరకాలంటే అది కొద్దిగా అది ఆఫెన్స్ లాగా కేసు బుక్ అయితే అంటే

0: స్టాప్ చేశారో మీ దగ్గర అక్కడ ప్రాబ్లం అవుతుంది మీరు చెప్పండి ఒకసారి.
1: సార్, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా. మా లిజనర్స్ అడిగే క్వశ్చన్స్కి అలాగే మా క్వశ్చన్స్కి చాలా చక్కగా ఆన్సర్ చేశారు. మీరన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలని ఒక ప్లెడ్జ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి, మొక్క నాటడమే కాకుండా ఆ మొక్క ప్రాపర్గా పెరిగేటట్టు ఆ సంరక్షణ కూడా వాళ్ళే తీసుకోవాలని మనం ఆకాశవాణి తరపున అందరినీ కోరుకుందాం సార్. ధన్యవాదాలు సార్, మీకు నమస్కారం.
0: నమస్కారం అండి. అండ్ అన్ని శ్రోతలు కూడా మళ్ళీ ఒకసారి ఎన్విరాన్మెంట్ డే నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటలు. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
3: भारतीय रिजर्व बैंक ने चालू वित्त वर्ष में लगातार दूसरी बार मौद्रिक नीति समीक्षा के दौरान प्रमुख ब्याज दरों को यथावत रखा है. द्विमासिक मौद्रिक नीति की घोषणा करते हुए बैंक के गवर्नर संजय मल्होत्रा ने कहा कि मौद्रिक नीति समिति ने सर्वसम्मति से रेपो दर को 5.25% पर बनाए रखने का निर्णय लिया है, जबकि नीतिगत रुख तटस्थ रखा गया है.
4: After a detailed assessment,
5: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
4: At 5.25%.
3: स्थायी जमा सुविधा की दर 5% पर बनी हुई है, जबकि सीमांत स्थायी सुविधा और बैंक दर 5.5% पर ही है. बैंक ने चालू वित्त वर्ष के लिए सकल घरेलू उत्पाद वृद्धि अनुमान को पहले के 6.9% से घटाकर 6.6% कर दिया है. बैंक ने मुद्रास्फीति के अपने पूर्वानुमान को भी 4.6% से बढ़ाकर 5.1% किया है. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात के सूरत में सड़क, बिजली और औद्योगिक क्षेत्रों में 18,800 करोड़ रुपए से अधिक की कई विकास परियोजनाओं का शुभारंभ करेंगे. श्री मोदी पहले हजीरा में औद्योगिक और अवसंरचना परियोजनाओं की समीक्षा करेंगे. दोपहर में श्री मोदी एक विशाल जनसभा को संबोधित करेंगे. हमारी संवाददाता ने बताया है कि प्रधानमंत्री लगभग 2,970 करोड़ रुपए की विभिन्न परियोजनाओं का उद्घाटन और शिलान्यास करेंगे.
6: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जनकल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. अपर्णा खुंड, आकाशवाणी समाचार, अहमदाबाद.
3: प्रधानमंत्री आज शाम दमन भी जाएंगे. राष्ट्रपति द्रौपदी मुर्मू 23 जून को नागरिक अलंकरण समारोह में इस वर्ष के 65% व्यक्तियों को पद्म पुरस्कार प्रदान करेंगी. इससे पहले पिछले महीने श्रीमती मुर्मू ने राष्ट्रपति भवन में आयोजित समारोह में 66% व्यक्तियों को पद्म पुरस्कार प्रदान किए थे. इस वर्ष राष्ट्रपति ने 5 पद्म विभूषण, 13 पद्म भूषण और 113 पद्मश्री पुरस्कारों सहित कुल 131 पद्म पुरस्कारों को स्वीकृति दी है. केंद्रीय मंत्री डॉक्टर जितेंद्र सिंह आज जम्मू में एक नए क्षेत्रीय मौसम विज्ञान केंद्र की स्थापना की औपचारिक घोषणा करेंगे. ये जम्मू कश्मीर, लद्दाख और हिमाचल प्रदेश में मौसम पूर्वानुमान और आपदा तैयारियों को मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है. कर्नाटक के जल संसाधन मंत्री रामलिंगा रेड्डी ने आज अपने मंत्रालय के आवंटन को लेकर मंत्री पद से इस्तीफा दे दिया है. बेंगलुरु में संवाददाताओं से बात करते हुए उन्होंने कहा कि उन्हें बेंगलुरु विकास मंत्रालय देने का वादा किया गया था, लेकिन उन्हें जल संसाधन मंत्रालय दिया गया, इसलिए उन्होंने पद से इस्तीफा दे दिया. उन्होंने कहा कि वे विधायक के रूप में काम करते रहेंगे और कांग्रेस पार्टी में बने रहेंगे. आज विश्व पर्यावरण दिवस है. पृथ्वी पर सभी जीवों के जीवन की उपयोगिता बनाए रखने और संरक्षण के प्रति जागरूकता बढ़ाने के लिए संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रम के अंतर्गत ये दिवस मनाया जाता है. उपराष्ट्रपति सीपी राधा

0: that this day serves to reaffirm the commitment to protecting the environment and furthering sustainable growth. He highlighted the numerous government initiatives over the last decade that have expanded green cover and increased the population of several animal species. Russian President Vladimir Putin has hailed Moscow's strategic partnership with New Delhi and asserted that Western attempts to force India into scaling back its cooperation with Russia are futile and damaging to global stability. In an interaction with heads of leading global news agencies, Putin lauded India's economic growth and its independent foreign policy and said Russia is determined to expand its economic engagement with the country. India will take on arch rivals Pakistan in the semi-final of the men's Under-18 Asia Cup hockey tournament at Kakamigahara Hockey Stadium in Japan today. The match will start at 3:30 p.m. IST. And with that, we end this news bulletin.
1: Akashavani Kottagudem Kendram. Sastriya Sangeetha Karyakramam. ఈనాటి కార్యక్రమంలో అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
10: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వినండి డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం.

0: ఇంతవరకు డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం విన్నారు.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ పూట మా ప్రసారంలో మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874424-2954, మరొక ఫోన్ నంబర్ 2

5039 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు శర్మని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్ మహారాష్టల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఆర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్యవిధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: डिटेल्ड असेसमेंट
3: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
2: At 5.25%.
0: स्टैंडिंग

డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలలో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటు అందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్దిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్దరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుత పుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్దత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్దతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్టపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యకుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యకుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్టపతి భవన్ లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్ తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా

వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్ లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.

சத்தம். ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ముందుగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రసంగం వింటారు. పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్టు, జీవ జంతుజాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. భారతీయ మహర్షులు పర్యావరణాన్ని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండిటిని కూడా భగవంతుడే సృష్టించాడు. ఈ రెండిటి మధ్య సంబంధం ఉంది, దానిని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయన, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించిన పరిణామంలో పోగయ్యాయి. దీనివల్ల ప్రతి చోట వీటి సాంద్రత పెరిగి పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తుంది. నేడు ఈ పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీనికి కారణం కాలుష్యం. దీన్నే ఆంగ్లంలో పొల్యూషన్ అంటారు. కాలుష్యానికి అర్థం పర్యావరణంలో అసమతుల్యతలు సంభవించడమే. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చరిత్ర అనేది ప్రాచీనమైనది. హరప్ప నాగరికత సంస్కృతి పర్యావరణ హితమైనదిగా ఉంది. వైదిక సంస్కృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించబడింది. తీజ్ లాంటి పండుగలు, పర్వదినాలు జరుపుకోవడం హిందూ సంస్కృతిలో ప్రత్యేకంగా చెప్పవచ్చు. హోలీ, దీపావళి, శరత్ పూర్ణిమ, వైశాఖి, మకర సంక్రాంతి, జన్మాష్టమి, రామనవమి లాంటి పర్వదినాలు ఆయా ఋతువులను అనుసరించి ప్రకృతి గొప్పదనాన్ని, సౌందర్యాన్ని మనకు తెలియజేస్తాయి. భారతీయ మహర్షులు యావత్ ప్రకృతిని ప్రాకృతిక శక్తులు, దైవ స్వరూపాలుగా ఆదరిస్తారు. సౌరశక్తిని సూర్యదేవునిగా కొలిచారు. భారతీయ సంస్కృతిలో జలాన్ని కూడా దేవీ స్వరూపంగా భావించారు. నదులను జీవనదాయిని అయిన మాతలుగా భావిస్తారు. అందుచేతనే ప్రాచీన సంస్కృతి నదీ తీరాల వెంబడి ఉద్భవించి ముందుకు కొనసాగుతోంది. భారతీయ సంస్కృతిలో అరటి, రావి, మర్రి, తులసి, మామిడి మొదలైన చెట్లను పూజిస్తారు. మధ్యయుగపు మొఘలు పరిపాలనా కాలపు భారతదేశంలో పర్యావరణంపై ప్రేమపూర్వక వాతావరణమే నెలకొని ఉండేది. ఆంగ్లేయులు తమ స్వార్థపూరిత ఆర్థిక ప్రయోజనాల కోసం భారతదేశంలో పర్యావరణాన్ని నాశనం చేయడం ప్రారంభించారు. వారి విధ్వంసకర విధానాల వల్ల భారతదేశంలో పర్యావరణం దెబ్బతింది. భారత రాజ్యాంగం 1950 అమల్లోకి వచ్చింది. కానీ అందులో పూర్తి స్థాయిలో పర్యావరణ

పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అధికరణలు జోడించబడలేదు. 1972లో జరిగిన స్టాక్ హోమ్ సమ్మేళనం కారణంగా భారతదేశం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం ఆరంభించింది. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణలో 48A, 51A యాక్టులను జోడించారు. యాక్ట్ 51A/6 ప్రకారం పౌరులు పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధికి తోడ్పడుతూ వన్యజీవుల పట్ల సహానుభూతిని కలిగి ఉండాలని తెలుపుతుంది. జూన్ 5న విశ్వవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ జాగృత పరిచే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 1972లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి సమ్మేళనాన్ని నిర్వహించింది, అన్ని దేశాలను ఆహ్వానించింది. స్వీడన్లో నిర్వహించిన ఈ సమ్మేళనంలో సుమారు 119 దేశాలు పాల్గొన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడం. ఐక్యరాజ్య సమితికి చెందిన సద్భావన రాయబారులు పర్యావరణ దినోత్సవంలో భాగస్వాములు కావాలని ప్రజలకు సందేశం పంపుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పర్యావరణ ప్రతినిధులుగా మారి వాస్తవ పరిస్థితులు, జలవాయు కాలుష్యం ఎదుర్కోవడానికి ఉపాయాలను ఆలోచిస్తారు. మనమంతా మెరుగైన భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం. జల కాలుష్యం: భూగోళంపై 80% జలం విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత 3% కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై లేదా ఉప్పునీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధి జలం మానవ చర్యల వల్ల పనికి రాకుండా పోతుంది. దీనివల్ల కేవలం మనుషులే కాక సమస్త ప్రాణికోటి, ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. భూగర్భ జల కాలుష్యాన్ని కాపాడడానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి, త్రాగడానికి స్వచ్ఛమైన నీరు అత్యంత అవసరం. జలాన్ని సంరక్షించడం, పరిశుభ్రంగా ఉంచడం మనందరి నైతిక బాధ్యత. మన సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు. కాని తల్లిగా భావించే గంగ, యమున, గోదావరి వంటి నదుల పరిస్థితి మనకు తెలియంది కాదు. నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త, చెదారం, పరిశ్రమల నుండి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. దీని పర్యవసానంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. కాబట్టి నదులు కాపాడుకోవడానికి మనమంతా సంకల్పబద్ధులం కావాలి. పర్యావరణ పరిశోధకుల కథనం ప్రకారం వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం కారణంగా నీటిని రక్షించే వృక్షజాతులు తగ్గిపోయి అనావృష్టి సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. నదులు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వాటిని సంరక్షించుకోవాలి. ఇక వాయు కాలుష్యం. ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం పెరుగుతోంది. మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి ప్రాణవాయువు తగ్గిపోతుంది. 2016లో వెలువడ్డ ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలు కలుషితమైన వాయువును పీలుస్తున్నారు. దీని కారణంగా అనేక రకాలైన శ్వాస రోగాలు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణికోటి, వృక్షజాతులు ప్రమాదంలో పడ్డాయి. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ప్రాజెక్టులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక భూ కాలుష్యం. మనిషి పుణ్యదాయిని. పవిత్రమైన భూమిని తన స్వార్థ ప్రయోజనాలకు, సుఖభోగాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. ఆహారం, జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తున్నాడు. గృహ వ్యర్థాలు, చెత్త, చెదారం వల్ల భూసారం దెబ్బతింటోంది. మన దేశంలో ప్రతిరోజు 15,000 కోట్ల టన్నుల కంటే ఎక్కువగా చెత్త ఉత్పత్తి అవుతుంది. వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు 100 సంవత్సరాల వరకు భూమిలో నాశనం కాకుండా నిల్వ ఉండి భూమి ఉత్పాదక శక్తిని తగ్గిస్తున్నాయి. పశుపక్ష్యాదులు వీటిని తినడం వల్ల చనిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదానికి సంకేతం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్లో ఏటా 56 లక్షల టన్నుల చెత్త పోగుపడుతోంది. ఇలా 2026 నాటి

పేరుకునే 12 బిలియన్ టన్నుల చెత్తను శుభ్రపరచడానికి 100 సంవత్సరాలకు పైగా పట్టవచ్చు. పెరుగుతున్న ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడానికి చైనా ఈ సంవత్సరం జనవరి నుండి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నియంత్రణ చేపట్టింది. కెనడాలో ఏకంగా ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్లో 2016లో ప్లాస్టిక్ నియంత్రణ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం సాధారణ అవసరాలకు వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు మొదలైన వాటిపై 2026 వరకు పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్పై నిషేధం విధించకుండానే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగిన దేశం ఐర్లాండ్. భారీగా జరినామాల మూలంగా ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 94% తగ్గిపోయింది. మలేషియా కూడా వివిధ దేశాల నుండి ప్లాస్టిక్ నియంత్రించింది. పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న ఉత్పాదకత మానవజాతి మనుగడకే ప్రమాదం. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 10 మార్చి 2019 జరిగిన ప్రతినిధుల సభలో ఒక నిర్ణయం తీసుకుంది. సంఘం పర్యావరణ పరిరక్షణ సంకల్పాన్ని ప్రారంభించింది. స్వయం సేవకులు తమ తమ స్థాయిలో, క్షేత్రాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తూనే సమాజాన్ని జాగృతం చేస్తారు. నిర్దిష్టమైన పద్ధతిలో కార్యక్రమాలు కూడా చేపడతారు. పర్యావరణ పరిరక్షణకు మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం, పచ్చదనాన్ని కాపాడడం ద్వారా కాలుష్యాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బట్ట సంచులను ఉపయోగించడం ఎంతో మేలు. వృధాగా నీటిని పోనివ్వకుండా వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజా రవాణాను ఉపయోగించాలి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం మరియు రీసైక్లింగ్ పద్ధతులు పాటించాలి. ఇవి పాటించడం వలన పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోగలుగుతాము. మీరింతవరకు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రసంగం విన్నారు.

0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మరొక అంశం మానవత్వం ప్రసంగం వింటారు.
1: నీతి నిజాయితీగా బ్రతికే బ్రతుకుల్లో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కార్లో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ముఖ్యంగా ఎవరిని బతిమాడాల్సిన అవసరం అస్సలుండదు. ఎందుకంటే అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే ధైర్యం ఉండాలి, దానికి పెట్టి పుట్టాలి. ఎక్కువ విలువ ఇచ్చి లోకువయ్యే బంధాలు కొన్ని, విలువ ఇవ్వక పోగొట్టుకునే బంధాలు మరికొన్ని. కాని కొన్ని బంధాలకు జీవితం మొత్తం ఎంత విలువ ఇచ్చినా ఇంకా తక్కువ ఇస్తున్నామా అనిపిస్తుంది. కొన్ని బంధాలు అంతే, చెప్పుకోలేవు, తప్పుకోలేవు, తెంచుకోలేవు, ఏ విషయాలు కూడా పంచుకోలేవు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ల హృదయంలో కాదు, ఉండాల్సింది వాళ్ల హృదయంలో. ఎక్కువ ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరికోసం ఆలోచించకు, వాళ్లకే అలసైపోతావు. ఎక్కువ విలువ ఎవరికి ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువవుతావు. ముందుగా నావాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం చాలా బాగుంటుంది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే, ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే, ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది కూడా నువ్వే. నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన ఆ దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. నీకు ఆయువు పోసిన ఆ దేవుడికి నీ ఆపదను తొలగించడం కూడా తెలుసు. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడకు, సుఖాలు రాగానే సంబరపడకు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న 1 వెనుక నడవడం మిన్న. 10 మంది బాగు కోసం ఒకసారి తలవంచినా తప్పులేదు, కాని 1 మెప్పు కోసం మన వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టొద్దు. ఉన్నతంగా ఆలోచించే వారిలో ఒంటరితనం ఉండదు. వారి మంచి ఆలోచనలే వారికి వెన్నంటే ఉండే మంచి మిత్రులు. మనసు సరిగా లేనప్పుడు మాటల జోలికి వెళ్లొద్దు. ఎందుకంటే మనసు సరిచేసేందుకు చాలా మార్గాలున్నాయి, కాని మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. ప్రతి మొగాడి గుండెకు 2 గుమ్మాలుంటాయి. మొదటి గుమ్మం తల్లైతే 2వ గుమ్మం భార్య అవుతుంది. ఒకటి వెళ్లేదారైతే మరొకటి వచ్చేదారి. పుట్టుక తల్లితో, చావు భార్యతో, పిల్లల్ని కనిపించడంలో, సంసారం సరిదిద్దడంలో, ఉద్యోగం చేయడంలో, ఉన్నతంగా ఉండడంలో ఆడది దేనిలో తక్కువ కాదు. ఒక సమాజం చూసే చూపుల్లో తప్ప ఎన్ని పాత్రలు పోషించినా స్త్రీ ఓడిపోయినట్లే ఉంటుంది. ఎందుకంటే తను గెలవడంలో కన్నా తన వాళ్లందరినీ గెలిపించడంలోనే గెలుపుంటుందని అనుకుంటుంది కాబట్టి. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీళ్లతో కాదు. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే, మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే, మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే. ధనం ఉంటే ధనవంతుడంటారు, అదే దానం చేస్తే భగవంతుడంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. మనసు బాగులేదు, నీతో మళ్లీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగులేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధం నిజమైన ప్రేమ. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేము. ఈ రోజుల్లో నటించేవారు 4 బాగానే ఉన్నారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు ఒంటరిగా ఉండిపోతున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువ చదవకూడదు, ఎక్కువ నా సొంతం అని ఆలోచన ఉంచుకోకూడదు.

0: ఆశ్చర్యం మనిషిని మేధావిని వినయవంతుణ్ణి చేస్తుంది, సామాన్యుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది, వివేకిని అహంభావిగా మారుస్తుంది. వెచ్చదనం మైనాన్ని కరిగించినట్లే మనిషి సభ్యత, సంస్కారాలు, నీతి నియమాలు ఎదుటివారిని కరిగిస్తాయి. మనిషి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే ఈ దీపం వెలుగు పూరి గుడిసెల్లో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా ఉంటుంది. మనిషి లక్ష్యం ఉన్నతమైతే కష్టం బాధించదు. మనిషి గెలవాలనే తపన, సంకల్పం ఎన్ని అడ్డంకులనైనా లెక్క చేయదు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలే పునాదిరాళ్ళు. ఒక మహిళ తన వాళ్లతో ఒక పెద్ద హోటల్లో బస చేసింది. ఆమెకో చంటి పాప. ఆ హోటల్ మేనేజర్ని పాపకొక కప్పు పాలు దొరుకుతాయా అని అడిగింది. మేనేజర్, దొరుకుతాయి మేడం, కాకపోతే 100 రూపాయలు కట్టాలి అని చెప్తాడు. ఆ హోటల్ నుండి ఇంటికెళ్లేటప్పుడు పాపకు మళ్లీ ఆకలేసింది. దారిలో ఒక టీ స్టాల్లో పాపకు ఒక కప్పు పాలు తీసుకొని ఎంత అని అడిగింది. చిన్నపిల్లల పాలు కదమ్మా, డబ్బులొద్దు, దారిలో పాపకు ఇంకా పాలు కావాలంటే తీసుకెళ్ళండి. మహిళ ఆలోచించింది, ఎవరు ధనవంతులు, హోటల్ ఓనరా, టీ స్టాల్ ఓనరా? నిజంగా పేదవాళ్ళెవరు, నిజంగా ధనవంతులెవరు? మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు. ఎందుకంటే అక్కడ మనిషి తప్పు చేయడు. ఎంత చీకటున్నా భయం వెయ్యదు, దేనిమీద ఆశ ఉండదు, నాది అనే స్వార్థం అస్సలుండదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ. ఇది నాది, వీళ్లు నా వాళ్లు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, ఎవరు మనవాళ్లు కాలేరు, కాలంతో పాటు సాగిపోవడమే. ఇవాళ నీవు లేకపోతే ఉండలేను అనుకునేవాళ్లు రేపు నువ్వు లేకపోతే హాయిగా ఉండగలను అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు. కొన్ని రెప్పల వెనుక కొన్ని ఉప్పెనలు దాగి ఉంటాయి. అర్థం కాని వాళ్లు దాన్ని పిచ్చి అని అంటారు, అర్థమైన వాళ్లు ఏడుపు అని అంటారు, కాని భరించేవాళ్లు మాత్రం బాధ అంటారు. నీ భవిష్యత్తు యొక్క బలం నీ గతం యొక్క కష్టాలపై ఆధారపడి ఉంటుంది. అవును, నీ ప్రతిఫలం కష్టానికి బాధకు ప్రయోజనం ఉంటుంది. కష్టపడు, తప్పకుండా నీ విజయం వరిస్తుంది. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ లోకం నైజం. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఎంతమందికి ఉపయోగపడుతుందనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు, మంచితనం కనబడితే చాలు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే అర్థమవుతాయి. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితనంతో పాటు లోపాలను కూడా స్వీకరించాలి. అప్పుడే స్నేహమైనా బంధమైనా ఎప్పటికీ బలంగా నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ లేరు. స్త్రీ వ్యక్తిత్వం ఎంత సున్నితంగా ఉంటుందో అంతే కఠినంగా ఉంటుంది. ఆరాధించి చూడు, అమ్మలా ఆదరిస్తుంది. భారంగా భరించిన బాధ్యతను వహిస్తుంది, అవమానించిన సర్దుకుపోతుంది. కాని వ్యక్తిత్వంపై నింద వేయాలని చూడకు, ఆదిపరాశక్తిలా నిందిస్తుంది. సుఖంగా ఉండొచ్చు లేదా దుఃఖంలో ఉండొచ్చు, ఇప్పుడు మీరున్న స్థితి శాశ్వతం కాదు. పరిస్థితి ఏ నిమిషంలోనైనా మారిపోవచ్చు. మీరు ఎప్పుడు ఏ మార్పుకైనా సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఏ నిమిషంలోనైనా అద్భుతాలు జరగచ్చు. ప్రేమ చాలా అరుదైనది, కొందరికే దొరుకుతుంది. మోసం చాలా చులకనైంది, అందర్నీ ఆకట్టుకుంటుంది. అన్ని ఉన్న వాళ్లకి మనమెంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ల దృష్టిలో చిన్నగానే కనిపిస్తుంది. కాని ఏమి లేని వాళ్లకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్లకు నువ్వు దేవుడిలా కనిపిస్తావు. ఎవరికంటే నీవు గొప్పవారిలా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. నిన్న ఉన్న కష్టం రేపు ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు కావడి కుండలు. అందుకే నలుగురిలో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడపడమే మంచి జీవితం.
1: మీరింతవరకు మానవత్వం ప్రసంగం విన్నారు.

ఈ పూట మా ప్రసారంలో మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ ప్రసారమవుతోంది. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538. మరొక ఫోన్ నంబర్ 2950399 నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్టంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా భూమిపై జీవాన్ని కాపాడడంపై అవగాహన కల్పించడానికి 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5న దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్న చిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన స్వచ్ఛమైన భూమిని అందించగలవని తెలియజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ములుగు జిల్లా ఇంచెర్ల ఎకో పార్కులో జిల్లా అటవీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ది మంత్రి ధనసరి అనుసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: ప్రకృతిలో సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా అడవుల పెంపకం అనేది అత్యంత అవసరం. ఈ రోజు మానవుడు అత్యాశకు పోయి ఎక్కడ పడితే అక్కడ అడవులు, కొండలు, గుట్టలు తొవ్వేయడం తోటి వర్షాకాలం ఎండాకాలంలో వస్తుంది, ఎండాకాలం వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలానికి, చలికాలానికి, ఎండాకాలానికి తేడా లేకుండా ప్రకృతిలో మార్పులు రావడానికి కూడా కారణము ముఖ్యంగా అడవుల విధ్వంసం. కాబట్టి అడవులను కాపాడుకోవాలనే లక్ష్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని మా ములుగు జిల్లాలో నిర్వహించుకోవడం చాలా సంతోషం.
0: కార్యక్రమంలో భాగంగా ఎకో పార్కు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి మంత్రి సీతక్క నష్టపరిహారాన్ని అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్న జిల్లా కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని జూలూరుపాడు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ,
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ రోజు కిసాన్ మోర్చా ధరలో మొక్కలు నాటుతున్నాం. కానీ ఈ రోజు చూస్తున్నాం, మనం పర్యావరణం దెబ్బతింటాం వల్ల ఈ రోజు అడవులు తరిగిపోవడం వల్ల మన కనీసం ఎక్కడ చూసినా కూడా రోడ్డు విస్తరణలో పోతున్నాయి ప్రజా అవసరాలు. కానీ మనం కూడా ఎక్కడ మొక్కలు ఉంచట్లేదు, ఆ మొక్కలు వేసిన మొక్కలు కూడా మనం బతికించట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మీరందరూ కూడా అక్కలు కూడా అమ్మ పేరు మీద మీ ఇంటిలో ఒక మొక్క నాటుకోవాలన్నారు.
0: కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు మున్సిఫ్ కోర్టు జడ్జి రవికుమార్ మాట్లాడుతూ,

0: ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో మన ఆఫీసులలో ఖచ్చితంగా చెట్లని నాటాలి అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఒక చెట్టు 10 ACలతో సమానం, సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ చేయబడింది. మనము డబ్బుల రూపంలో ఇచ్చేటువంటి సంపద కంటే కూడా ప్రకృతి రూపంలో ఇచ్చేటువంటి సంపద తరతరాలకు నిలుస్తుంది, మరియు ఇది చాలా గొప్ప సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం.
1: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యావరణాన్ని రక్షించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కార్యకర్తలందరూ కూడా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఇచ్చిన పిలుపుకు మాకేనా ఏక్ పేర్ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. ఇప్పటికే దాదాపు 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నారు. 260 కోట్ల చెట్లని ఇప్పటి వరకు నాటి ఈ దేశం మీద ఒక అరణ్య క్షత్రియ ఫారెస్ట్ కవర్ కింద ఈరోజు మనం పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, చెట్టు నాటాలి.
1: పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు ఈ ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మొక్క నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుకునే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని అభివర్ణించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే ఈ ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు నగరానికి వస్తారు. ఈ నెల 8-9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ పంపిణీ జరుగుతుంది. దీనికోసం మత్స్యశాఖ ఇప్పటికే చేప పిల్లలను సిద్దం చేస్తుండగా జలమండలి, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పనులను ముమ్మరం చేశారు. రోగుల రక్షణ, భారీ రద్దీని నియంత్రించడం కోసం నాంపల్లి, అజంతాగేట్, మాలకుంట పరిసర ప్రాంతాల్లో సుమారు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్టంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అమెరికా టెలికాం దిగ్గజం టీ మొబైల్ యుఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి శ్రీధర్బాబు నిన్న హైదరాబాద్లో ప్రారంభించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రానికి వస్తున్నాయని శ్రీధర్బాబు వెల్లడించారు. బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వైద్యులు ఈరోజు ఉదయం నుంచి విధులను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు రాష్ట వ్యాప్తంగా ఓపీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. చికిత్స కోసం వచ్చిన వేలాది మంది రోగులు, వృద్దులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కేవలం అత్యవసర సేవలను మాత్రమే మినహాయించినట్టు వైద్యులు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూల్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని

బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రకృతి ఒడిలో మన భవిష్యత్తు అనే అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ డాక్టర్ సుస్మిత గారి ప్రసంగం వింటారు.
1: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి సుస్మిత. నేను మీతో మాట్లాడుతున్నది ఒక సైన్స్ టీచర్గా మాత్రమే కాదు, ప్రకృతిని శాస్త్రీయంగా అర్థం చేసుకునే ఒక సాధారణ పరిశుభ్రకరాలుగా మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, నిజానికి ఇది మన భవిష్యత్తును నిర్ణయించే అంశం, అదే ప్రకృతి మరియు మన జీవన సమతుల్యత. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం తరచుగా అంటుంటాం కదా, కానీ ఆ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అదే మన ప్రకృతి. మన జీవితం మూడు ప్రధాన ఆధారాలపై నిలబడి ఉంది. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తీసుకునే ఆహారం. ఈ మూడు కూడా పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నాయి కదా. అంటే ప్రకృతి మనకు ఇచ్చే అనుగ్రహాలు మాత్రమే కాదు, మన జీవనానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలను కూడా ఇస్తుంది. వాస్తవానికి ప్రకృతి లేకుండా జీవితం అసాధ్యం. ఒక్క క్షణం ఊహించండి, గాలి లేకుండా శ్వాసించగలమా? నీరు లేకుండా జీవించగలమా? ఆహారం లేకుండా శరీరం కొనసాగగలదా? సమాధానం ఒక్కటే, అసాధ్యం. అంటే ప్రకృతే మనకు ఒక వరం. అందుకే ప్రకృతి కేవలం మన చుట్టూ ఉన్న నేపథ్యం కాదు, అది మన జీవితం, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఒకే గొంతుకగా చెప్తుంది, ప్రకృతిని మనం కాపాడాలి. ఈ ఆలోచన కేవలం ఒక నినాదం కాదు, ఇది ఒక అత్యవసరమైన హెచ్చరిక. ఈ సంవత్సరం 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అంటే ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ వాతావరణాన్ని కాపాడుతూ భవిష్యత్తును రక్షించాలి. ఈ సందేశం మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ప్రకృతి మన శత్రువు కాదు, మన జీవనానికి మూలాధారం. కానీ మన అభివృద్ధి పేరుతో మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం, నీటిని దుర్వినియోగం చేస్తున్నాం, అడవులను నాశనం చేస్తున్నాము. ఇదే కొనసాగితే భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వబోయేది అభివృద్ధి కాదు, అస్థిరమైన భూమి మాత్రమే. కానీ మనకు కావలసింది సుస్థిరమైన అభివృద్ధి. అందుకే ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని అర్థం చేసుకుందాం. ప్రకృతిని కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే అని తెలుసుకుందాం. గత కొన్ని దశాబ్దాల్లో భూమి చాలా వేగంగా మారుతుంది. ఈ మార్పులు మన కంటికి కనిపిస్తున్నప్పటికీ వాటి వెనుక ఒక శాస్త్రీయ కారణాలు, మరింత లోతైన కారణాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC నివేదిక వంటి అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థల నివేదికలు ఏం చెబుతున్నాయంటే, భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామిక యుగం అంటే

పరిశ్రమలు అభివృద్ధి చెందిన యుగం ప్రారంభం నుండి సుమారు 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. అంటే భూమి మీద ఉన్న సగటు ఉపరితల ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. అంటే ఇది వినడానికి చాలా చిన్న మార్పులా కనిపించినా వాతావరణ వ్యవస్థ దృష్టిలో ఇది అత్యంత కీలకమైన మార్పు. ఎందుకంటే భూమి ఉష్ణోగ్రతలో చిన్న పెరుగుదల కూడా గాలి ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు, వర్షపాతం నమూనాలను పూర్తిగా మార్చేస్తాయి. అదే ప్రభావం ఇప్పుడు స్పష్టంగా మనకు అందరికీ కనిపిస్తుంది కదండి. మొదటగా అకాల వర్షాలు పెరుగుతాయి. రెండవది ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్న ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది. మూడవది తుఫాన్లు మరింత బలపడతాయి. నాలుగవది సముద్ర మట్టం పెరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క వాతావరణ పరిస్థితులు 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఒక చిన్న ఉష్ణోగ్రతలో ఉన్న మార్పు వల్ల ఇన్ని రకాల మార్పుల్ని మనం ప్రకృతిలో చూడగలుగుతున్నాం. ఈ మొత్తం పరిస్థితిని శాస్త్రీయంగా మనము భూగోళ ఉష్ణతాపం పెరుగుదల అంటే గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాము. దీనికి కారణం ఏమిటి? శాస్త్రీయంగా పరిశీలిస్తే ప్రధాన కారణం భూమి వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదల, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాయువుల పెరుగుదల. ముఖ్యంగా ఫాజిల్ ఇంధనాలు, అంటే మనం ఇంధనాలను దహనం చేసినప్పుడు, అంటే బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు కాల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వంటి విడుదలవుతాయి. అలా వాహన కాలుష్యం పెరగడం వల్ల రవాణా వాహనాలు నిరంతరం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, అంటే గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయి. పరిశ్రమలు కూడా గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయి. అడవుల నరికివేత ఇంకో కారణం ఏంటంటే, అడవుల నరికివేత కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించే సహజ వ్యవస్థ అనేది తక్కువైపోతుంది. కానీ అడవులు తగ్గిపోవడంతో ఈ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఈ విధంగా ఇలాంటి ప్రధాన కారణాలు కలిసి భూమి సహజ వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు ఒక రకమైన పెద్ద పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాము. అందుకే శాస్త్రవేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు, భూమి వేడెక్కడం కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది భవిష్యత్తు జీవన సమస్య. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఇంకొక ప్రస్తావనకు వస్తే నీరు. సో నీరు కూడా ప్రకృతిలో అత్యంత కీలకమైన మరియు జీవనాధార వనరు. భూమిపై సుమారు 71% వరకు, అంటే 71% వరకు నీరు ఉన్నప్పటికీ అందులో తాగడానికి, వ్యవసాయానికి, మనకు రోజువారి అవసరాలకు ఉపయోగపడే స్వచ్ఛమైన నీరు మాత్రం చాలా చాలా పరిమితంగా ఉంటుంది. శాస్త్రీయ అంచనాల ప్రకారం ప్రపంచం మొత్తం నీటిలో కేవలం సుమారు 2.5% మాత్రమే నీరు, అది మనకు అందుబాటులో తాగడానికి అనుకూలంగా ఉన్న శాతం. అందులో ఉన్న పెద్ద భాగం, అంటే మిగిలిన భాగం మొత్తం భూగర్భ జలాల్లో నిల్వ ఉండడం, హిమనదులుగా మారడం వల్ల మనకు నేరుగా అందుబాటులో ఉండదు. ఈ కారణంగా నీటి నిర్వహణ, అంటే వాటర్ మేనేజ్మెంట్, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి వారి నివేదికలు ఏం సూచిస్తున్నాయంటే, 2050 నాటికి ప్రపంచ జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు మరియు భూగర్భ జలాల అధిక వినియోగం కారణంగా తీవ్రమైన నీటి కొరత అనేక దేశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం, భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మన సాంప్రదాయ జల సంరక్షణ వ్యవస్థలు, అంటే మనం ఎప్పటి నుంచో మనకు జల సంరక్షణ వ్యవస్థలు, చెరువులు, కుంటలు, కాలువలు, వర్షపు నీటి నిల్వ పద్ధతులు, ఇవన్నీ సహజంగా నీటి చక్రాన్ని సమతుల్యం చేసే సమర్థవంతమైన వ్యవస్థలు. వాటిని మనం సస్టైనబుల్ వాటర్ సిస్టమ్ అంటాం. సో మనం మన గ్రౌండ్ వాటర్, అంటే భూగర్భ జలాల పునరుత్పత్తి తగ్గిపోకుండా మనం భూమిలోకి నీరు చొచ్చుకుపోయి భూగర్భ జలాలు రీఛార్జ్, అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే విధంగా మనం కొన్ని రకాల కార్యక్రమాలని చేపట్టాలి. ప్రకృతిలో ప్రతి జీవి ఒక పెద్ద సమతుల్య వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. దీన్ని శాస్త్రీయంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. అంటే తేనెటీగలు పంటల పరాగ సంపర్కానికి కీలకం. వాటి సంఖ్య తగ్గితే ఏమవుతుంది? ఆహార ఉత్పత్తి తగ్గుతుంది. అదేవిధంగా కప్పలు పురుగుల జనాభాను నియంత్రిస్తుంది. అవి లేకపోతే ఏమవుతుంది? పంట నష్టం పెరుగుతుంది. అడవులు వర్షపాతం ఏర్పడడానికి అవసరమైన తేమను నిల్వ చేస్తాయి. అడవులు తగ్గితే ఏమవుతుంది? అసమతుల్యం అవుతుంది. ఆ విధంగా ప్రతి జీవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. దీన్ని మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాము. ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మొత్తం మన జీవ వ్యవస్థ,

ఎకోసిస్టమ్ ఏమవుతుంది, అస్థిరమవుతుంది. అందుకే మనం ఇప్పుడు ప్రకృతితో సమతుల్యత, మన భవిష్యత్తుకు భద్రతగా మనము ముందుకు నడవాలి. ఇదే సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య ఏమిటంటే, అయితే శాస్త్రం సమస్యను మాత్రమే చూపించదు, అంటే దానికి తగ్గట్టుగా ఒక పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. అదే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అంటే పునరుత్పాదక శక్తి వనరులు. అంటే ఏంటంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ, వాయుశక్తి, విండ్ ఎనర్జీ, జలశక్తి, హైడ్రోపవర్ వంటి శక్తి వనరులు కార్బన్ ఉద్గారాలు లేకుండా విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇవన్నిటిని కలిపి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక శక్తి వనరులుగా మనం పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఈ స్వచ్ఛమైన మన పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం పెరిగితే గ్రీన్ హౌస్ వాయువులు, అంటే మనము వాహనాల ద్వారా వచ్చే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి స్థాయిలో తీసుకున్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపగలవు. విద్యుత్ ఆదా చేయడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెట్లను పెంచడం వంటి వాటి ద్వారా భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించవచ్చు, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, అంటే ప్రకృతితో ఆధారంగా తీసుకొని సమస్యలను పరిష్కరించడం. అంటే మ్యాంగ్రూవ్ అడవుల్ని, వరదల్ని తగ్గిస్తాయి, చెట్లు ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి, వెట్లాండ్స్, ఆ వెట్లాండ్స్ కల్చర్ని తీసుకొస్తే వెట్లాండ్ సిస్టమ్ నీటిని శుద్ధి చేస్తాయి. ప్రకృతి మనకు సమస్య కూడా కాదు, ప్రకృతి మనకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది. ఇలా మనము నేచర్ బేస్డ్ సొల్యూషన్ని, అంటే ప్రకృతి ఆధారంగా మన సమస్యల్ని పరిష్కరించుకుంటే మనం ఒక సున్నితమైన ఒక జీవ సమతుల్య వ్యవస్థలో భాగంగా పనిచేసి మనము ప్రకృతితో సమతుల్యంగా మన భవిష్యత్తుకు భద్రతగా మనం ముందుకు నడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న కొన్ని నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ గురించి ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇదే ప్రస్తావన మన భారతీయ సంస్కృతిలో ఈ విధంగా వాళ్ళు ముందే అర్థం చేసుకొని నదిని తల్లి అన్నారు, చెట్టును దేవుడిగా పూజించారు, పంచభూతాలను పవిత్రంగా చూశారు, అలాగే దీర్ఘకాలిక సమతుల్యత మనకు ఒక కొత్త భావాన్ని కలిగేటట్టుగా చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ సాంప్రదాయ దృక్పథాన్ని శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే, ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు, ప్రకృతి ఆధారిత జీవ నిర్వహణ సంస్థ, అంటే నేచర్ బేస్డ్ ఎకలాజికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అర్థమవుతుంది. పురాణాలు మరియు వేదకాల జీవన విధానాలు ప్రకృతిని మన జీవభాగంగా చూసి మన దృష్టిని అభివృద్ధి చేశాయి. అంటే నీటి వనరుల పట్ల గౌరవము మన జీవన భాగంగా చూసి మన దృష్టిని అభివృద్ధి చేశాయి. అంతేకాకుండా పురాణాల్లో ప్రకృతిని నాశనం చేయడం పాపంగా భావించడం, దాని వెనుక ఒక శాస్త్రీయ సందేశం ఉంది అని మనకు అర్థమయ్యే విధంగా మన వనరుల వినియోగానికి కూడా ఒక సహజ పరిమిత ఉంది అని అన్ని రకాల ప్రస్తావనలు మనము పురాణాల్లో మనం గమనించవచ్చు. దీన్ని ఆధునిక పర్యావరణ శాస్త్రం, అంటే ద కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, అంటే క్యారీయింగ్ ద కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ అని వర్ణిస్తుంది. అంటే మనం సహజంగా పురాణాల్లో ప్రకృతిని నాశనం చేసే కొన్ని రకాల పనులని మనం ఏ విధంగా ఒక పరిమితికి మించకుండా ముందుకు వెళ్ళడం ద్వారా, హౌ వీఆర్ క్యారీయింగ్ ద కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, మన భవిష్యత్తు కోసం మన సుస్థిర వ్యవస్థను ఎలా ఏర్పరచుకుంటాము అనడానికి కొన్ని పరిష్కారాలు కూడా అక్కడ మనకి దొరుకుతాయి. ఈ పరిమితిని దాటితే ఏమవుతుందంటే సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్లనే మనం సాంప్రదాయ జీవన విధానం ప్రకృతిని వేరుగా కాకుండా మన జీవితంలో భాగంగా చూసే దృష్టిని అందించాలి. అదే ఆధునిక పర్యావరణ శాస్త్రం చెప్పే సస్టైనబిలిటీ ప్రిన్సిపల్. అంటే మనం తెలుసుకున్నాం కదా క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, అది ఇప్పుడు ఆధునిక పర్యావరణ శాస్త్రం చెప్పే సస్టైనబుల్ ప్రిన్సిపల్గా మారింది. అంటే ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్తు తరాలకు మన వనరులను దెబ్బతీయకుండా మనము వారి కోసం కూడా కొన్ని రకాల వనరులను, అంటే భవిష్యత్తు తరాల కోసం కూడా మనం వనరులను సంరక్షించుకోవడం అన్నమాట. అంటే దట్ ఈస్ సస్టైనబిలిటీ ప్రిన్సిపల్. కాబట్టి మన పురాతన జ్ఞానం, ఆధునిక శాస్త్రం రెండు ఒకే సత్యాన్ని విభిన్న భాషల్లో చెప్పాయి. ప్రకృతి ఒక జీవ వ్యవస్థ, దానిలో ప్రతి అంశం పరస్పరం అనుసంధానమై ఉంది. దాన్ని కాపాడడం మన జీవన కర్తవ్యం మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు భద్రత కూడా. ముగింపుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ప్రకృతిని

కాపాడడం అంటే మన జీవితాన్ని కాపాడడం. ప్రకృతి లేకపోతే మనం లేము. ఈ సత్యాన్ని ఆధునిక పర్యావరణ శాస్త్రం కూడా స్పష్టంగా నిర్ధారిస్తుంది. దీనికి ఒక భూమి ఒక జీవ వ్యవస్థలాగా పనిచేస్తుంది అని చెప్పే ముఖ్యమైన శాస్త్రీయ సిద్ధాంతాల్లో గయా పరికల్పన అంటే గయా హైపోథసిస్ అండ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ అనే రెండు రకాల శాస్త్రీయ పరిష్కారాలు ఉన్నాయి. ఉదాహరణకు గయా పరికల్పన, భూమి ఒక స్వయం నియంత్రిత సంక్లిష్ట జీవ వ్యవస్థగా పనిచేస్తుందని ప్రతిపాదిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం భూమిపై ఉన్న జీవులు వాటి నిర్జీవ పరిసరాలు అంటే వాతావరణం, నీరు, నేల పరస్పరం చర్య చేసుకుంటూ భూమిపై జీవనానికి అనుకూలమైన పరిస్థితులను నిలబెట్టుకుంటాయి మరియు అదేవిధంగా ముందుకు కొనసాగిస్తాయి కూడా. ఈ భావనను మన రసాయన శాస్త్రవేత్త జేమ్స్ లీవ్లాక్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి కేవలం జీవులు ఉన్న గ్రహం మాత్రమే కాకుండా జీవులు ప్రకృతి వ్యవస్థలు కలిసి పనిచేసే ఒక జీవి లాంటి సమతుల్య వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ లివింగ్ సిస్టమ్ గా పరిగణించబడుతుంది. ఇందులో వాతావరణం, సముద్రం, నేల, అన్ని రకాల జీవులు కలిసి భూమి ఉష్ణోగ్రత, వాతావరణ సమతుల్యత, జీవన అనుకూలతకు నియంత్రించడంలో సహాయపడతాయి. ఇదే మనము వన్ హెల్త్ కాన్సెప్ట్ గా కూడా తీసుకొని ఇంటిగ్రేట్ అంటే దాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఇక ఆధునిక శాస్త్రంలో అంగీకరించబడిన మరో భావన ఎర్త్ సిస్టమ్ సైన్స్. ఇది భూమిని నాలుగు ప్రధాన భాగాల పరస్పర సంబంధిత వ్యవస్థగా అంటే ఇంటర్కనెక్టెడ్ స్పియర్స్ అని అంటారు. అంటే వాతావరణం అట్మాస్ఫియర్, జలమండలం హైడ్రోస్ఫియర్, భూభాగం జియోస్ఫియర్, జీవమండలం బయోస్ఫియర్. ఆ నాలుగు భాగాలు నిరంతరం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అవి మంచు కరుగుదలకు దారితీస్తాయి, చివరికి సముద్ర మట్టం పెరుగుతుంది. ఒకదాని వెనుక ఒకటి పరస్పరంగా సంబంధిత వ్యవస్థగా పనిచేస్తాయి. అదేవిధంగా అడవులు నరికివేత వర్షపాత నమూనాలను మార్చి వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావితం చూపుతుంది. ఈ పరస్పర సంబంధాన్ని శాస్త్రం ఎర్త్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఈ ఐదు ప్రధాన భాగాల పరస్పర సంబంధిత వ్యవస్థనే మనం ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఇంటరాక్షన్స్గా వివరిస్తాము. అందువల్ల ఈ రెండు సిద్ధాంతాలు మనకు ఒకే సత్యాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అంటే భూమి విడివిడిగా ఉన్న అంశాల సమాహారం కాదు, ఇది ఒక అనుసంధానిత జీవ వ్యవస్థ. ఈ వ్యవస్థలో చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావాన్ని కలిగిస్తుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ఎంపిక కాదు, ఇది జీవన అవసరం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల భద్రతకు సంబంధించి మన శాస్త్రీయ బాధ్యత కూడా. అంటే వాతావరణం, నీరు, నేల, జీవులు ఆల్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఒక భాగం దెబ్బతింటే మొత్తం వ్యవస్థ అస్థిరమవుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ఎంపిక కాదు, ఇది ఒక జీవన అవసరం. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. చెట్లు నాటుదాం, నీటిని కాపాడుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, భూమిని ప్రేమిద్దాం. ఒక వ్యక్తి స్థాయిలో మనం చేతనైంది మనం చేయడం మూలంగా మనం కుటుంబ వ్యవస్థని అంటే వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, అలా ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి స్థాయిలోనే మార్పుని మనం తీసుకురావడం అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క సందేశాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అంటే ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ వాతావరణాన్ని కాపాడుతూ భవిష్యత్తును రక్షించాలి. ఇలా మనం వ్యక్తి స్థాయి నుంచే సందేశాన్ని మనం గ్రహించుకొని మనం ముందుకు సాగాలి. ఎందుకంటే శాస్త్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది, సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఒక త్యాగం కాదు, అది ఒక తెలివైన జీవన విధానం. అంటే ఇట్ ఈస్ ఒక స్మార్ట్ లివింగ్ ప్రాక్టీస్. ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు అస్, వీ బిలాంగ్ టు ఎర్త్. అంటే భూమి మనది కాదు, మనం భూమికి చెందిన వాళ్ళం, మనం దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా మరో శాస్త్రీయ సత్యం ఏమిటంటే ప్రకృతి సమతుల్యతలో ఉంటేనే జీవం నిలుస్తుంది. అన్ని రకాల న్యాచురల్ సైకిల్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ద లైఫ్ ఆన్ ఎర్త్. వీటిలో అసమతుల్యత ఏర్పడితే వాతావరణ మార్పులు, ఆహార కొరత, జీవ వైవిధ్య నష్టం వంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే మన జీవితం, మన భవిష్యత్తు, మన భూమి ఇవన్నీ ఒకే సత్యంపై ఆధారపడి ఉన్నాయి. ప్రకృతి సమతుల్యతే మన జీవన సమతుల్యత. చివరిగా ఒక మాట, ప్రకృతి ఉంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, పచ్చని భూమి ఉంటేనే సురక్షిత జీవితం ఉంటుంది.

0: అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.
1: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రకృతి ఒడిలో మన భవిష్యత్తు అనే అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ డాక్టర్ సుస్మిత గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో

0: పది కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పశు పోషకులు, కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు తగిన ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల కోళ్ల పెంపకందారులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085853. ఫోన్ నెంబర్లు మరోసారి 23 ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో. గమనిక విన్నారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ గానం చేసిన వేటూరు గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं हबीबुर रहमान. वजीर आजम नरेंद्र मोदी आज गुजरात में 18,800 करोड़ रुपए से ज्यादा की लागत वाले बहुत से तरक्याती प्रोजेक्टों को मुल्क के नाम वक्फ करेंगे और संगे बुनियाद रखेंगे. मरकज में सरकारी तमस्कात में असासों

మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538 మరొక ఫోన్ నంబర్ 2950399 నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ పి ప్రభాకర్ రావు. హలో అంటూ ముచ్చటించి మీకు కోరిన పాటలు వినిపించే నేను మీ రేడియోనిస్తం శ్యామ్ ప్రసాద్ సొంగా.

0: కార్యక్రమంలో మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవానిపల్లి.
0: ఈశ్వర యాదవ్ గారు బాగున్నారా?
1: మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాను, చెప్పండి. ఇవాళ ఏం పాట
1: కోరుకుంటున్నారు?
0: అవునా, ధన్యవాదాలు. చెప్పండి, ఏ పాట? అడవి రాముడు చిత్రం నుంచి. సరేనండి, మీరు కోరుకున్నట్లే పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాషా సార్.
0: ఖాదర్ భాషా గారు ఎలా ఉన్నారు? చెప్పండి. ఖాదర్ భాషా గారు,
1: ఫ్రైడే కదా.
0: ఓకే ఓకే.
1: ఫోన్ చేసి మీతో మాట్లాడాలని కోరిక.
0: సంతోషం. ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు మరి?
1: సార్,
0: ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: పూజాఫలం.
0: పూజాఫలం.
1: నిన్న లేని అందమేదో నిద్ర లేచి నిండు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారేవైన శ్రీనివాసరావు సార్, ప్రశాంతి నాగపురండి.
0: శ్రీనివాసరావు గారు చెప్పండి.
1: మాకు ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కొమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా, ఈ పాట వేయండి సార్.
0: ఓకేనండి, మనం ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరు శ్రోతలకు కానీ, మీరు చిన్నతనంలో మొక్కలు నాటడం గురించి కానీ ఏమైనా చెప్తారు, షేర్ చేసుకుంటారు మా శ్రోతలతో?
1: అవును సార్, ఇప్పుడు వాతావరణంలో ఓజోన్ పొర తగ్గిపోతుంది, విపరీతమైన ఎండలు వస్తున్నాయి. మనము దాన్ని కాపాడుకోవాలంటే మనం చెట్లు నాటాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక మొక్క నాటుకోవాలి, ఇంటి ముందు కూడా నాటుకోవాలి. అట్లాగే మా ఇంటి ముందు కూడా ఒక వేప చెట్టు ఉన్నది సార్, ఇంటి ఉంటుంది వేప చెట్టు, దాన్ని అలాగే ఉంచాను. ఇప్పుడు ఎండాకాలము, అది అక్కడ దగ్గరకు వచ్చి చెట్టు దగ్గరకు వచ్చి చాలా మంది కూర్చునేటోళ్ళు.
0: అవును,
1: మా విలేజ్ ఉన్నది, విలేజ్ లో వేప చెట్టు అలాగే ఉంచాను. ఆ వేప చెట్టు కింద ఎండాకాలం అంతా అక్కడే టైం పాస్ చేసుకోవాలి చాలా మంది వచ్చి.
0: చాలా వరకు చెట్టు నీడలో టెంపరేచర్ కూడా 5% వరకు తగ్గుతుందండి, మీకు 5 డిగ్రీస్ వరకు తగ్గే ఛాన్సెస్.
1: రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది సార్ మాకి.

0: అదే అటు ఇటుకి ఒక 5 డిగ్రీస్ వరకు చాలా వరకు చెట్లు తగ్గిస్తాయి. అందుకోసం మనం చెట్లు మొక్కలు నాటాలి, చెట్లను సంరక్షించుకోవాలి.
1: వర్షం కూడా చూడండి సార్, మీరు ఇప్పుడు ఇల్లం సైడ్ మొత్తం అటు చెట్లు బాగుంటాయి, ఇల్లం నుంచి అటు నుంచి మనకు వర్షం స్టార్ట్ అయ్యి అటు నుంచే వస్తుంటది. ఎక్కడ చెట్లు ఉన్నాయో పచ్చదనం ఉందో.
0: నేను
1: వికేశవరంలో డ్యూటీ చేశాను, సింగర్ అయిన డ్యూటీ.
0: ఓకే,
1: వికేశవరం దగ్గర మొత్తం అంతా అడవి ఉంటది, మొత్తం చెట్లు ఉంటాయి సార్. అక్కడ వర్షం ఉండేది, రామారం వస్తే వర్షం లేకపోయేది. ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడే.

0: డ్యూటీ చేశాను సింగరేణి డ్యూటీ.
1: ఓకే,
0: ఈ కేశవరం దగ్గర మొత్తం అంతా అడవి ఉంటది, మొత్తం చెట్లు ఉంటాయి సార్, అక్కడ వర్షం ఉండేది. రామారం వస్తే వర్షం లేకపోయేది. ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడే వర్షం కూడా కురుస్తుంటది ఎక్కువ.
1: అదేనండి, మరి నీరు ఎంత ముఖ్యమో, నీరు రావాలంటే కూడా ఆ చెట్లు పెంచుకోవడం, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యం.
0: అవును సార్, మొక్కలు ఒక మొక్క నాటారు కంపల్సరీగా.
1: ఓకేనండి.
0: గతంలో కేసీఆర్ గారు కూడా మొక్కలు చాలా మొక్కలు నాటించారు కేసీఆర్ ప్రభుత్వంలో. అలాగే ఈ రోజు కూడా పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొంతమంది మొక్కలు నాటించారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటిస్తారు కంపల్సరీ.
1: ఓకేనండి, మీరు కోరుకున్నట్లే చిత్ర నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపూరిపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: నరేందర్ రెడ్డి గారు, బాగున్నాను, చెప్పండి
1: సార్. ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దిన సందర్భంగా శుభాకాంక్షలు సార్ మీకు, మన శ్రోతలకు అందరికి.
0: పర్యావరణం గురించి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి, చెప్పండి
1: సార్. పర్యావరణం అంటే ముందు చెట్టు చేమ గుర్తొస్తా సార్? మేము వ్యవసాయం చేస్తాము.
0: ఓ, మీకు ఇంకా బాగా తెలుస్తుంది.
1: అవును సార్, మాకైతే వాహనాలు ముఖ్యం సార్. ముఖ్యంగా ఏంటంటే మనం చెట్లు కొట్టగొడతారు, ఒకవేళ కొట్టా కూడా ఆ స్థానంలో ఏదన్నా రెండు చెట్లు పెట్టేట్టుకుంటే కొట్టాలి సార్.
0: అవునండి, ఇప్పుడు కొత్తగా చెట్లు కూడా రీలొకేట్ చేస్తున్నారు కదా. ఖాళీ ఉన్న ప్రదేశాల్లో పెద్ద పెద్ద చెట్లు తీసేయకుండా అక్కడ నుంచి తీసుకుపోయి వేరే చోట ప్లాన్ చేస్తున్నారు కదా వాటిని. చెప్పండి.
1: కొందరు అయితే పాపం ఇంటి ఒకవేళ ఇంటి స్థలం కట్టుకోవాలి, చెట్టు ఉంటే కూడా వాళ్ళు దానికే ఒక గ్రామం ఏర్పరిచి ఇల్లు కట్టుకుంటున్నారు సార్.
0: చాలా మంచి పని కదండి అది.
1: అవును సార్, అంటే మనం వీటిని మనం కాపాడితే మనం కూడా మనగడ సాగిస్తాం సార్, లేదంటే మన వల్ల కూడా కొంచెం దెబ్బతింటాం సార్.
0: అంతే కదండి, పర్యావరణం బాగుంటేనే మనిషి మనుగడ ఉంటుంది.
1: వచ్చే చెత్త చెదారు ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని కేటాయించే స్థలంలోనే వేయాలి సార్. ఇవన్నీ చేస్తే మనకు కూడా బాగా తెలుసు సార్.
0: ఓకేనండి
1: సార్. నాకు డీచే సినిమా నుంచి మెరిసే మేఘమాలిక అని పాట కావాలి సార్.
0: మెరిసే మేఘమాలిక. ఓకేనండి, నరేంద్ర రెడ్డి గారు మీరు కోరుకున్నట్లు ఈ సినిమాలో పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు సార్.

0: శ్రోతలు మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అట్లా సతీష్ సార్, రామపురం గ్రామం.
0: సతీష్ గారు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: చెప్పండి, ఇవాళ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా,
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేమైతే మాకు 100% మేము అది ఫాలో అవుతున్నాం సార్. ఎందుకంటే మాకు ఇంటి వెనక 2 మామిడి చెట్లు, 3 వేప చెట్లు ఉన్నాయి. ఇంటి ముందు 1 కానుక చెట్టు, 1 వేప చెట్టు ఉంది. ఈ ఎండాకాలంలో ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల వచ్చి మాకాడ గద్దె ఉన్నది, ఇంటి ముందు అరుగు అంటారుగా, ఆ అరుగు మీద పులిమేక ఉంది, అష్టచమ్మ ఉంది. మహిళలేమో అష్టచమ్మ ఆడుకుంటూ మహిళలు మహారాళ్ళప్పుడు వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు చెట్లు ఉండటం వల్ల మాకు కోతులు రేకులు పలగొడుతున్నాయి. మెయిన్ అసలు రేకులతో ఇక్కడ కోతులతో చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఎగరటం దూకటం వాటి మీద చాలా, అసలు మా ఇంటి వెనక రేకులు కూడా అట్లా. కోతులు కొద్దిగా కంట్రోల్ చేస్తే అధికారులు చెట్లు ఎన్నైనా పెంచుకోవచ్చు మనం.
0: అవునండి,
1: ఫారెస్ట్ అధికారి పొద్దున నేను అదే విషయం చెప్తాం అనుకున్నా రేడియోలో. ఏదో మర్చిపోయిన కంగారులు అనుకున్నాం, కానీ అదే మెయిన్ పాయింట్ అసలు దాని గురించి ఫోన్ చేద్దాం అనుకున్నాను. చెట్లు పెంచే ఇప్పుడు పర్యావరణ పరిరక్షించడానికి చెట్లే ప్రధానం. ఎందుకంటే ఇప్పుడు 50 డిగ్రీలు దాకపోయింది మొన్న మనకి, మా ఇంటి ముందు మాకు అంత అనిపించలేదు చెట్టు కింద ఉండేసరికి.
0: చెట్టు ముందు తగ్గుతుంది కదా, మీరు చెట్టు నీళ్ళలో ఎప్పుడైనా టెంపరేచర్ తగ్గుతుంది.
1: అవును, మనకు 50 డిగ్రీలు అంటే చెట్టు కింద కనీసం 40 డిగ్రీ అంటే ఒక 10% ఈజీగా తగ్గుతుంది సార్.
0: వేప చెట్టు ఇంకా బాగా గుణం చూపిస్తుంది, అందుకే కదా పెద్దవాళ్ళందరూ ప్రతి ఇంట్లో వేప చెట్టు పెంచేవాళ్ళు.
1: అంటే మాకు వేప చెట్టు వల్ల గాలి కూడా స్వచ్ఛమైన గాలి, ఎలాంటి అనారోగ్యాలు మాకు చాలా మంది ఊర్లో జ్వరాలు చాలా మందికి ఉంటాయి, కానీ మాకు ఎందుకంటే వేప చెట్టు మరి ఆ గుణం ఏమో కానీ దానివల్ల అందరూ ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటున్నాం.
0: ప్రకృతికి దగ్గరగా ఉంటే రోగాలు కూడా చాలా తక్కువగానే వస్తాయండి.
1: అవును సార్, అవును, అంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది కాబట్టి మనకి.
0: అవును,
1: ఈ సందర్భంగా మాకు భోగభాగ్యాలు కృష్ణ నటించిన సినిమాలో చెప్పని చేయడం పాట వినిపించారు సార్.
0: ఓకేనండి, మీరు కోరుకున్నట్లే ఈ పాట వినిపిస్తున్నాం. విని
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.

0: కార్యక్రమంలో మనతో ముచ్చటించేందుకు మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సీతంబేట సాగర్ నరసింహారావు సార్. నా పేరు
0: నరసింహారావు గారు. ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాను. చెప్పండి నరసింహారావు గారు, ఏం చేస్తుంటారు?
1: నేను మేకలు కాస్తున్నా సార్.
0: ఓ, పక్కన అదే వాయిస్ వస్తుంది. చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: అనే సినిమాలో నుంచి ఊగల పల్లెకి అన్న పాట కావాలి సార్.
0: సరేనండి, చెప్పండి. చెప్పండి చెప్పండి.
1: ఈ వాతావరణ పరిరక్షణ విధానం అన్నారు సార్, ఇన్నాళ్ళు అవగాహన లేక చెట్లు మేకలకపోతే ఏది పడుతుంది, సగం నరికి వదిలిపెట్టేది, సగం నరికి ఇట్లొంపితే అది వానాకాలం స్టార్ట్ అయిన కాడ నుంచి మళ్ళా జనవరి ఫిబ్రవరి నెల దాకా అది అట్టనే సగం బతికుండి మేకలు ఎప్పుడు నాలుగు ఆకులు తింటా ఉండేది సార్. ఇది ఈ కొంతకాలంగా ఈ చెట్ల గురించి ఇదంతా కొంతమంది అవగాహన కల్పిస్తా ఉంటే చెట్టు నరకాలంటే బాధ అనిపిస్తుంది.
0: అంతే కదా, చెట్టు ఆకులు తింటే పర్లేదు కానీ దాని కొమ్మలు నరికితే కష్టమే కదా.
1: ఎన్నో చెట్లు నరికి నరికి ఉన్నాం. మొన్న ఈ మధ్యన అడిగి గడప కావాలని అడిగి పోయినా, ఒక చెట్టు నరకాలంటే అసలు నరకలేకపోయినా.
0: అంతేనండి, మరి మన చెట్టు ఒక రకంగా అది కూడా ప్రాణం ఉంటుంది కదా, మనకు ప్రాణవాయువునిస్తుంది.
1: అడిగి పోయి ఏదో మంచి కాని వస్తే దాన్నే నరుకుతాం.
0: అవును,
1: ఇప్పుడు కొంతమంది ఎవరైనా డబ్బుకొని చనిపోయినా మంచి వాడు చనిపోతాడు అని అంటే అడిగి పోయినా మంచి కర్రను కొడతాం అని అంటే అసలు కొట్టడమే పని చేసింది సార్. దాని గురించి మేకలు కూడా కాయట్లే ఇప్పుడు.
0: అయ్యో
1: తక్కువ ఈ మేకలు, ఇక మేకలు చెట్లు తింటున్నాయి, చెట్లు నరకతే గొర్రెలకు అలవాటు అయిపోయినా.
0: గొర్రెలకు అయితే ఆ ప్రాబ్లం లేదు.
1: గొర్రెలకు అయితే ప్రాబ్లం లేదు సార్.
0: కానీ మీరు మీ జీవనోపాధిని కూడా కొంత ప్రయారిటీ తగ్గించి మరి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడానికి అనుకున్నారు, మంచి విషయం. అది
1: అప్పటికి పాన అవ్వకపోయినా అది ప్రకృతికి విరుద్ధం కదా సార్.
0: అవునండి, ఓకేనండి, మంచి మాట చెప్పారు. మీరు కోరుకున్నట్లే సినిమాలో పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కారేపల్లి రాంబాబు.
0: రాంబాబు గారు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: బాగున్నారు, చెప్పండి.
1: ఖైదీ సినిమాలో గోరింట పూసిందనే పాట వినిపించాను సార్ మాకోసం.
0: ఖైదీ సినిమా నుంచి?
1: అవునండి.
0: ఓకేనండి రాంబాబు గారు, మీరు కోరుకున్నట్లే పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: సార్, నమస్తే సార్. నా పేరు వెంకటేశ్వర్లు సార్.
0: వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను జులూరుపాడు సార్, ఎస్బీఐ లైఫ్ మిత్ర.
0: చెప్పండి వెంకటేశ్వర్లు గారు.
1: అదే కుబుసం సినిమాలో నుంచి పాట అడుగుతున్నాను సార్.
0: కుబుసం చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: అది పల్లె కన్నీరు పెడుతుందో సార్.
0: పల్లె కన్నీరు పెడుతుంది, ఓకేనండి. మీరు కోరుకున్నట్లే చిత్రంలో నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో సార్.
0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమం రమారే గారు, చెప్పండి.
1: కొండవీటి సింహం నుంచి పాట కావాలి సార్.
0: కొండవీటి సింహం నుంచి రమాదేవి గారు ఏం చేస్తుంటారు మీరు? ఏం పనికి వెళ్తారు? చేను పనికి వెళ్తారు. ఓకే, మొక్కల గురించి చీల గురించి మీకు బాగా తెలుసు. సొంతంగా చేస్తారండి, కౌలు తీసుకొని చేస్తారా? సరేనండి. ఇవాళ మీరు ఏ సినిమాలో పాట కోరుకున్నారు?
1: కొండవీటి సింహం నుంచి. మహాలక్ష్మి
0: పాడుతున్నారు కదా, పాడండి మరి పూర్తిగా పాడండి, చక్కగా పాడుతున్నారుగా. అంతవరకు వచ్చా? సరే సరే, మీరు పాడిన పాట కంటిన్యూగా ప్లే చేస్తామండి. సరేనండి, మీరు కోరుకున్నట్లే ఈ సినిమాలో పాట వినిపిస్తున్నా, వినండి.

శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538 మరొక ఫోన్ నంబర్ 2950399 నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాట

0: కోరుకోవచ్చు. కార్యక్రమంలో ముచ్చటించేందుకు మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా సార్.
0: నాగనాథ్ గుప్తా గారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శ్రోతలకు మరియు మీ అధికారులకు అందరికి శుభాకాంక్షలు.
0: చెప్పండి.
1: నిన్ననే కిన్నెరల సాని ప్రోగ్రామ్ కొత్తగూడెం నుండి వచ్చింది సార్. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్.
0: ఓకే.
1: ఈ రోజేమో విజయ మేడం గారితో హైదరాబాద్ కేంద్ర సమర్పణలు చాలా చక్కటి కార్యక్రమం అందించారు సార్. మీ ఆకాశవాణికి రుణపడి ఉన్నాం సార్.
0: మీలాంటి లిజనర్స్ ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా వచ్చేది.
1: ధన్యవాదాలు సార్.
0: ఇవాళ ఏ సినిమాలో పాట?
1: చాళుక్య చంద్రగుప్త సినిమాలో పి సుశీల అమ్మ గారు ఆలపించిన పాట ఎవరో ఆచంద్రుడు ఎవరో వినిపిస్తారు సార్.
0: ఓకేనండి, మీరు కోరుకున్నట్లే చిత్రంలో పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు సార్.

0: శ్రోతలు మీ మాటతో పాటు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, శుభ మధ్యాహ్నం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు రాధాపాసి.
0: రాధాపాసి గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరే రావున్నారు?
0: బాగున్నాం. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కల గురించి ఓ మంచి మాట మాట్లాడుకుందాం.
1: సరే సార్. మొక్కలంటే ఇక ఇక్కడ మా పత్తులు అయితే అందరికి మేమే ఇస్తాం సార్. ఎందుకంటే మా సారు మున్సిపాలిటీ లో పనిచేస్తారు కాబట్టి మా ఇంట్లో అట్ని చెట్లు ఉంటాయి. మా బస్తీలో కూడా ఎవరికి ఏం చెట్లు కావాలన్నా మేమే ఇస్తాం.

0: కాలి మాతా టెంపుల్ కాడ నిన్న మొక్కలు మొత్తం తీసుకుపోయి కోసమ్మ గుడి కాడ దించుతారు సార్. మా సారు ఎవరికి ఏ పూల చెట్లు కావాలన్నా మా ఆయన తీసుకొచ్చి ఇస్తారు సార్ మాకు.
1: ఓ, మీరు ప్రకృతిని పరిరక్షిస్తూ ఇంకా మొక్కలు పెంచడానికి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.
0: అవును సార్, మాకు ఇంటి ముందు ప్లేస్ లేకపోయినా మా సారు బకెట్ లో పెట్టారు సార్ ఎక్కువ శాతం.
1: ఇప్పుడు చాలా వరకు ఇంటి ముందు ప్లేస్ లేకపోయినా ఈ రూఫ్ గార్డెన్ అని చెప్పేసి కొత్తగా మొక్కలు పెంచుతున్నారండి. చక్కగా ఇంటి పైన బకెట్లు కానీ లేదన్నా పాత పాడైపోయిన టబ్స్ కానీ ఇవి పెట్టేసి రూఫ్ గార్డెన్ చేస్తున్నారు. చాలా మంది కూరగాయలు కూడా పండిస్తున్నారు.
0: ఒక 5 సంవత్సరాల కింద మా అన్నో నుంచి దానికి బాటర్ ఫిట్ తప్పి నుంచి నేను చెట్టు తెచ్చుకున్నా సార్. ఆ చెట్టు మా ఆయన ఎట్లా కాపాడిందంటే ఇప్పుడు మా ఇంటి ముందు పెద్ద చెట్టు అయిపోయింది. ఆ చెట్టు ఇప్పటికీ మాకు గుర్తుండిపోయింది కానీ మా అన్నోళ్ళకు లేకుండా పోయింది. ఆ చెట్టు చూసినప్పుడు మా అన్నోళ్ళ గుర్తుకొస్తారు సార్. చిన్నపల్ల చెట్టు మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంది సార్. దాని పిట్ట కూడా చిన్న చిన్న పిల్లలు పెట్టినవి సారు. కానీ ఆ చెట్టు చూడంగానే నాకైతే మా అమ్మలు బాగా గుర్తుకొస్తారు సార్. మా అన్నోళ్ళు మా అన్నోళ్ళు అమ్మోళ్ళు అందరూ గుర్తుకొస్తారు. ఆ చెట్టు ఇప్పటికి మా ఆయన ఏమంటారు ఎవరు ఇంటికా లేదు కానీ ఇక్కడైతే మనకు మోసింది అన్నట్టు ఒక ముఖంగా చెప్తారు సార్. నాకైతే ఆయన మాటలు చూస్తే మంచిగా చెప్తారు సార్.
1: చెట్లు కూడా మనుషులతో స్నేహం చేస్తాయి అండి, ఆయనకి ఇదే అర్థం. ఎందుకంటే చెట్లు కూడా మనతో మాట్లాడతాయి కదా.
0: అవును సార్, అది మన కాయ ఎట్లయితే సార్ పెద్ద కాయలు సార్. అది ఇక్కడ ఎవరు లేదు అలాంటి పెద్ద చెట్టు నేను తెలుసుకుంటాను సార్. ఆ చెట్టు నేను
1: మరి అందరికి పంచాలి. దాని విత్తనాలని మొక్కలుగా మార్చి చిన్న చిన్న మొక్కలు పంచితే ఇంకా అందరు సంతోషంగా స్వీకరిస్తారు కదా. ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
0: నాకు రామ్ రొకెట్ రహీమ్ సినిమా నుంచి ముగ్గురు కలిసి ఒకటయ్యారని అని పాట కావాలి సార్.
1: ఓకేనండి, మీరు కోరుకున్నట్లు ఈ చిత్రంలో పాట
0: వినిపిస్తుంది. ట్రై చేస్తే ఫోన్ కలుగుతుంది. కొంతమంది ఏమంటారంటే నీ ఫోన్ ఎట్లా కలుగుతుంది, ఎన్ని ఫోన్లు ఉన్నాయి అని అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటది, అట్లా అడగడం కరెక్ట్ కాదు కదా సార్.
1: ఎన్ని ఫోన్లు ఉన్నా ఒక నంబరే కదా కలిసేది.
0: అంతే కదా, కానీ తెలియని వాళ్ళు ఏమంటారు నీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయి, నువ్వు ఎట్లా ట్రై చేస్తున్నావు. మేమేమంటే అడగము, మాకు ఆకాశవాణితో అనుబంధం ఉంది, మేము ట్రై చేస్తాం, మాకు కలుగుతుంది, మాది అదృష్టం అనుకుంటాం సార్. మేమైతే
1: అది మీరు ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కాబట్టి మీకు ఫోన్స్ చక్కగా కలుస్తున్నాయి. సరేనండి, మీరు కోరుకున్నట్లు ఈ సినిమాలో పాట వినిపిస్తున్నా వినండి.
0: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బరిగే మాధవ రానక్క గట్టన్న.
0: గట్టన్న గారు ఎలా ఉన్నారు?
1: వర్షాలు ఒక్కొక్కటి నిన్న స్టార్ట్ అయింది. మేము రైతులం కదా, వేసవి దుక్కులు దున్నుకొని నారుమల్లు దున్నుకొని మొలకలు కడడానికి తయారైతున్నాం సార్, ఖరీఫ్ సీజన్ కోసం, వరి నారు కోసం.
0: ఓకే, వర్షాలు బాగా పడుతున్నాయా మీ దగ్గర?
1: ఇప్పుడు నిన్న ఒక వర్షం సార్, వరకు మాదిరిగా 46-48 డిగ్రీల సెల్సియస్ ఉండే ఎండ వేడిమి. నిన్న కొంచెం తగ్గింది, ఈ రోజు కొంచెం 36 వచ్చింది. నార్మల్ దున్నుకున్నాం, ఇక వరి నారు పోస్తా అంటాం. ఈసారి దొడ్డు రకం పెడితే కొంచెం రేషన్ సరుకుల ప్రాబ్లం వచ్చింది. సన్న వడ్లు అన్న బియ్యం ఇస్తాండ్రు కనుక మేము సన్న వడ్లు పెట్టడానికి తయారైతున్నాం రైతులం.
0: అదేనండి, మా వ్యవసాయ అధికారుల సలహాలు సూచనల మేరకే మనం పంట వేసుకుంటే కూడా దిగుబడి బాగుంటుంది కదా.
1: అవును సార్.
0: చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: అయితే ఇంకొక సినిమా ముచ్చట సార్, సీకర సూర్యులు అన్న దండాల సంబంధ. అయితే రాబోయేది ఇంకా మురికశిర కార్టూన్ సార్, మా రైతులకు చాలా మంచిది. అయితే హైదరాబాద్ లో చేప మందు పెడతారు సార్ పాప, అక్కడ భక్తిని సోదరులు. మన వాళ్ళు ఎవరైనా దమ్ము దగ్గు రోగాలు ఉన్నా కానీ ముందు జాగ్రత్తగా ఉన్నవాళ్ళు హైదరాబాద్ పోయి మురికశిర రోజు ఒకరోజు ముందు కానీ వెనక కానీ ఇప్పటి నుంచి చేపలు తింటే చాలా మంచిదని మన స్నేహితులందరినీ కోరుతున్నా సార్.
0: ఓకేనండి.
1: మళ్ళీ ఇంకొకటి సార్, ఎవరైనా చేపలు కొంచెం అవి గొంతు దగ్గరే ఉంటుంది, ముళ్ళులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తినాలి సార్.
0: ఓకేనండి. ఓకే, మంచి జాగ్రత్తలు చెప్పారు. మీరు కోరుకున్నట్లే మంచి పాట వినిపిస్తున్నా, వినండి
1: అన్న. ఈ పాట కోసం ఉన్నారు వాళ్ళందరికీ నా జోహార్లు.
0: ఓకేనండి. ఓకే.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, మీ మాటతో పాట కార్యక్రమం స్వాగతం, చెప్పండి.
1: హలో నమస్తే సార్, మాతి నాగమణి గారిపేట.
0: గరిపేట నుంచి నాగమణి గారు, చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు? శుభలగ్న సినిమా నుంచి. సరేనండి
1: సార్, మొక్కల గురించి చెప్తున్నారు కదా సార్ మీరు.
0: అవును, పర్యావరణం గురించి మీరు శ్రోతలు ఇంకా మంచి మాటలు చెప్తే ఇంకా బాగుంటుంది కదా.
1: రామవరంలో కన్నయ్య రామవరం నుండి మొక్కలు తీసుకొచ్చి పెద్దమ్మ గురి కాడ నుండి మా జరిపేట దాకా వేస్తా ఉంటాడు సార్ మొక్కల్ని.
0: ఓ, పేరండి?
1: మొక్కలు ఆయన పేరు ఎలక్ట్రీ సాబ్ చెప్తారంట. ఆయన పేరు పెద్ద గురు రాజేంద్రే అని చెప్పిండు.
0: రాజశేఖర్ గారా?
1: అయితే ఇంకొకరు సార్, మళ్ళీ ఎండాకాలం కూడా పాప క్యాన్ లో నీళ్లు పట్టుకుని సైకిల్ దొక్కుంటూ వచ్చి చెట్టు చెట్టుకు నీళ్లు పడతా ఉంటారు సార్ ఆయన.
0: అదే మనం మొక్కలు నాటి మన పని అయిపోయింది అనుకుంటాం, కానీ దాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ ఎండాకాలం కూడా వాటికి నీళ్లు పట్టిస్తున్నా అంటే చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: పొద్దున్న వందల పనికి వెళ్తా ఉంటే సైకిల్ మీద దొక్కుంటా ఆ చెట్టు కాదు నీళ్లు పట్టుకుని వస్తా ఉంటాడు సార్ ఆయన.
0: చాలా మంచి పని చేస్తున్నారు అంటే ఇంట్లో చిన్నపిల్లల్ని సాకినట్టుగా సాగుతున్నారు మొక్కల్ని కూడా ఆయన. మరి వాళ్ళు చేసిన దాన్ని చూసి మీరు ఎప్పుడైనా ఇన్స్పైర్ అయ్యి మొక్కలు నాటడం కానీ జాగ్రత్తలు చేయడం కానీ చేస్తారా?
1: మా ఇంటి ముందు కూడా యాప్సెట్ వేస్తున్నాం సార్, ఇటు ఒక చెట్టు అడుగు చేసేటప్పుడు అందరు కూర్చొని మాట్లాడదాం యాప్సెట్ కింద.
0: వేప చెట్టు అంటే ఇక ఎండాకాలం.

0: చెప్పానట్టే మీకు, ఏసీలతో కూడా పని లేదు. ముందు వెనక
1: అవునండి,
0: చాలా ఆదర్శంగా మరి ఎంత గొప్ప పని. ఇప్పుడు మన దేవుడు సేవ చేసుకోవడానికి కూడా ఆయన సహాయం చేస్తున్నాడు కదా మొక్కలు నాటి. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలండి, గుర్తించాలి. వీలైతే మనం కూడా వాళ్ళ పద్ధతులు కొన్ని ఆచరించి భవిష్యత్ తరాలకు కానీ తెలియజేస్తే వాళ్ళు కూడా ఇంకా బాధ్యతగా మన పర్యావరణం గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా చక్కని మాట చెప్పారు. మీరు కోరుకున్నట్లు ఈ చిత్రంలోంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నవీన్ సార్.
0: నవీన్ గారు చెప్పండి.
1: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం కాలువ గ్రామం సార్.
0: చాలా దూరం నుంచి చేస్తున్నారు నవీన్ గారు.
1: అవును సార్.
0: చెప్పండి, వాళ్ళు ఏ సినిమాలో పాట కోరుకుంటున్నారు?
1: జనతా గ్యారేజ్ నుంచి కావాలి సార్.
0: జనతా గ్యారేజ్ నుంచి ఏ పాట?
1: ప్రణామం ప్రణామం సార్.
0: ప్రణామం ప్రణామం.
1: మన శ్రోతలందరికీ ప్రస్తుతం పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
0: పర్యావరణ దినోత్సవం గురించి మరి శ్రోతలు గారిని చెప్తారా?
1: ప్రతి ఒక్కరూ మొక్క పెట్టడమే కాకుండా ఆ మొక్కని కాపాడడం కూడా మన బాధ్యత సార్. ప్రతి ఒక్కరూ పెట్టడం అందరూ పెడుతున్నారు, కానీ వీటిని కాపాడడం అనేది జరుగుతుంది సార్.
0: అదేనండి, సంరక్షించాలి కదా మొక్కలను.
1: జూన్ జూలైలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పెరగడానికి వాటి జాగ్రత్త చూసుకోవాలి సార్ మనమే.
0: అవునండి,
1: పశువుల నుంచి మనుషుల నుండి ఎవరు చేయకుండా నీరు పోసుకుంటే వాటిని కాపాడాలి సార్. అప్పుడే మనకు మంచి ఆక్సిజన్ అందాలి.
0: అదేనండి, ఈ సీజన్ లో కూడా చాలా మంది ఈ సీడ్ బాల్స్ ని వేసి రోడ్డు పక్కల గానీ స్కూల్ పిల్లలకి ఇచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళకు కూడా ఆ సీడ్ బాల్స్ వేయడం వల్ల కొన్ని మొక్కలైనా గానీ పెరుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో పెరిగి అవి కొంచెం పెద్దవయ్యి చక్కగా. అదేనండి, ఈ సీడ్ బాల్స్ లాంటి కాన్సెప్ట్ కూడా పిల్లలకి మనం అలవాటు చేస్తే వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఈ స్కూల్స్ ఓపెన్ అయ్యేటప్పుడు కూడా ఒక మొక్క పెట్టించడం

స్కూల్ అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు పిల్లల్ని పంపించేటప్పుడు అదేనండి, ప్రకృతికి ఏది ఇచ్చినా తిరిగి మనకే ఇస్తుంది కదా. అలా ప్రకృతిని మనం కాపాడుకుంటూ వాటికి సహాయంగా ఉంటూ ఉండడం అనేది మన భవిష్యత్తు తరాలకు మనం అందించే మంచి కానుక లాంటిది. ఓకేనండి, మీరు కోరుకున్నట్లే జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాను.

0: కార్యక్రమంలో చివరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం. శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ మైతీపట్నం సార్.
0: మైతీపట్నం నుంచి శ్రీనివాస్ గారు, ఇవాళ మీదే లాస్ట్ కాల్, చెప్పండి శ్రీనివాస్ గారు.
1: సార్, మాతృదేవండి.
0: మాతృదేవ చిత్రం నుంచి. ఓకేనండి, మీరు కోరుకున్నట్లే ఈ చిత్రంలో పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు.

ఇంతవరకు మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ప్రభాకర్ రావు. హలో అంటూ మీతో ముచ్చటించి మీరు కోరిన పాటలు వినిపించిన నేను మీ రేడియోనిస్తాం శ్యాంప్రసాద్ సొంగా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్రగానం ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రంలోని పాటలు వింటారు. చిత్ర గాయనీ గాయకులు మల్లికార్జున్, టిప్పు, చిత్ర, ప్రతాప్, కల్పన, సునీతారావు, సుమంగళి. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర. సంగీతం దేవిశ్రీప్రసాద్. వినండి ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రంలోని పాటలు.

మీరు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై ఏకచిత్రగానం శీర్షికన ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం ఈ చిత్రంలోని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట వినండి.

మీరింతవరకు ఏకచిత్ర గాన శీర్షికన ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రంలోని పాటలు విన్నారు. చిత్ర గాయని గాయకులు చిత్ర, కల్పన, సుమంగళి, సునీతారావు, మల్లికార్జున్, దేవిశ్రీ ప్రసాద్, ప్రతాప్, టిప్పు. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర, పోతుల కిరణ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జాను చిత్రం కోసం ప్రదీప్ కుమార్ పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట వర్షం చిత్రం కోసం అద్నాన్ సమీ పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వన్ నేనొక్కడనే చిత్రం నుంచి ఈ పాట.

0: అలవైకుంఠపురంలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పాట వింటారు.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989707158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అల్లుడు శ్రీను చిత్రం నుంచి సింహ ప్రియా హేష్మి పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట కింగ్ చిత్రం కోసం దివ్యా సాగర్ పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈడియట్ చిత్రం నుంచి కౌసల్య చక్రి పాడిన ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి

0: వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నంబర్ 8367576757. వాట్సప్ నంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆసాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఈ పాట.

మీరు విన్నపాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో హరిచరణ్ జన్నీ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఆ ఈ చిత్రంలో చిత్ర అభయ్ అంజనా సౌమ్య పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: చిత్రగీతలు వింటున్నారు, ఇప్పుడు వినండి ఆమె. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: కాంచనగంగ చిత్రంలో ఎస్పీ

0: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు జానపద గేయాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలు. మరికొద్ది క్షణాల్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన పర్యటన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉద్దండాపూర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో సుమారు 4,000 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, అందరూ సహకరిస్తే రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
1: పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పనిచేసినాము. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది.
0: ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్, తెలంగాణ ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ అధ్యకులు శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఈరోజు లోక్భవన్లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమీక్షా సమావేశంలో గవర్నర్ కార్యక్రమం అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

0: ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ గాంధీ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్దిని కనబరుస్తోందని, బలమైన ఫారెక్స్ నిల్వలు, రికార్డు స్థాయి ఎఫ్డీఐ పెట్టుబడులు, నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణమే దీనికి నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. జపాన్ దేశం హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. హైదరాబాద్ శివార్లోని కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ జలహక్కుల తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని, గతంలోనే తాము ఈ విషయం తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను 2 రోజుల పాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ రోజు నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర వద్ద ఉన్న వట్టెం పంపు హౌస్ 3వ లిఫ్టును సందర్శించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని డేర్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: 1500 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఢిల్లీ లాగా హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ లాగా తెలంగాణ కావచ్చు, మన తెలంగాణ ఒక గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవాళ మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మొక్కలు నాటాలి.
0: అంతకుముందు సిద్దిపేట జిల్లాలోని అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో కూడా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాల పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్టు, పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడకూడదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఇక్కడికి మొత్తంగా చూసినట్టయితే 15,000 హెక్టార్లలో సుమారు 5.5 కోట్ల మొక్కలు నాటారు. అలాగే శ్రీరాంపూర్ ఏరియాలో చూసినట్టయితే సుమారు 1,500 హెక్టార్లలో 22 లక్షల మొక్కలు ఇక్కడ వరకు నాటారు. ఇది కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంటుంది.

0: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంచిర్యాల జిల్లా శంకర్పూర్ గ్రామంలో కోటపల్లి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను అందించేలా చర్యలు చేపట్టినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి వెంకటేష్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధనా శర్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ రాజ్యే 18,800 కోటి రూప్యకాధిక మూల్యానాం మార్గ విద్యుత తథా ఔద్యోగిక వికాస పరియోజనానాం శుభారంభం కృతవాన్. కేంద్ర సర్వకారేణ విదేశీ సంస్థాగత నివేశకేభ్యః కరేషు మహత్ శైథిల్యం ప్రదత్తం. భారతీయ రిజర్వ్ బ్యాంకేన స్వస్య నవీన మౌద్రిక నీతి సమీక్షాయాం ప్రముఖ కుసీద దరాః యథావత్ స్థాపితాః. పునఃక్రయణ దరః 5.25% యావత్ స్థాస్యతి. నేపాలదేశస్య విదేశమంత్రి శిశిర ఖనాలః అద్య ఆరభ్య త్రిదివసీయాం యాత్రాయాం భారతయాత్రాయాం దిల్లీం సంప్రాప్నోత్. अद्य विश्व पर्यावरण दिवस समग्रेपि विश्वे आमान्यते प्रशासनेन दिल्ल्यां 18 नमो ऑक्सीजन पार्क इति उद्यानानि उद्घाटितानि. अपि च पुरुषाणां 18 वयस एशिया कप हॉकी प्रतियोगितायाः उपान्त्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंतरालेन पराजितम्. इदानीं वार्ताः विस्तरेण. विकास परियोजनानां शुभारम्भं कृतवान् प्रधानमन्त्री मोदी. भारतस्य प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य गुजरात राज्यस्य सूरत नगरे 18,800 कोटि रूप्यकाधिक मूल्यानां मार्ग विद्युतः तथा औद्योगिक विकास परियोजनानां शुभारम्भं कृतवान्. सः आदौ हजीरा क्षेत्रं गत्वा औद्योगिक आधारभूत संरचना कार्याणां समीक्षां कृतवान् तथा जनसभाम् अपि सम्बोधितवान्. अनन्तरं प्रधानमन्त्री दमन नगरं गमिष्यति गतवान् यत्र प्रायः 2,970 कोटि रूप्यक परिमितां विविध विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च कृतवान्. एताभिः परियोजनाभिः क्षेत्रस्य विकासः आजीविकानां निर्माणानि तथा जनसुविधानां वृद्धयश्च भविष्यन्ति. वैदेशिक निवेशकेभ्यः करमुक्तिः भारते च निवेशवृत्तेः प्रोत्साहनम्. केन्द्रसर्वकारेण वैदेशिक संस्थागत निवेशकेभ्यः महत् शैथिल्यं प्रदत्तम्. सर्वकारीय प्रतिभूतिषु निवेशात् प्राप्तेः पूंजीलाभे तथा कुसीदरूपेण आये सम्पूर्ण

వాడి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై ఈ సాయంత్రం రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 రైతీరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచార కార్యక్రమంలో సొరసాగులో మెలకువలు, ఇంకా పాల అభివృద్దికి పశుగ్రాసాలు ఎంతో అవసరం గురించి తెలుసుకుంటారు. ఇంకా జానపద గేయాలు కూడా వినవచ్చు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 5వ భాగం, 8:35 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసార కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వింటారు. రేపు పొద్దున 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, 6:30 సుభాషితం ఉంటారు. సమర్పణ శ్రీమతి పి స్వప్న, 6:35

క్యారెట్ సాగు వివరాలు తెలుసుకుంటారు రైతు సమాచారంలో. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతుల వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాను హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 గృహమే స్వర్గసీమ రూపకం ప్రసారమవుతుంది. 7:45 జిల్లాల గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి రవీందర్. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మానవ న్యూస్ ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పలకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కులపాక శంకర్రావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న, అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. రేపు 10:03 తొంభై వసంత అలా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం సినిమా పాటలు వినవచ్చు.

రేపు మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదన. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:50 ఉర్దుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వినవచ్చు. 5:30 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం 6:00 హిందీలో, 6:05 ఆంగ్ల వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసారువాడి వ్యవసాయదారుల కార్యక్రమంలో. రేపు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అందరికీ ఆహారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక ఆరో భాగం. 8:30 చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. రేపు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా బృందావనం చిత్రంలో ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు బుచ్చిబాబు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: ఛాలెంజ్ రాముడు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వేరుశెనగను పండించి వేరుశెనగ నుండి నూనెనే కాకుండా అనేక రకాలైన ఉత్పత్తులను తయారు చేసి చక్కటి రెట్టింపు ఆదాయం పొందడానికి చక్కటి సూచనలు మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రపంచ నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం వాటా కేవలం 5-6%. మన దేశ నూనె గింజల దిగుబడి సరాసరి 1 హెక్టారుకు 12-15 క్వింటాలు. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 20 క్వింటాలు. 2023-24 సంవత్సరంలో సుమారు 41.36 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలను సుమారు 30.24 మిలియన్ హెక్టార్లలో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా 9 నూనె గింజలతో పాటు పామాయిల్, కొబ్బరి నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైనవి కలుపుకొని సుమారు 12.41 మిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏటా 9.56 మిలియన్ టన్నుల వేరుశెనగ ఉత్పత్తి జరుగుతుంది. సోయాబీన్ నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 2-3 స్థానాలలో వేరుశెనగ ఆవాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు ప్రధానమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం 4 ఉన్న కుటుంబ సభ్యులు అనుకుంటే నెలకు సుమారు 3 కిలోల నుండి 4 కిలోల నూనెను వినియోగిస్తున్నారు. తద్వారా సంవత్సరానికి మన రాష్ట్ర వంటగది స్థాయిలో వినియోగిస్తున్న మొత్తం నూనె సుమారు 0.65 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంతేకాకుండా ఆహార పరిశ్రమలు, హోటల్స్, క్యాటరింగ్, ఇతర సూక్ష్మ ఆహార పరిశ్రమల వినియోగం అదనంగా ఉంది. పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వ్యవసాయ భూమి, ప్రజల ఆహార అలవాట్లు మొదలైనవి వంట నూనెల వినియోగం పెరగడానికి కారణాలు. తెలంగాణ రాష్ట్రంలోని నూనె గింజల ఉత్పత్తి ఆధారంగా వేరుశెనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ స్కీము ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా మన రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలలోని రైతులు, యువతీ యువకులు, సూక్ష్మ చిన్న ప్రాసెసింగ్ మిల్లులు నడుపుతున్న యజమానులు ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా కొత్త ప్రాసెసింగ్ యూనిట్ను ఆ జిల్లాలో కేటాయించబడిన వేరుశెనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది.

జనంలో చాలా మందికి ఒక అపోహ ఉంది. రిటైల్ మార్కెట్లో కిలో పల్లీలు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. వేరుశెనగలో నూనె శాతం 45 నుండి 50% ఉంటుంది. అంటే 2.5 కిలోల పల్లీల నుండి నూనె తీస్తే 1 కిలో నూనె లభిస్తుంది. మరోవైపు కిలో పల్లీ నూనె ధర మార్కెట్లో 108 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంది. పల్లీల ధర, పల్లీ నూనె ధరలు పరిశీలించినట్లయితే ఇంత తక్కువ ధరకు నూనె ఎలా లభిస్తుంది? నూనెకు పెట్రో కెమికల్స్తో కల్తీ చేస్తారని అందరూ అనుకుంటారు. మార్కెట్లో లభించే వేరుశెనగ నూనె ఎలాంటి కల్తీ చేయకుండా కిలో పల్లీ నూనె ధర మార్కెట్లో 180 రూపాయల నుండి 200 రూపాయల వరకు అమ్మవచ్చు. ఎందుకంటే పరిశ్రమలలో పల్లీ నూనె బీసీ గ్రేడ్ పొట్టు తీసిన పల్లీల నుండి నూనె తయారు చేస్తారు. పొట్టు తీసిన పల్లీలు గ్రేడుకు కిలో రిటైల్ మార్కెట్ ధర 70 నుండి 90 రూపాయల వరకు ఉంటుంది. బి అండ్ సి గ్రేడ్ పల్లీల నూనె తీయడానికి వాడతారు. తద్వారా మార్కెట్లో 120 నుండి 200 రూపాయల వరకు మనకు మార్కెట్లో పల్లీ నూనె లభిస్తుంది. ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు కదిరి 6, కదిరి 9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవి 9, 1, 1, 1, 4, ధరణి, టీఏజి 24, కదిరి 7, కదిరి 8, కదిరి 2, కదిరి 3, బీజీ 1, బీజీ 2, కుబేర్, జీఏయుజీ 1, జీఏయుజీ 10, పీజీ 1, T28, T64, చంద్ర, చిత్ర, కౌశల్, ప్రకాష్, అంబర్. ఇవి ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు. వేరుశెనగ పొట్టు తీసే యంత్రము గంటకు 500 కిలోల వేరుశెనగ పొట్టు తీసే యంత్రాలు మార్కెట్లో లభిస్తాయి. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు, వాటి సామర్థ్యం, నిర్మాణం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న వంట నూనెల ధరలు, దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన మార్కెట్లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వేరుశెనగ వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల తెగుల నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహణ ద్వారా విత్తనం నుండి వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసి ప్యాకేజింగ్ మెటీరియల్లో వినియోగదారుడికి సులభంగా వాడుకునే విధంగా ఉండి వంటగదికి వినియోగదారుడు ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్కు చేరే అంతవరకు తగిన పద్ధతులు పాటించి సరసమైన ధరలో అమ్మినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. ఈ వివరాలన్నీ మరింతగా సవివరంగా తెలుసుకునేందుకు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మనకు ఒక ఫోన్ నంబర్ అందుబాటులో తీసుకొచ్చారు. ఆ ఫోన్ నంబర్ ఒకసారి మీకు వినిపిస్తాను, నోట్ చేసుకోండి. వీలైతే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ ఫోన్ నంబర్ 2 సార్లు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఫోన్ నంబర్ ముందుగా 9492828965. ఇంకోసారి ఫోన్ నంబర్ చెప్తాను, వినండి. 9492828965. ఈ ఫోన్ నంబర్కు మీరు ఫోన్ చేసి ఈ యొక్క వేరుశెనగ విలువ ఆధారిత పద్ధతిలో ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఉత్పత్తి చేసి చక్కటి ఆదాయాన్ని రైతు సోదరులు పొందగలరని ఆశిద్దాం.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 8వ తేదీన సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కేంద్రమైన ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వానాకాలం కోళ్ల పెంపకం నిర్వహణ పద్ధతులు, వినండి మరోసారి, వానాకాలంలో కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతుల గురించి రాజేంద్రన్

సాగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పశు పోషకులు కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు తగిన ప్రామాణిక సమాధానాలు అప్పటికప్పుడు తెలియజేస్తారు. ఆసక్తిగల కోళ్ల పెంపకందారులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324 0852 నెంబర్ మరోసారి 2324 0852 2324 0852 మరో నెంబరు 2324 0853 2324 0853 ఈ నంబర్లకు ఫోన్ చేసి తగిన సలహాలు సూచనలు పొందండి. గుర్తుంటుంది కదా, ఈ సోమవారం ఇల్లు వాకిలిలో కోళ్ల పెంపకం నిర్వహణ పద్ధతుల గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఇప్పుడు ఒక పాట విందాం. కింగ్డమ్ చిత్రం కోసం అనిరుద్ రవిచంద్ర స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, కృష్ణకాంత్ రచన.

సినీ గీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్దిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్ లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కి తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కి తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకి హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్దీ కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం కింద మొక్కలు

0: నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
1: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే హమారా ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్డ్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే యస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయంగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेट 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడిపి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత, వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ

0: ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో సొరసాగులో మెళకువల గురించి తెలుసుకుంటారు.
1: భారతదేశంలో ఇది ఒక ముఖ్యమైన కూరగాయ పంట. దీని యొక్క గుజ్జులో 96% నీరు ఉండడం వలన దీన్ని చక్కెర వ్యాధి రోగులు కూడా ఎటువంటి సందేహం లేకుండా ఉపయోగించవచ్చు. సొరకాయ యొక్క గట్టి చర్మం వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. స్థానికంగా సొరకాయకు ఆనపకాయ, చోరక్కాయ అని తమిళంలోను, చొరక అని మలయాళంలోను, సొరేకై కన్నడంలోను, గియా లౌకి అని హిందీ మరియు జీత్ అని కశ్మీరీ వారు వివిధ భాషలలో వేరువేరు పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాలలో పెరుగుతోంది. బీహార్లో అత్యధికంగా సొరకాయను ఉత్పత్తి చేస్తున్నారు. సొరకాయలో చాలా రకాలు ఉన్నాయి. పూసా సమ్మర్, ప్రోలిఫిక్ లాంగ్. వీటి కాయలు 40 నుండి 50 సెంటీమీటర్ల పొడవు, లేత ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఈ రకం వేసవి పంటగా వేసేందుకు చాలా అనుకూలమైనది. ఈ రకం భారత వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వారిచే రూపొందించబడింది. మరొక రకం పూసా సమ్మర్. పూసా కాయలు గుండ్రంగా ఉంటాయి. 15 నుండి 18 సెంటీమీటర్ల వ్యాసంతో ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఇవి అధిక దిగుబడినిచ్చే రకాలు. పూసా మేఘ్దూత్, ఇది F1 హైబ్రిడ్ రకం. ఈ హైబ్రిడ్ పూసా సంస్థ న్యూఢిల్లీ వారిచే రూపొందించబడింది. వీటి కాయలు పొడవుగా ఉంటాయి. పూసా మంజరి, ఇది F1 హైబ్రిడ్ రకం. ఈ హైబ్రిడ్ పూసా సంస్థ న్యూఢిల్లీ వారిచే రూపొందించబడింది. ఈ హైబ్రిడ్ రకం కాయలు గుండ్రంగా, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మరొక రకం పూసా నవీన్, ఈ రకం పూసా సంస్థ న్యూఢిల్లీ వారిచే రూపొందించబడింది. వీటి కాయలు మధ్యస్థంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇంకా ఆర్కా బహార్, ఈ రకం భారతీయ ఉద్యానవన సంస్థ బెంగళూరు వారిచే రూపొందించబడింది. ఈ రకం కాయలు పొడవుగా ఉంటాయి. విదేశాలకు ఎగుమతి చేయడానికి పనికి వచ్చే రకం ఇది. ఈ రకం 1 కేజీ బరువు ఉండి లేత ఆకుపచ్చ రంగులో ఉంటోంది. దీని కండ చాలా లేతగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటోంది. దీని పంటకాలం 120 రోజులు. దిగుబడి 16 నుండి 18 టన్నులు ఎకరాకు. వేసవి పంటకు అనుకూలమైనది. మరొక రకం సామ్రాట్, ఈ రకం మహాత్మా పూలే వ్యవసాయ విశ్వవిద్యాలయం రాహూరి మహారాష్ట్ర వారిచే రూపొందించబడింది. వీటి కాయలు 30 నుండి 40 సెంటీమీటర్ల పొడవు ఉండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఒక్కొక్క కాయ 700 నుండి 800

గ్రాముల బరువు ఉంటాయి. ఈ పంట సరాసరి దిగుబడి 18 టన్నులు ఎకరాకు లభిస్తోంది. మంచి అనుకూల పరిస్థితులు ఉంటే 34 టన్నులు ఎకరాకు కూడా దిగుబడి వస్తోంది. మరొక రకం పంజాబ్ కోమల్. ఈ రకం పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా వారిచే రూపొందించబడింది. విత్తనాలు నాటడానికి ఉత్తమ సమయం వేసవి మరియు వర్షాకాలం. సొరకాయ సాగుకు తేమ, వేడి వాతావరణ పరిస్థితులు ఎంతో అవసరం. సొరకాయలు మంచును తట్టుకోలేవు. 4 నెలల పాటు దాని మెరుగైన ఎదుగుదలకు ఎలాంటి మంచు ఉండకూడదు. దీని సాగు చేసేందుకు అనువైన ఉష్ణోగ్రత 20 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. ఇక మట్టి ఆవశ్యకత గురించి తెలుసుకుంటే దీనిని విస్తారమైన నేలలలో పెంచుకోవచ్చు, కాని ఇసుక నేలల్లో ఇది బాగా పెరుగుతోంది. మట్టిలో దాని సాగు కొరకు పీహెచ్ 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి. మట్టిని సన్నని వంపుకు తీసుకురావడం కొరకు 6-7 సార్లు దుక్కి దున్నడం చేయాలి. మెరుగైన దిగుబడి మరియు కూరగాయల యొక్క మంచి నాణ్యత కోసం సేంద్రియ పదార్థం లేదా FYM జోడించాలి. ఋతుపవనాలు లేదా వానాకాలం పంటల కోసం మైదానాలలో జూన్, జులై మరియు ఏప్రిల్లో కొండలలో నాటుకోవాలి. వేసవి పంటలకు ఇది జనవరి నుండి ఫిబ్రవరి చివరి వరకు నాటుకోవచ్చు. సాధారణంగా సొరకాయల పెంపకం కొరకు విత్తన రేటు హెక్టారుకు 3.5 కిలోల నుంచి 6 కిలోల మధ్య ఉండాలి. విత్తడానికి ముందు విత్తనాలను 10 గ్రాముల సూడో మోనోస్పోరోసిస్ లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో శుద్ది చేయాలి. 2 మీటర్ల నుంచి 3 ఇంటూ 1 మీటరు 1.5 మీటర్ల అంతరం వద్ద కూరగాయల విత్తనాలను నాటడం కొరకు డిబ్లింగ్ విధానం ఉపయోగించబడుతోంది. ఒక గుంటలో సాధారణంగా 2-3 విత్తనాలను 2.5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల లోతు వద్ద నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యానికి వస్తే 10 కిలోగ్రాముల FYM 20 టన్నులు/హెక్టారుకు 100 గ్రాముల NPK యొక్క మిశ్రమాన్ని 6:2:12 భూమిలో మరియు 10 గ్రాముల N/PIT యొక్క మిశ్రమాన్ని విత్తిన తరువాత 30 రోజుల పాటు వేయాల్సి ఉంటోంది. చివరిసారిగా దున్నటానికి ముందు అజోస్పిరిల్లం పాస్పోబ్యాక్టీరియా హెక్టారుకు 2 గ్రాములు సూడోమోనాస్ 3 కిలోలతో పాటు 50 కిలోల ఫారం యార్డ్ ఎరువు మరియు 100 కిలోల వేపాకును ఉపయోగించాలి. ఈ పంటకు తక్షణ నీటిపారుదల ఎంతో అవసరమవుతోంది మరియు ఈ సాగులో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కూడా. వేసవి పంటకు 3-4 రోజుల విరామంలో సాగునీరు అవసరమవుతోంది. శీతాకాలపు పంటలకు అవసరమైనప్పుడు సాగునీరు అందించవలసి వస్తోంది. వర్షాకాల పంటలకు సాగునీరు అవసరం లేదు. బిందు సేద్య పద్ధతిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఋతువును బట్టి 60 నుండి 70 రోజుల్లో పంట కోతకు సిద్ధంగా ఉంటోంది. మార్కెట్ అవసరాన్ని బట్టి మధ్యస్థం లేదా లేత పండ్లు పండించబడతాయి. పండ్లను పదునైన కత్తితో కోయాలి. కూరగాయలు ఇంకా ఆకుపచ్చగా ఉన్నప్పుడు వాటిని కోయాలి. ఎక్కువ రోజులు కోయకుండా ఉండటం వలన సొరకాయ కుళ్లిపోవడం లేదా ఎండిపోవడం జరుగుతోంది. కాబట్టి కోత ఆలస్యం చేయకూడదు. హెక్టారుకు 100 నుండి 120 క్వింటల్ల దిగుబడి ఉండవచ్చు. పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి రేటు లభిస్తోంది. సొరకాయ పంటలో గుమ్మడి పెంకు పురుగులు ఆశిస్తాయి. ఇవి ఆశించినప్పుడు పిల్ల పురుగుల పెరుగుదల దశలో ఆకులను పూలను కొరికి తింటూ ఉంటాయి. తీవ్ర దశలో ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణ కోసం అవసరమైన పద్ధతులను పాటించాలి. మరొకటి పొట్ల ఆకు పురుగు కూడా ఆశిస్తోంది. గొంగలి పురుగులు పంట పెరుగుదల దశలో మరియు పూత దశలో ఆకులను కొరికి తినేస్తూ ఉంటాయి. దీని నివారణ కోసం వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు వాడి ఈ పురుగులను నివారించుకోవచ్చు. మరొకటి పండు ఈగ. పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూత పిండలోనికి చేరి కాయలను తిని నష్టపరుస్తూ ఉంటాయి. దీని నివారణ కోసం పూత పిండ దశలో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేయడంతో పాటు 100 మిల్లీలీటర్ల మలాదియాన్ ప్లస్ 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటరు నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో పొలంలో అక్కడక్కడా పెట్టాలి. ఇది విషపు ఎరగా పనిచేస్తోంది. ఎకరాకు 2 పండుఈగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తెలుసుకుని సస్యరక్షణ చర్యలను

0: చేపట్టాలి. పురుగులే కాకుండా సొరకాయ పంటలో తెగుళ్లు కూడా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా బూజు తెగులు. ఇది ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో ఆశిస్తోంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తోంది. తరువాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతోంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. వీటి నివారణ కోసం అనేక రక్షణ చర్యలను చేపట్టాలి. మరొకటి జాడిద తెగులు. ఆకుల పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆ తరువాత తెల్లని పొడ వంటి పదార్థం ఏర్పడుతోంది. ఆకులు పండుబారి ఎండిపోతూ ఉంటాయి. లేత ఆకుల కన్నా దాదాపుగా 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తోంది. సరైన శస్యరక్షణ పద్ధతులు పాటించి బూడిద తెగులును నివారించుకోవాలి. సొరకాయ పంటలో అధిక దిగుబడులు సాధించి కాయ నాణ్యత బాగుండాలంటే పందిరి పద్ధతిని ఎంచుకోవడం ఎంతైనా మంచిది. దీని ద్వారా కాయ యొక్క నాణ్యత బాగుంటోంది, కాయల ఎదుగుదల కూడా బాగుంటోంది, కాయ యొక్క ఆకృతి కూడా బాగుంటోంది. నేల మీద పండించడం వల్ల కాయలు వంకరలు తిరిగి ఉండటం జరుగుతోంది. అలాగే కాయలు నేల మీద పెరగడం వల్ల కాయ నేల మీద తగిలిన వైపు తెల్లగా ఉండడం జరుగుతోంది. దీనివల్ల కాయ నాణ్యతపై ప్రభావం పడి మార్కెట్లో రేటు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: మీరింతవరకు సొరసాగులో మెళకువల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, పాల అభివృద్ధికి పశుగ్రాసాలు ఎంతో ముఖ్యం.
1: పశుగ్రాసాలు అనేది పాడి రైతులకు అందరికి కూడా చాలా వరకు అవసరం అండి. ఎందుకంటే పాడి రైతులకి దాంట్లో సుమారు 60-70% అనేది దాణా ద్వారానే ఖర్చు అవుతుంది. ఈ పశుగ్రాసాలని కనుక మనం సాగు చేసి వాటికి వేయటం వల్ల 30-40% వరకు కూడా ఈ పాడి రైతులకి దాణా ఖర్చుని తగ్గించవచ్చు. పాడికి ఆధారం పచ్చిమేత అనేది మన పెద్దల నానుడి. కానీ పాడి పరిశ్రమపై ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వరిగడ్డిని కానీ దానాన్ని కానీ వేసిన వల్ల ఈ పాల దిగుమతిని పెంచడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పచ్చిమేతను కూడా మైపినట్లయితే పశువులు అనేవి ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదగవచ్చి పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాని ద్వారా రైతుకు ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. మన రాష్ట్రంలో చూస్తే చాలా వరకు కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రం అనేటువంటి పాడి పరంగా పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సుమారు 14% అనేది పశుగ్రాసం విస్తీర్ణం ఉంది. కానీ మన దగ్గర అది కేవలం 2% కంటే తక్కువగా ఉంది. దీని ద్వారా రైతులపై ఆర్థికంగా చాలా వరకు కూడా నష్టం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పశుగ్రాసాలు పెంచడం వల్ల దానా ఖర్చు తగ్గించి రైతుకు ఆర్థికంగా లాభం కూడా చేకూర్చడం జరుగుతుంది. పశుగ్రాసాలు అనేవి ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. 1 ఏకవార్షికాలు, 2 బహువార్షికాలు, 3 లెగ్యుమినస్ పంటలు అంటారు, అంటే దీనిలో మాంసకృతులు అనేది ఎక్కువగా ఉంటుంది. 4 ఇతర రకమైన చెట్లు. ఏకవార్షికాల్లో సాధారణంగా జొన్న, మొక్కజొన్న, మేతజొన్న ఇలాంటివన్నీ కూడా ఏకవార్షికాలు అంటారు. ఇవి కేవలం 1 సంవత్సరం వరకు వస్తాయి. మనకి 2-3 కోతలు అనేది రావటం జరుగుతుంది. ఈ దీంట్లో జొన్న కానీ మొక్కజొన్న కానీ చూసుకున్నట్టయితే ఇది ఎకరానికి 15-20 కేజీల వరకు వేయటం జరుగుతుంది. ఈ సాళ్ల మధ్య కేవలం 25-30 సెంటీమీటర్లు అనేది విడిగా ఉంచినట్టయితే మొక్కజొన్నది వేయటం జరుగుతుంది. వీటికి అనువైన మాసాలు జూన్ నుంచి ఆగస్టు కానీ, ఫిబ్రవరి నుంచి మే కానీ ఇవి అనువైన మాసాలండి వేయటానికి. వేసిన తర్వాత ప్రతి 15-15 రోజులకు ఒకసారి తడిపినట్టయితే ఇతడి సరిపోతుంది. మొదటి కోత అనేది 50-55 రోజుల తర్వాత కొయ్యటం జరుగుతుంది. సంవత్సరం మీద మొత్తం 3 కోతలు అనేది వస్తుంది. దీంట్లో

దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 టన్నులు అనేది రావటం జరుగుతుంది. ఈ జొన్న కానీ మొక్కజొన్న రకాలు PC 23 లేదా SSG అనేవి ఈ హైబ్రిడ్ రకాలు, వీటిని వేసినట్టయితే దిగుబడి కూడా ఎక్కువ రావటం జరుగుతుంది. రెండవది బహువార్షికాలు. బహువార్షికాలు అనేది నీటి లభ్యత మీద ఆధారపడి ఎక్కువ నీరుగినగా ఉన్నట్టయితే ఈ బహువార్షికాలని వేసుకోవడం జరుగుతుంది. ఇవి గనుక ఒకసారి వేసుకున్నట్టయితే 5 నుంచి 6 సంవత్సరాల వరకు కూడా రైతులకి పశుగ్రాస కొరత అనేది నివారించవచ్చు. దీనిలో ముఖ్యంగా నేపియర్ గడ్డి, రెండోది పారాగడ్డి, 3 గినిగడ్డి అనే రకాలున్నవి. ప్రస్తుతానికి రైతులు చాలా వరకు కూడా ఈ నేపియర్ గడ్డినే వేయటం జరుగుతుంది. దీంట్లో కోవన్, కోటు, కోత్రి, కోఫోర్ మొదలగు రకాలు ఉన్నాయి. వీటిని మొలకెత్తిన వేయటానికి అనువైన సమయం ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మధ్యన నాటవచ్చు. ఇది ఎకరానికి సుమారుగా 16,000 కాండపు మొక్కలు అనేది అవసరమవుతాయి. కాండపు మొక్కల్ని పెట్టేటప్పుడు ముందుగా రైతులు బోదెలు గనుక పొలంలో తయారు చేసుకొని బోదెలలో వీటిని చెరుకు నాటినట్టుగా ఈ కాండపుని నాటాలి. ఒక్కొక్క కాండపు కనుపు మధ్య 60 నుంచి 60 సెంటీమీటర్లు అనేది ఉంచాలి. నాటిన తర్వాత ప్రతి 10 రోజులకోసారి తడి పెట్టుకుంటూ కొంచెం యూరియా లాంటిది వేసుకున్నట్టయితే మొదటి కోతకి 55 రోజుల్లో రావటం జరుగుతుంది. ఇవి 55 రోజుల కోత తర్వాత తిరిగి 40 రోజులకోసారి కూడా కత్తిరించుకుంటూ ఉండొచ్చు. దీని నుంచి సంవత్సరానికి 6 కోతలు అనేవి వస్తాయి. 40 టన్నులు అనేది దిగుబడి రావటం జరుగుతుంది. రెండవది పారాగడ్డి. పారాగడ్డి అనేది ఇంకొక ఈ బహువార్షిక గడ్డి రకము. ఈ గడ్డికి ఎక్కువగా నేల చిత్తడిగా ఉన్న చోట పెరగటం జరుగుతుంది. దీన్ని వేయటానికి అనువైన సమయం జూన్ నుంచి జూలై మాసాల మధ్య వేయటం జరుగుతుంది. ఇది 1000 ఎకరానికి 16,000 కాండపు మొక్కలు అనేది అవసరమవుతాయి. ఈ కాండపు మొక్కలను కూడా రైతులు బోదెలు గనుక తయారు చేసిన తర్వాత పొలంలో నాటడం జరుగుతుంది. చెరుకు నాటినట్టుగానే వీటిని నాటాలి. ప్రతి కాండపు మొక్కకి మధ్య 60 సెంటీమీటర్ల గ్యాప్ అనేది ఉంచడం జరుగుతుంది. నాటిన తర్వాత ప్రతి 10 రోజులకోసారి తడి పెట్టుకుంటూ కొంచెం యూరియా వేసినట్టయితే మొదటి కోత అనేది 65 రోజుల్లో రావటం జరుగుతుంది. 65 రోజుల తర్వాత తిరిగి ప్రతి 45 రోజులకోసారి కూడా కొయ్యటం జరుగుతుంది. దిగుబడి 35 నుంచి 40 టన్నులు సంవత్సరానికి దీని నుంచి పారాగడ్డి నుంచి రావటం జరుగుతుంది. మూడవ రకము ఈ గడ్డి రకాల్లో లెగ్యూమినస్ గడ్డి అంటారు. లెగ్యూమినస్ అంటే వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉండటం జరుగుతుంది. దీంట్లో అలసంద, పిల్లి పెసద్ర, జనుము, స్టైలో, ల్యూసర్న్, బర్సిమ్ ఇలాంటి రకాలని ఎక్కువగా ఈ లెగ్యూమినస్ ఫాడర్స్లో ఉంటాయి. వీటి వల్ల మాంసకృత్తులు అనేది చాలా అధికంగా ఉండి కొంచెం మేత వేసినా కూడా ఈ పాడి పశువులకి ఎక్కువ బలం చేకూర్చుతుంది. దీంట్లో ముఖ్యమైనది ల్యూసర్న్ మరియు బర్సిమ్. ఇది ఎక్కువగా మాంసకృత్తులు అనేది ఉంటుంది. ఇవి వేయటానికి అనువైన సమయం జూన్ నుంచి జూలై మాసాల మధ్య కానీ లేదా నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య కానీ వీటిని వేయటం జరుగుతుంది. ఎకరానికి 10 కేజీల వరకు ఈ విత్తనాలు అవసరమవుతాయి. వీటిని చల్లటం ద్వారా మాత్రమే మనం వేయగలము పొలంలో. వేసిన తర్వాత నెలకొకసారి తడపాలి. మొదటి కోత అనేది 80 రోజుల తర్వాత రావటం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రతి 50-60 రోజులకోసారి కోత అనేది వస్తుంది. ఎకరానికి 10 నుంచి 12 టన్నులు అనేది ఈ మేత రావటం జరుగుతుంది. పశుగ్రాసాల్లో చివరి రకం ఇతర రకమైన చెట్లు, ఉదాహరణకి అవిష కానీ, సుబాబులు కానీ ఇలాంటివి కూడా మనం పశుగ్రాసాలుగా వాడుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో వీటిని కూడా కోసేసి పాడి పశువులకు వేయటం జరుగుతుంది. ఇవి పశుగ్రాసాల రకాలు. ఇవే కాకుండా విపత్కర పరిస్థితుల్లో అంటే ఈ వర్షాలు గనుక లేని సమయాల్లో గనుక ఉన్న పశుగ్రాసాన్ని కొంచెం పొదుపుగా వాడటం వల్ల రైతులు కొంచెం నష్టపోకుండా కూడా ఉండటం జరుగుతుంది. దాంట్లో మొదటిది ఉన్న పశుగ్రాసాన్ని చాఫ్ కట్ చేయటం, చాఫ్ కట్టర్ ద్వారా కట్ చేయటం. ఈ చాఫ్ కట్టర్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టడం ద్వారా పశుగ్రాసాన్ని వేస్టేజ్ అంటే అనవసరంగా వృధా కాకుండా కూడా నివారించవచ్చు. అదేవిధంగా ఈ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టడం వల్ల పశువులకి తొందరగా అరుగుతుంది, అదే పాలిచ్చే పశువులైతే వెన్న శాతం పెరుగుతుంది, వృధా అనేది నివారించవచ్చు. రెండవది మాగుడు గడ్డి, దీనినే ఇంగ్లీష్లో సైలేజ్ అని చెప్పేసి అంటారు. ఈ మాగుడు గడ్డిని మనం తయారు చేయడం వల్ల సుమారు 3-4 నెలల వరకు కూడా గడ్డిని మనం స్టోరేజ్ చేయవచ్చు. జొన్న కానీ మొక్కజొన్న మొదలైన రకాలని మనం ఎక్కువగా వాడటం జరుగుతుంది. వీటిని పూత దశలో కోసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత భూమిలో తీసిన

0: కర్లలో వీటిని పాత్ర వేయటం జరుగుతుంది. సుమారు 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న గుంటల్ని మనం భూమిలో తీయాలి. నేల లోపలికి 8 అడుగులు, నేల పైన 2 అడుగులు ఎత్తు వచ్చే వరకు తీసిన తర్వాత ఈ మాగుడు గడ్డి కట్ చేసిన దాన్ని లోపల పెట్టేసి గాలి ఆడకుండా వీటిని ఉంచడం జరుగుతుంది. లోపల కొంచెం యూరియా, మొలాసిస్ మరియు కొంచెం ఈస్ట్ కల్చరు, మినరల్ మిక్చరు, లవణ మిశ్రమం ఇలాంటివి కలిపి 45 రోజుల పాటు వాటిని ఉంచినట్టయితే లోపల ఉన్న గడ్డి పోషక విలువలు పెరిగి రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మూడవది యూరియా ట్రీటెడ్ ప్యాడిస్ట్రా. సాధారణంగా వరిగడ్డిలో పోషక విలువలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని పోషక విలువలు పెంచడానికి వరిగడ్డికి కొంచెం ఈ యూరియా నీటిని పైన చల్లటం ద్వారా ఇది కొంచెం పోషక విలువలు పెంచడం జరుగుతుంది. దీన్ని యూరియా ట్రీటెడ్ ప్యాడిస్ట్రా అని చెప్పేసి అంటారు.
1: మీరింతవరకు పాల అభివృద్ధికి పశు గ్రాసాలు ఎంతో ముఖ్యం వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావలసినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ముళ్ళు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపంలో కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీకు కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంటు రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈ రోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు.

0: పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టే ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తా ఉంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితిలోకి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిన అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం. కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకు ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్ కు ఫ్రీ ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్ కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్ గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తాను, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్, ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు, దాని ద్వారా

0: మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ ని ఆన్లైన్ లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్ గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాలపల ఉండేటువంటి పబ్లిక్ ని అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లొస్తుంది అంటే ఆ సోలార్ ప్యానెల్ ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానెల్ ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడడానికి నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రినూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్కారం. ఇంతవరకు మీరు పిఎం సూర్యఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జనబాహుజ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణిని ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
4: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
5: సుప్రభాత వేళ భక్తిభావం.
6: కర్షక జనావళికి తారక మంత్రం.
5: మహిళా లోకానికి ప్రియనేస్తం.
6: యువజనులకై ఉత్తుంగ తరంగం.
5: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
7: కొంతకాలం కొంతకాలం
6: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
5: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
8: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
6: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
8: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
5: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
6: అన్ని తానై
5: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
6: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
5: ఆకాశవాణి
6: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 5వ భాగం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. చాణక్య చంద్రగుప్త చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలా.

0: కదా యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చుట్టాలు ఉన్నారు జాగ్రత్త. చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్.

మూడు జీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విందాం. ముందుగా చాందిని.

ఈ చిత్రంలో శ్రీదేవి జోలీ ముఖర్జీ పాడిన పాట.

नाम लिख लिया। बिन पूछे ये कौन?

బాబీ ఈ చిత్రంలో శైలేంద్ర సింగ్ లతా మంగేష్కర్ పాడిన పాట.

ఇంతవరకు మీరు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు, ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం, 6:35 రైతు సమాచారం, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:08 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 గృహమే స్వర్గసీమ రూపకం, 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి రవీందర్, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్వాదనం, 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుంచి.

1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 3:30 ఏక చిత్రగానం, 4:00 చిత్రగీతలు వినవచ్చు, 5:30 జానపద సంగీతం. ఇక సాయంత్రం 6:00 హిందీలో, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:35 చిత్రగీతాలు వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, రాత్రి 7:15 కిసాన్ వాడి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రేపు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అందరికీ ఆహారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పాలన ధారావాహిక ఆరో భాగం, 8:35 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:10 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, రేపు రాత్రి 9:30 మాధురీమ ఆపాత మధుర గీతాలు, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరియు